ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు విందాం.

వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేను నేడు మనం నిర్వహించుకుంటున్నాం. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ముందుగా గుర్తొచ్చేది వైద్యుడు, ఆ తర్వాత హాస్పిటల్, మందులు, పరీక్షలు. వైద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. అయితే వైద్యం అందించడం ఎంత ముఖ్యమో ఆ వైద్యం సురక్షితంగా అందించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రోగి హాస్పిటల్కు వెళ్లిన దగ్గర నుంచి వైద్యుడిని కలవడం, పరీక్షలు చేయించుకోవడం, మందులు తీసుకోవడం, చికిత్స పొందడం వరకు ప్రతి దశలోనూ రోగి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక రోగికి ఏదైనా మందు అలర్జీ ఉన్న విషయం వైద్యులకు తెలియకపోతే సమస్య రావచ్చు. అందుకే వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు పేషెంట్ హిస్టరీ అడుగుతారు. అంటే గతంలో రోగికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, వాటికి ఎలాంటి మందులు వాడుతున్నారు, గతంలో రోగికి ఏదైనా మందుతో అలర్జీ వచ్చిందా అనే విషయాలను వైద్యులు స్పష్టంగా అడుగుతారు. మనం పూర్తి సమాచారం వైద్యులకు అందివ్వాలి. అలాగే వైద్యులు సూచించిన మందులను సరైన మోతాదులో సరైన సమయంలో తీసుకోవాలి. తలనొప్పి, కడుపు నొప్పి తదితర సమస్యలు వచ్చినప్పుడు ఒకరికి వైద్యుడు సూచించిన మందులను మరొకరు సొంతంగా వాడకూడదు. ఇంట్లో ఎవరికైనా ఒక మందు పనిచేసిందని అదే మందును మనం కూడా వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుణ్ణి సంప్రదించి మాత్రమే మందులు తీసుకోవాలి. ఇక హాస్పిటల్లో రోగి భద్రత విషయంలో వైద్య సిబ్బంది పాత్ర కూడా చాలా కీలకం. రోగి వివరాలను సరిగ్గా నమోదు చేయడం, సరైన రోగికి సరైన మందు ఇవ్వడం, మందుల మోతాదును 1-2 సార్లు పరిశీలించడం, పరీక్షల ఫలితాలను సరిగ్గా అర్థం చేసుకోవడం, చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని రోగికి, కుటుంబ సభ్యులకు వివరించడం, ఇవన్నీ కూడా రోగి భద్రతలో భాగమే. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. రోగి భద్రత అనేది కేవలం డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, రోగికి లేదా వారికి సహాయకులుగా ఉండే వారి పాత్ర కూడా ఉంటుంది. మనకు ఏం చికిత్స జరుగుతుంది, ఎలాంటి

మందులు ఇస్తున్నారు, ఆ మందులను ఎన్ని రోజులు తీసుకోవాలి, ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను తెలుసుకోవాలి. రోగి లేదా వారి కుటుంబ సభ్యులు ఇలాంటి ప్రశ్నలు వైద్యులను అడిగేందుకు సంకోచించకూడదు. ప్రశ్న అడగడం తప్పు కాదు, మన ఆరోగ్యం గురించి తెలుసుకోవడం మన హక్కు. అలాగే హాస్పిటల్కి వెళ్లేటప్పుడు గతంలో చేసిన పరీక్షల రిపోర్టులు, ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలు వంటి సమాచారాన్ని వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక శస్త్రచికిత్సలు లేదా ఇతర ముఖ్యమైన చికిత్సల విషయంలో కూడా రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శస్త్రచికిత్సకు ముందు రోగి వివరాలు, చేయాల్సిన చికిత్స, అవసరమైన పరీక్షలు వంటి విషయాలను వైద్య బృందం నిర్ధారించుకోవాలి. శస్త్రచికిత్స తర్వాత కూడా కొన్ని రోజుల పాటు రోగి పరిస్థితిని నిరంతరం గమనించడం అవసరం. హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ, డాక్టర్ నుంచి నర్సు వరకు, ఫార్మసిస్ట్ నుంచి ఇతర సిబ్బంది వరకు, తమ బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాలి. అదే సమయంలో రోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా వైద్య సిబ్బందితో సహకరించాలి. ఇదే ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందేశం. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. సింగపూరి ఎఫ్ఎం 102.7 సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చనా కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధా. వ్యాఖ్యాత కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు.
1: యథార్థ సంపద ధనం మూలం ఇదం జగత్ అనే సూక్తి ఆధారంగా ఈ లోకంలో ధనమే అన్నింటికీ మూలం అని తెలుపుతున్నది. ఈ సూక్తి ప్రకారం ధనమున్న వారి వద్దే అన్నీ ఉంటాయని భావిస్తున్నాం. కానీ లోకంలో కొందరు ధనికులు అనారోగ్యంతో తినడానికి ఆహార పదార్థాలు ఎన్ని ఉన్నా తినలేని పరిస్థితిలో వారి పిల్లలు విద్యాబుద్ధులు రాక మరికొందరికి నమ్మదగినటువంటి మంచి హృదయం ఉన్నటువంటి స్నేహితులు లేక హృదయ వేదనని అనుభవిస్తున్నారు. మరికొందరు స్వేచ్ఛగా సంచరించే స్వతంత్రం లేక ప్రాణభయంతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇదంతా చూస్తున్న అందరికీ తెలుస్తోంది, కేవలం ఐశ్వర్యం ఒక్కటే ఉంటే ఏ వ్యక్తికి సరిపోదు. ఐశ్వర్యవంతులు కూడా సంపాదించవలసినటువంటి యథార్థ సంపదలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యలక్ష్మి మనలని వరించాలి. తర్వాత మనం కృషితో విద్యా సంపద, ఉన్నత గుణ సంపద, భాగ్య సంపద, స్వతంత్ర సంపద, సత్మిత్ర సంపద, ఇలా మొదలైనవి ఎన్నో యథార్థ సంపదలను మనమంతా సంపాదించాలి. ఈ యథార్థ సంపదలు సంపాదించడం ఏమీ అంత సులభమైన పని కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనైన కలహా నాస్తి, నాస్తి జాగ్రత్తతో భయం అన్నట్లుగా కష్టపడి పనిచేసిన వ్యక్తికి సమాజంలో దరిద్రం ఉండదని, భగవంతుడి నామాన్ని తపస్సులా జపం చేస్తే పాతకం నశిస్తుందని, మౌనంగా ఉంటే కలహానికి ఆస్కారం ఉండదని, ఎల్లప్పుడూ జాగ్రత్తతో ఉంటే భయం అనేది ఉండదని ఈ సూక్తి మనకి తెలుపుతోంది. అందుకే మనమంతా నిరంతర శ్రమ ఇష్టంగా చేస్తూ అభ్యున్నతికి కృషి చేస్తూ విశ్వ ప్రయత్నం చేసినా సరే యథార్థ సంపదలను సంపాదించి తీరాలి. విద్యాలక్ష్మిని సంపాదిస్తే సమస్త సంపదలు సంపాదించినట్లే. విద్యా దదాతి వినయం, వినయాజ్యాతి పాత్రతాం, పాత్రత్వాం ధనమాప్నోతి, ధనాధర్మం తతస్సుఖం అంటూ సంస్కృత భాషలో నారాయణ పండితులు మనకి సరైన విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వలన అర్హత కలుగుతుంది. అర్హతతో కృషి చేస్తే సంపద వచ్చి చేరుతుంది. వినయముతో పాత్రతో సంపాదించిన సంపద ధర్మ కార్యాలకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ధర్మ మార్గము ద్వారా సంపాదిస్తూ సుఖంగా జీవించే వారి సంతానం సైతం ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ విద్యా సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని సంపదలలో కల్లా విద్యా సంపదే ప్రధానమైనది. భూ గృహ వస్తు ధాన్య ద్రవ్య వస్త్రాది సంపదలు దానం చేయగా చేయగా తరిగిపోతాయి. కాని విద్యా సంపద ఎంత దానం చేస్తే అంత మరింత పెరుగుతుంది. ధనవంతుడు తను ఉన్న ప్రదేశంలో మాత్రమే తనకి తెలిసిన వ్యక్తుల మధ్య మాత్రమే ఆదరాభిమానాలను పొందగలుగుతారు. కాని విద్వాంసుడు విద్వాం సర్వత్ర పూజ్యతే అన్నట్లుగా నలుదిక్కులా పూజించబడతాడు. ధన ధాన్యాది సంపద సంపాదించే శక్తి సాధారణంగా అందరిలోనే ఉంటుంది. కాని వేద వేదాంగాలను, వివిధ శాస్త్రాలను, పురాణ ఇతిహాసాలను

0: క్షుణ్ణంగా అధ్యయనం చేసి పండితునిగా విఖ్యాతి పొందడం మాత్రం చాలా అరుదు. అందుకే వేల సంఖ్యలలో ఒక్కరే పండితుడు కాగలుగుతారు, సహస్రేచిత పండిత అని చెప్పబడినట్లు అందరికీ అందని కొందరు మాత్రమే పొందే విద్యాధనాన్ని సంపాదించడానికి కృషి చేద్దాం. విద్వాంసుని వద్దకి ధనరాశులు వచ్చి చేరుతాయి, అంతేకాని ధనవంతులందరూ విద్వాంసులు కాలేరు. ధనికుల వద్ద ఉన్న ధనాన్ని దొంగలు దొంగిలించవచ్చు, అధికారుల ధనాన్ని రాజులు పన్నుల రూపంలో తీసుకోవచ్చు, ఉన్న సంపదలో సోదరులు బంధువులు కొంత ఇవ్వమని కోరవచ్చు. కాని విద్యాధనం ఎవరడిగినా ఇస్తే ఆ ధనం మిగిలిన ధనాలలాగా తరిగిపోకుండా ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యార్థులారా, విద్యాధనాన్ని శ్రద్ధతో సంపాదించి దేశ ఉన్నతికి కృషి చేస్తూ అభ్యున్నతిని సాధించి ఆనందంగా జీవించండి.
1: సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత కేకేఎస్ రాజలక్ష్మి గారు. సింహపురి ఎఫ్ఎం 102.7 వింటున్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

దూడల పెంపకంలో మెళకువల గురించి తెలుసుకుందాం. ఈనాటి దూడలే రేపటి పాడి పశు అనే విషయాన్ని పశు పోషకులు గుర్తించుకుని దూడల పెంపకం చేసుకోవాలి. నిజానికి దూడల పోషణ అవి పుట్టక ముందే వాటి తల్లుల పోషణతో మొదలవుతుంది. చూడుతో ఉన్న పాడి పశువు గర్భంలోని పిండం పెరుగుదల ఆఖరి 3 నెలలు చూడులోనే అత్యధికంగా అంటే సుమారు 70% వరకు ఉంటుంది. కనుక ఈ దశలో సరైన పోషణ ఆరోగ్యవంతమైన మంచి బరువు కలిగిన దూడ పుట్టడానికి దోహదం చేస్తుంది. చూడి పశువు చివరి 3 మాసాలు తిన్నంత పచ్చగడ్డితో పాటు ప్రతిరోజు 2 కిలోల దాణా 30 గ్రాముల ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధమైన పోషణ వల్ల ఆరోగ్యకరమైన దూడ పుట్టడమే కాకుండా గేదె కూడా ఆరోగ్యంగా ఉండి అధిక పాలను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా సంకర ఆవు దూడ పుట్టుక బరువు 25 నుంచి 30 కిలోలు ఉండి రోజుకు 500 గ్రాముల చొప్పున పెరిగినట్లయితే 18 నెలలకు యుక్త వయసుకు వచ్చి 2.5 సంవత్సరాలకు పాలను ఇచ్చే పశువుగా మారుతుంది. అదేవిధంగా గేదె దూడ యొక్క పుట్టుక బరువు 30 నుంచి 35 కిలోలు ఉండి రోజుకు 600 గ్రాములు పెరిగితే 2.5 నుంచి 3 సంవత్సరాలకు ఎదలోకి వచ్చి 4 సంవత్సరాలకు పాలు ఇచ్చే గేదెలా మారుతుంది. దూడల పెంపకంలో దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే దూడ పుట్టిన వెంటనే ముక్కుల్లో ఉన్న జిగురు పదార్థాన్ని తుడిచివేయాలి. శరీరంపై ఉన్న జిగురు పదార్థాన్ని తల్లి నాకకపోతే పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. ఒకవేళ దూడ శ్వాస తీసుకోలేకపోతే నోటిని దూడ ముక్కుల వద్ద ఉంచి గాలిని ఊదాలి. అత్యవసర పరిస్థితుల్లో పశు వైద్యుని సంప్రదించాలి. బొడ్డును శరీరానికి 2 అంగుళాల దూరంలో దారంతో కట్టి ముడి దిగువ భాగంలో తుప్పు పట్టని కత్తెరతో కత్తిరించి టించర్ అయోడిన్ను అద్దాలి. దూడ బరువును తూచి రికార్డు చేసుకోవాలి. దూడ ఉమ్మనీరు త్రాగినా వెనుక కాళ్లను పైకి లేపి తలకిందులుగా ఉంచినా నీరు ముక్కుల నుంచి కారిపోతుంది. దూడ పుట్టిన వెంటనే దూడకు జున్నుపాలు త్రాగించాలి. ఇలా చేయడం వల్ల జున్నుపాలల్లోని వ్యాధి నిరోధక శక్తి గల యాంటీబాడీలు దూడ ప్రేవుల ద్వారా రక్తంలోకి చేరతాయి. దూడలకు తల్లి నుంచి సంక్రమించే వ్యాధి నిరోధక శక్తి జున్నుపాల ద్వారా మాత్రమే అందుతుంది. కనుక దూడ శరీర బరువులో 1/10 వంతు జున్నుపాలు త్రాగే విధంగా చూసుకోవాలి. జున్నుపాలు గనక దూడ త్రాగడం ఆలస్యమైతే దూడలకు వ్యాధి నిరోధక శక్తి సంక్రమించదు. మొదటి రోజు కనీసం 3 సార్లు పాలను త్రాగించాలి. తరువాత రోజు నుంచి 2 సార్లు గనక పాలను త్రాగిస్తే సరిపోతుంది. జున్నుపాలలో పోషకాలు ఎక్కువగా ఉండడం వలన దూడలకు ఇవి ఎంతో బలవర్ధకమైన ఆహారము. జున్నుపాలు దూడల్లో విరోచనకారిగా కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ జున్నుపాలు లేని ఎడల 600 మిల్లీలీటర్ల పాలు, 300 మిల్లీలీటర్లు గోరువెచ్చని నీరు, 1 కోడిగుడ్డు, 1/2 స్పూన్ ఆముదము, 1 స్పూన్ గ్లూకోజ్ను కలిపి రోజుకు 3 సార్లు ఇవ్వాలి. దూడలను తల్లి నుంచి వేరు చేసి పెంచడం వల్ల లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త

విషయానికొస్తే తల్లి చనిపోయిన పాల ప్రత్యామ్నాయంతో దూడలను ఆర్థికంగా పెంచవచ్చు. దూడకు తక్కువ ఆహారం లేదా అతిగా తినిపించడం వల్ల వచ్చే సమస్యలను నివారిస్తుంది. ఆవు ఉత్పత్తి చేసే పాలను ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఆవు సాధారణ పునరుత్పత్తి దశలోకి వస్తుంది. దూడలను తల్లి నుంచి వేరు చేసి పంచే పద్ధతిలో పాలను పితికిన వెంటనే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. పాల సీసాలు లేదా పాత్రలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువ దూడలు ఉన్నప్పుడు పాలు త్రాగిన తర్వాత దూడ నాలుక మీద ఉప్పు రాస్తే అవి ఒకదానికొకటి నాకకుండా ఉంటాయి. పాల అడుగున కొంచెం దాణా వేసి క్రమంగా దాణా తినడం అలవాటు చేయాలి. దూడలకు పాలు ఇచ్చే వయసులో దూడలకు 3 నెలల వరకు పాలు ఇవ్వాలి. మొదటి నెల రోజులు శరీర బరువులో 1/10 వంతు పాలు ఇవ్వాలి. గేదె దూడలకు తక్కువ ఖర్చులో ఆవు పాలు లేదా వెన్న తీసిన పాలు ఇవ్వవచ్చు. దూడలకు పాలు త్రాగించేటప్పుడు తక్కువ వెన్న కలిగిన మొదటి పాలు ఇవ్వడం వలన తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. పాలకు దూడలను వదిలేటప్పుడు ప్రతిరోజు ఒకే సమయం పాటించాలి. 2వ నెలలో 1 కిలోగ్రాం తల్లిపాలతో పాటు 2.5 లీటర్లు వెన్న తీసిన పాలను ఇవ్వాలి. 3వ నెలలో 1 లీటర్ వెన్న తీసిన పాలను ఇవ్వాలి. దూడలకు పశుగ్రాసం దాణ అలవాటు చేసే వయసులో 20 రోజుల వయస్సు నుంచి సులభంగా జీర్ణమయ్యే నాణ్యమైన దూడల దాణ మరియు ఎండబెట్టిన కాయజాతి పశుగ్రాసాలు అలవాటు చేస్తే దూడలకు పారుడు వంటి రోగాలు తగ్గి 4 అరల పొట్ట త్వరగా అభివృద్ధి చెందుతుంది. దాణాను మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జపొడి 20%, వేరుశనగ చెక్క 10%, తెలగపిండి 7%, గోధుమ తవుడు 10%, చేప పొడి సోయాబీన్ చెక్క 2%, ఖనిజ లవణాలు మిశ్రమం కలిపి తయారు చేసుకోవాలి. ఈ దాణాను మొదటి 2 నెలల వయసులో 150 గ్రాములు, 3వ నెలలో 300 నుంచి 500 గ్రాముల చొప్పున ఇవ్వాలి. పాలు ఇవ్వడం తగ్గించినప్పుడు మంచినీటిని పుష్కలంగా దూడలకు అందించాలి. పెయ్య దూడలకు 3 నుంచి 6 మాసాల వయసు వరకు 1 నుంచి 1.5 కిలోగ్రాముల దాణా మిశ్రమం మరియు 15 నుంచి 20 కిలోగ్రాముల పచ్చిమేతను అందించాలి. 6 నుంచి 12 మాసాల వరకు 2 కిలోగ్రాములు దాణా మరియు 20 నుంచి 25 కిలోల పచ్చిమేత, 2 కిలోగ్రాముల ఎండుగడ్డి అందించాలి. సంవత్సరం నుండి యదవయసు వచ్చే వరకు 2 కిలోగ్రాముల దాణా, 10 కిలోగ్రాముల పప్పుజాతి పచ్చిమేత మరియు 3 కిలోగ్రాముల వరిగడ్డి అందించాలి. ఇలా అందించినట్లయితే గనక దూడ ప్రతిరోజు 400 నుంచి 500 గ్రాములు పెరిగి 2 సంవత్సరాల కాలంలో 200 నుంచి 250 కిలోల బరువు పెరుగుతుంది. దూడల ఆరోగ్య సంరక్షణలో జాగ్రత్తల విషయానికి వస్తే గేదె దూడల్లో మరణాల శాతం ఎక్కువ. దూడల మరణాలు మొదటి 3 నెలల్లోనే ఉంటాయి. దూడలకు కనీసం 3 నెలల వరకు విడివిడిగా చదునైన నేల మీద పొడిగడ్డి పరిచి ఉంచాలి. దూడల్లో మొదటి 3 నెలలకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దూడ పుట్టిన 7వ రోజు నుంచి నులుపురుగుల నివారణకు పైపర్జీన్ అనే మందును 50 మిల్లీగ్రాములు 1 కిలో దూడ శరీర బరువుకు లెక్కించి తాగించాలి. తదుపరి ప్రతి 30 రోజులకు ఒకసారి పైపర్జీన్ లేదా ఆల్బెండజాల్ లేదా ఫెన్ బెండజాల్ మందును 6 నెలల వరకు డాక్టర్ సలహాతో వాడాలి. లేగ దూడల్లో బాహ్య పరాన్నజీవులను ఎప్పటికప్పుడు గమనించి డెల్టా మెత్రిన్ అనే మందును 4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి డాక్టర్ సలహాతో దూడల నివాస గోడల మీద కప్పు మీద గాని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. దూడల్లో తెల్లపారుడు వ్యాధి ఈ కోలి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. పాలు ఒక్కసారిగా ఎక్కువగా తాగినప్పుడు లేదా వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, అపరిశుభ్రమైన పాత్రల్లో చల్లగా ఉన్న పాలు తాగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారుతూ నీరసించిపోతాయి. ఈ వ్యాధి దూడల్లో కనబడిన వెంటనే యాంటీబయాటిక్ మందులు పశు వైద్యుని సహాయంతో వాడాలి. దూడలకు తల్లి దగ్గర తాగించేటప్పుడు ముందు పాలను వేరు చేసి వీనింగ్ పద్ధతిలో, పెంచేటప్పుడు పరిశుభ్రమైన పాత్రల్లో పాలను గోరువెచ్చగా ఇవ్వాలి. రక్త విరోచనాలు కాక్సిడియా అనే క్రిమి ద్వారా వస్తాయి. దూడల పాకలు అపరిశుభ్రంగా, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన దూడల్లో రక్తంతో కూడిన విరోచనాలు ఉంటాయి. దీని వలన రక్తహీనత కలిగి నీరసించి దూడలు చనిపోతాయి.

ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. సమయం ఇప్పుడు 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు

0: దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
1: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
5: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
1: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించాయి.

ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన విందాం. అనంతరం ప్రాథమిక చికిత్స పాటించాల్సిన అంశాల గురించి డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తర్వాతగా సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు, ఈ అంశం గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం విందాం. 8:35 విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

తొమ్మిది గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనం ప్రత్యక్ష ప్రసారం విందాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అనంతరం హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి మహిళా శ్రోతలు ప్రత్యక్ష ఫోన్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు విందాం. 5:30 యువతరంగం ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువత నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 8 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి ప్రత్యక్ష ప్రసారం విందాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022 హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7 భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని

0: పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో

0: భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. ముందుగా
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: జిల్లాలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వేలాదిగా మండపాలను ఏర్పాటు చేసి వైభవంగా పండుగను కొనసాగిస్తున్నారు. ఎక్కువ చోట్ల 5 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తుండగా కొందరు ఈ నెల 23వ తేదీ వరకు 11 రోజుల వేడుకలు జరుపుతున్నారు. ఇంకొందరు 3 రోజులకే ముగించి బుధవారం నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నిమజ్జన ప్రాంతాల్లో సందడి నెలకొంది. మేళతాళాలు, తప్పెట్లు, యువతి యువకుల నృత్యాల మధ్య కోలాహలంగా గణనాథుని నిమజ్జనోత్సవం సాగింది. నెల్లూరు కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరిగింది. దీనికి సంబంధించి బుధవారం గెజెట్ విడుదల చేశారు. నెల్లూరు నగర రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన కార్పొరేషన్లు సిటీ నియోజకవర్గంలో 28, రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు ఉండేవి. పునర్విభజన అనంతరం 2 నియోజకవర్గాల్లో 36 చొప్పున మొత్తం 72 డివిజన్లు ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం సూచించారు. సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డెంగీ మలేరియా నివారణ కోసం టీంను సిద్ధం చేయాలని కోరారు. వర్షాలు పడినప్పుడు గుంతల్లో నీరు నిలిస్తే అక్కడ పెరిగే దోమల లార్వాల శాంపిళ్లు పరీక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ 2027 లక్ష్య సాధనలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో గురువారం నుంచి సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఆశీర్వాద్ కా దియా పేరుతో వివిధ పథకాల లబ్ధిదారుల కుటుంబాలతో వారి వారి ఇళ్ల ముందు దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దుత్తలూరు మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకలను లెక్కించారు. ఈ ఏడాది 7 ఆగస్టు నుంచి బుధవారం వరకు 11 లక్షల రూపాయల మేర ఆదాయం సమకూరినట్టు ఈవో శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో. ఇప్పుడు స్వరార్చన విందాం.

0: మీరింతవరకు స్వరాక్షరం విన్నారు. మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ బై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రాథమిక చికిత్స పాటించాల్సిన అంశాల గురించి డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం.

0: ప్రాథమిక చికిత్స అనేటటువంటిది సర్వసాధారణంగా అనేక సమయాల్లో అవసరం పడేటటువంటి అత్యవసరమైనటువంటి ఒక ముఖ్య విధానం ఈ ప్రాథమిక చికిత్స, లేదా మనం ఫస్ట్ ఎయిడ్ అంటాము. అనేక పరిస్థితుల్లో రకరకాలైనటువంటి అవసరాలు వస్తాయి. కాబట్టి ఈ వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి అనే అంశం గురించి ఈ రోజున మనం డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు చెప్పండి, ప్రాథమిక చికిత్సలో అసలు ఏం చేయాలి, ప్రాథమిక చికిత్స చేసేటటువంటి వాళ్ళకి ఎలాంటి పారామీటర్స్, లక్షణాలు అవి ఉండాలి, తర్వాత ఏమేమి చర్యలు ప్రాథమికంగా తీసుకోవాలి?
1: ముందుగా చెప్పాలంటే ఈ ప్రాథమిక చికిత్స అనేది మొట్టమొదట ఒక యుద్ధ భూమిలో ఆవిర్భవించిందండి. దట్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ సోల్ఫెర్నో అండి. అక్కడ 1859 లోపల హెన్రీ డొనాట్ అనే ఆయన మొట్టమొదటిసారిగా ఈ ప్రథమ చికిత్స చేయడం జరిగిందండి. ఆ తర్వాత నుంచి అది దేశవ్యాప్తంగా, వరల్డ్ వ్యాప్తంగా అది అంత ప్రాచుర్యం పొందిందండి. ఇక్కడ ప్రథమ చికిత్స అంటే ఏ వ్యక్తికైనా ఆపద సంభవించిన, అంటే ఆరోగ్యపరమైన ఆపద అనమాట, ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే లోపల చేసే పరిచర్యలు, సపర్యలు అన్ని కూడా ప్రథమ చికిత్స కింద వస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ప్రథమ చికిత్స చేసే వ్యక్తి డాక్టర్ అయి ఉండాల్సిన పని లేదు, లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ లోపల క్వాలిఫై అయ్యాల్సిన పని లేదు. కేవలం అతను ట్రైన్డ్ పర్సన్ అనమాట, అతను చేయగలడనమాట. కాకపోతే ఇప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ చేసే ఫస్ట్ ఎయిడర్ అంటారు అతన్ని, ప్రథమ చికిత్సకుడు అని. అతను ఏం చేయాలంటే, అతను ఈజ్ నాట్ ఏ స్కిల్డ్ పర్సన్, ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ లైక్ ఏ డాక్టర్, అంటే డాక్టర్ కాదు, ప్రొఫెషనల్ మ్యాన్, అతనికి ఏమి లేదు, స్కిల్స్ కూడా లేవు, కేవలం ఈజ్ ఎ ట్రైన్డ్ పర్సన్. కాబట్టి అతను తన యొక్క పరిధిని దాటకుండా చేయాలి, అంతేగాని పరిధిని మించి డాక్టర్ లాగా ప్రవర్తించి అక్కడ ప్రథమ చికిత్స చేసే వ్యక్తిని ప్రమాదానికి గురి చేయకూడదు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ప్రథమ చికిత్స చేయాలంటే ఎయిమ్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే అక్కడ ఒక వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉంది, అతని పరిస్థితి ఈ దశ నుంచి ఇంకా డేంజర్ పరిస్థితికి వెళ్ళకూడదు, అలా చూసుకోవాలి. రెండోది ఏంటంటే కామన్ సెన్స్. ఇప్పుడు అక్కడ అతను పడిపోయాడు కాబట్టి మనం అతనికి బతుకున్నాడో లేదో చూడాలని శ్వాస అని, పల్స్ అని, హార్ట్ అని చూడటం కంటే ముందు అతను తల పగిలి రక్తం కారుతూ ఉంటుంది కాబట్టి ముందుగా ఆ రక్తాన్ని అరికట్టాలి. అప్పుడు అతనికి వీ కెన్ సేవ్ హిజ్ లైఫ్, లేకపోతే ఇంకా డేంజర్ లోకి వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు ఏమో అన్కాన్షియస్ లోకి ఉన్నాడు, ఇంకా కొంచెం రక్తం పోతే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి పరిస్థితి ఒక ఫస్ట్ ఎయిడర్ తన దృష్టికి ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆ వెళ్లకుండా చూసుకోవాలి. లాస్ట్ వన్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఆ వ్యక్తిని డాక్టర్ దగ్గరికి చాలా పీస్ఫుల్ గాను అతనికి ఎటువంటి హార్మ్ లేకుండా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈ వ్యక్తి టూ వీలర్ మీద వచ్చాడు అనుకుందాం, స్కూటర్ మీద, ఇంకక్కడ ఏ వెహికల్స్ ఏం లేవు, తన స్కూటర్ వెనకాల కూర్చోబెట్టి అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్న పర్సన్ తీసుకెళ్తే ఏమవుతుంది, మధ్యదారులోకి వెళ్ళగానే అతను పట్టుకోలేక కింద పడి తల పగులుతుంది. అంతకుముందు అతనికి కొంతవరకే ఉంది ప్రమాదం, ఇప్పుడు తల పగలటం వల్ల ప్రమాదం ఎక్కువైపోయింది, శృతి మించింది. కాబట్టి అలాంటి పరిస్థితిని మనం తీసుకురాకూడదు. మనకి ఇప్పుడు చాలా అత్యాధునిక యుగంలో ఉన్నాం, ఎవరి దగ్గరైనా మొబైల్స్ ఉంటాయి, 108 ఉంది, కాల్ చేసి బండి తెప్పించో, ఆటోలో, లేకపోతే త్రీ వీలరో ఫోర్ వీలర్తో తీసుకెళ్లాలి. మనం సేవ చేయాలి, సహాయం చేయాలనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా అతనికి అనుకూలంగా ఉండేటట్టు చేయాలి, అతని ప్రాణాలు రక్షించబడేటట్టు చేయాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఎయిడర్ కి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి. ఏంటంటే ముందు మానవత్వం, జాలి, దయ, ఆర్ద్రత, కరుణ ఇవన్నీ ఉండాలి. లేకపోతే అతను ఎవరినైనా పట్టించుకోవాలన్నా పట్టించుకోలేడు కదా. అలాగే ఈ షుడ్ హ్యావ్ పేషెన్స్, ఎందుకంటే మనం ఫస్ట్ ఎయిడ్ చేద్దామని కూర్చుంటే 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ఒక్కోసారి అరగంట పట్టవచ్చు, అక్కడ రెస్పాన్స్ ఉండదు. ఇతను అసహనానికి గురి అయితే అతను ఏం చేయలేడు అక్కడ. కాబట్టి అసహనం అనేది అతని హిస్టరీలో ఉండకూడదు, ఫస్ట్ ఎయిడర్ హిస్టరీ లోపల అసహనం అనేది ఉండకూడదు. అలాగే సమయస్ఫూర్తి ఉండాలి, ఆ వ్యక్తికి ఏది ముందు చేయాలి, ఏది తర్వాత. ఇప్పుడు అతను అన్కాన్షియస్ స్టేట్ లో అక్కడ పడిపోయి ఉన్నాడు, అతను అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాలిక మడతపడి మాంసముద్దలాగా తయారై అతని యొక్క శ్వాసనాళానికి అడ్డుపడుతుంది. అటువంటిది ముందు తీసేస్తే అతనికి శ్వాస ఆడి అతను లేచి కూర్చోగలుగుతాడు. మరి అటువంటివన్నీ ముందు పరిశీలించాలి. అట్లాగే ఎక్కడన్నా ఇంజురీస్ ఉన్నాయా, హెడ్ ఇంజురీ కానీ, ఎక్కడన్నా బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయా, అవన్నింటినీ బ్యాండేజ్ అప్లై చేయాలి. బ్యాండేజ్ అంటే బ్యాండేజే అక్కర్లేదు, మన దగ్గర కర్చీఫ్లు ఉంటే ఆ కర్చీఫ్తో కట్టు కట్టొచ్చు, ఏదైనా గుడ్డ పీలుకుంటే గుడ్డ పీలుతో కట్టు కట్టి దాన్ని అరికట్టాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ఫస్ట్ ఇయర్ ఇంకొక లక్షణం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇక్కడ ఏదో పాలిటిక్స్ అది కాదు, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఈ షుడ్ హ్యావ్ సమ్ కమాండింగ్ నేచర్ ఉండాలి. ఎందుకంటే పక్కన జనాలు వచ్చి చుట్టూ గుమ్ముడతారు, ఏదన్నా పడిపోయారంటే వ్యక్తి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి వాళ్ళతోటి కూడా. ఏంటంటే తన పని తను తల ఉంచుకొని చేసుకుంటూ పోతుంటే వాళ్ళు వచ్చి ఎవరండి ఏమిటండి అని ఇతను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అతనేమో ఇతని పక్కింటి వాడు కాదు, ఇతను తెలిసిన వాడు కాదు, స్నేహితుడు కాదు, బంధువు కాదు, ఈజ్ ఆల్సో ఎక్స్వైజెడ్ అతనికి. అలాగే వాళ్ళతో చెప్పాలి, ఏమండి మీకెంతో నాకు అంతే, నేనేదో పడిపోయి ఉన్నాడు, ఏదో చేయాలి, సేవ చేయాలని నేను వచ్చాను తప్ప ఇంకా వేరే అతని గురించిన పర్టికులర్స్ మనకేం తెలియదు, ఇప్పుడు అదంతా

0: అవసరం. మీరు కాస్త బాబు నువ్వు వెళ్లి కాస్త నీళ్లు పెట్టరా, అతని ముఖం మీద కొట్టి మనం అతనికి స్లో వచ్చేటట్టు చేద్దాం, బాబు నువ్వు వెళ్లి ఒక ఆటోనో అంబులెన్సో కారో తీసుకుని అతను ఎక్కడైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పి ఈ టైప్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలన్నమాట.
1: తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు రకరకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఒకసారి అది బర్న్ ఇంజరీస్ అవ్వచ్చు, ఒకసారి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకసారి హార్ట్ అటాక్ అవ్వచ్చు, లేదా ఒకసారి మామూలుగా ఏ కాలు విరిగిపోవడం, చేయి విరిగిపోవడం అవ్వచ్చు. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క రకమైనటువంటి ఈ ప్రాథమిక చికిత్స చేయవలసి ఉంటుంది. ఎలాగా?
0: ఇప్పుడు మొదట్లో తీసుకుందాం, ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, అతను అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తాం మనం, చూస్తాం పల్స్ లేదు, రెస్పిరేషన్ లేదు, హార్ట్ కొట్టుకోవట్లేదు. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హార్ట్ అనేది మనందరికి తెలిసింది ఏంటంటే లెఫ్ట్ సైడే ఉంటుందని, కానీ కొంత లోపల హార్ట్ రైట్ సైడ్ కూడా ఉంటుంది. 900,000 మందిలో ఒకరికి హార్ట్ రైట్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక్క హార్ట్ మాత్రమే ఉంటేనే డెక్స్ట్రోకార్డియా సైటస్ ఇన్వర్సస్ అంటారు. అలాగే హార్ట్ ఒక్కటే కాకుండా మిగతా పార్ట్స్, మనకి రైట్ సైడ్ ఉన్న పార్ట్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్ని రైట్ ఉంటాయి వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ డెక్స్ట్రో కార్డియా సైటస్ ఇన్వర్సస్ టోటాలిస్. ఇప్పుడు మనకి స్ప్లీన్ లెఫ్ట్ సైడ్ ఉంటే దాంట్లో రైట్ సైడ్, అట్లా లివర్ మనకి రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్, ఇట్లా మారిపోతాయి అనమాట మొత్తం. అంటే ఒక అద్దం ముందు పోయి మనం నిలబడితే మనం అద్దంలో చూసుకుంటాం. ఇప్పుడు మన హార్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, అద్దంలో అద్దం వైపు మనం దృష్టి పెడితే అద్దంలో రైట్ సైడ్ ఉన్నట్టుంటుంది. కాబట్టి ఇది రైట్ సైడ్ హార్ట్ ఉన్న వ్యక్తికి మనం లెఫ్ట్ సైడ్ ఎంతసేపు చూసినా హార్ట్ కొట్టుకోదు. కాకపోతే ఇక్కడ చిన్న కామన్ సెన్స్ ఏంటంటే పల్స్ ఉంది, పల్స్ ఉన్నది అంటే హార్ట్ కొట్టుకుంటున్నట్టే లెక్క. కాబట్టి కానీ అక్కడ మనం హార్ట్ లెఫ్ట్ సైడ్ అని చూస్తే తెలియదు. కాబట్టి అటువంటి సమయాల్లో మనం రైట్ సైడ్ హార్ట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారనేది దృష్టిలో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో ఇది ఒక పాయింట్ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా మంది తెలియని విషయము. నేను మీకు చెప్పాలంటే 1988 లోపల గొల్లపూడిలో ఆశా హాస్పిటల్లో పనిచేస్తుండేవాడిని మెడికల్ ఆఫీసర్ గా. అప్పుడు మా దగ్గరికి ఒక కేరళ అతను వచ్చేవాడు, టీ సప్లై చేసే సప్లయర్ అనమాట. అతనికి రైట్ సైడ్ హార్ట్ ఉంది, నేను చూశాను, నా ప్రత్యక్షంగా చూశాను, కాబట్టి నేను అంత దృఢంగా నిశ్చయంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి రైట్ సైడ్ హార్ట్ అనేది ఉన్నది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్, అంటే కామన్ గా ఉండదు. కానీ మనకి స్టాటిస్టిక్ ప్రకారం అయితే 900,000 మంది లోపల ఒకళ్ళకి ఉండే అవకాశం ఉందని చూపిస్తున్నాయి గణాంకాలు. కాబట్టి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ ఆ వ్యక్తికి హార్ట్ కొట్టుకోవట్లేదు, రెస్పిరేషన్ లేదు, పల్స్ లేదు, ఇవి అప్పుడు ఏం చేయాలంటే అతనికి CPRN చేయాలి, కార్డియో పల్మోనరీ రిసస్టేషన్. ఇది ఎలా చేయాలంటే ఆ వ్యక్తికి ఎడమ పక్కన మనం కూర్చొని, అంటే హార్ట్ ఎడమ పక్కన ఉంటుంది కాబట్టి ఎడమ పక్కన మోకాళ్ళ మీద కూర్చొని మన యొక్క పైనుంచి రిప్స్ దగ్గర నుంచి కిందకి వస్తే ఫ్లాయిడ్ కార్టేజ్ అని మెత్తటి భాగం తగులుతుంది, దానికి 2 వేల కింద మన యొక్క హ్యాండ్ ని స్టిప్ గా చేసి ఇంకొక చేతి మీద ఒక చేయి పెట్టి అతనికి ఆ పాయింట్ లో పెట్టి మనం 2 మౌత్ టు మౌత్ బ్రీతింగ్స్ ఇవ్వాలి అతనికి. ఇచ్చిన తర్వాత ఒక 30 సార్లు కంప్రెషన్స్ ఫాస్ట్ గా ఇవ్వాలి, అవి ఎంత అంటే 5 సెంటీమీటర్స్ డెప్త్ వెళ్లేటట్టు ఇవ్వాలి. ఇలా మనం ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం 4 నిమిషాల్లో ముగించాలి. ఎందుకంటే హార్ట్ ఆగిపోతే దాన్ని రివైవ్ చేయడానికి మన కాల పరిమితి 4 నిమిషాలు మాత్రమే. 4 నిమిషాలు మించి తీసుకుంటే ఆ వ్యక్తి బతకడు. కాబట్టి ఈ విషయాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు చాలా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవటం చాలా అవసరం. ఎందుకంటే 4 నిమిషాలు దాటిన తర్వాత ఆ వ్యక్తిని మనం ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రివైవ్ చేయలేము. ఇది ఒక ప్రక్రియ.
1: ఇక వేరే పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, కాళ్ళు విరిగిపోవడం అలా అలాంటివన్నీ జరుగుతాయి, బర్న్స్ అవ్వచ్చు, కాలిపోవడం అలాంటి దగ్గరలో ఎలా చేయాలి?
0: అయితే ఇక్కడ యాక్చువల్ గా మనం రొటీన్ గా బోన్ ఫ్రాక్చర్, బోన్ అంటే మెడికల్ టర్మ్ ఫర్ ఎ బ్రోకెన్ బోన్ ఇస్ ఫ్రాక్చర్. దిస్ ఇస్ మనం ఫ్రాక్చర్ అనేది దేన్ని అనం, కానీ బోన్ ఇరిగితేనే ఫ్రాక్చర్ అంటాం. కాబట్టి ఫ్రాక్చర్ అయితే యాక్చువల్ గా 2 రకాలు ఉంటాయి, సింపుల్ ఫ్రాక్చర్, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఎముక విరుగుతుంది, చర్మంలోనే ఉంటుంది, అంటే బయటికి రావాలి, ఇంటాక్ట్ గా ఉంటుంది. దాన్ని తేలిగ్గా వాళ్ళు ప్లాస్టర్ వేయటం వల్ల ఏంటంటే 6 వారాల్లో దాన్ని పూర్తిగా స్వాస్థత చేకూర్చగలరు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వేసినారంటే ఇమొబిలైజేషన్ లో పెడితే తిరిగి బాగైపోతుంది. కానీ ఇక్కడ మనం ప్రథమ చికిత్స చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సింపుల్ ఫ్రాక్చర్ ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ చేయకూడదు. ఎందుకంటే తెలుసో తెలియకో ఇప్పుడు అతని వ్యక్తి ఎవరన్నా పడిపోయి ఉంటే ఫ్రాక్చర్ అయ్యింది అని తెలిసిన వెంటనే దాన్ని మనం ఏం చేయాలంటే ఒక స్ప్లింటర్ లేకపోతే కట్టెపుల్ల, ఎండు కట్టెపుల్ల వేసి దాని మీద మన కర్చీఫ్ల తోటి కదలకుండా కట్టేసి దానికి ఒక స్లింగ్ లాగా వేసి మెడకు తగిలిస్తే ఇట్ విల్ బి ఇమ్మొబిలైజ్డ్. సో చేతిని అతను అటు ఇటు కదపలేడు, కాలైనా అంతే చేయి అయినా అంతే. దాన్ని ఇమ్మొబిలైజేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను ఆర్థోపెడిక్ సర్జన్ చూసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అని ఇస్తారు. లేని పక్షంలో అతను అలాగే తీసుకెళ్లడం వల్ల మన ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా చేయి కదలి ఆ ఎముకలు పొడుచుకుని బయటకు రావడం వల్ల అది కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అవటమే కాకుండా బయట ఉన్న బ్యాక్టీరియా వైరస్ కూడా లోపలికి ప్రవేశించి అతనికి అది తగ్గటానికి కొన్ని రోజులు పట్టవచ్చు, అంటే ఒక్కోసారి నెలలు కూడా పట్టవచ్చు. ఈ పరిస్థితి మనం కల్పించకుండా ఉండటానికే మనం చేసేది ప్రథమ చికిత్స. అది దాని ఇదే ప్రథమ చికిత్స వల్ల ఆ వ్యక్తికి మనం వనగు

0: వచ్చే ప్రయోజనం.
1: తర్వాత కాలిన సందర్భాల్లో ఏం
0: చేయాలి? బర్న్స్ అండి, ఇది మనకి ఏంటంటే కెమికల్ బర్న్స్ ఉండొచ్చు, ఆయిల్ బర్న్స్ ఉండొచ్చు, డ్రై హీట్ వల్ల కావచ్చు. అయితే చాలా మందికి పూర్వకాలం లోపల ఒక నానుడి ఏంటంటే కాలితే చేతి మీద ఏదో బన్నాలని లేకపోతే సిరా అని మనం ఇంకుంటది కదా అది రాసేయడం అలవాటు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే కాలిన చేతిని నీళ్ళలో పెట్టాలి, రన్నింగ్ వాటర్ లో గానీ నీళ్ళలో గానీ ఒక 30 మినిట్స్ పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కాలిన గాయం యొక్క స్కిన్ లో సూపర్ఫిషియల్ లేయర్స్ కాలుతాయి. డీప్ లేయర్స్ కి ఆ వేడి వెళ్లకుండా మనం నీళ్ళలో పెట్టడం వల్ల, అరికట్టడం వల్ల అది ఎక్కువ అంటే స్ప్రెడ్ అవ్వకుండా, పస్ ఫార్మేషన్ కాకుండా, గాయం మానిన తర్వాత మచ్చపడకుండా ఉంటుంది. ఈ టెక్నిక్ పాటిస్తే తొందరగా గాయం మానుతుంది. చాలా మందికి అనుమానం అంటే నీళ్ళల్లో పెడితే అది బొబ్బ ఎక్కి నీరు చేరుతుంది కదా అంటారు. వాస్తవమే, కానీ అది కూడా అణిగిపోతుంది. మీరు దాన్ని ఏదో సూదులతోటి కానీ పుల్లలతో కానీ పొడిచి ఆ నీటిని బయటికి తీసేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి అలా చేయకుండా కేవలం దాన్ని అలాగే వదిలేస్తే అణిగిపోయి తొందరగా మానిపోతుంది. కాబట్టి గాయం కాలినప్పుడు ఇలా చేయాలి. అలాగే కొంతమందికి మంటలు అంటుకుంటాయి, అంటుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెడతారు భయంతో. అలా పరిగెట్టడం వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ ఎక్కువగా వాళ్ళకి అంది, ఇంకా మంటలు ఎక్కువగా ఇదవుతారు. వాళ్ళ వెనకాల మనం పరిగెత్తడం కాకుండా వాళ్ళని స్టాప్ అండ్ డ్రాప్ అంటే పడుకోబెట్టాలి, రోల్ ఇన్ ఏ బెడ్షీట్ ఆర్ ఏ బ్లాంకెట్. అప్పుడు ఏమవుతుందంటే గాలి అందక తొందరగా మంటలారిపోయి ఆ మంటలు ఎక్స్టెన్సివ్ గా వాళ్ళ చర్మాన్ని కాల్చకుండా ఉంటాయి. కాబట్టి ఈ ప్రొసీజర్స్ అడాప్ట్ చేయాలి.
1: ఓకే డాక్టర్ గారు, ఇంకా మిగతా రకాలైనటువంటి వాటిలో నీటిలో మునిగిపోయిన సందర్భాల్లోనూ గానీ లేదా ఒక షాక్ కొట్టినప్పుడు గానీ ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా, అప్పుడు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలంటారు?
0: యాక్చువల్ గా నీటిలో మునగటం అనేది ఇవి 5 రకాలండి. నియర్ డ్రౌనింగ్ ఒకటి, డ్రై డ్రౌనింగ్, ఫ్రెష్ వాటర్ డ్రౌనింగ్, సాల్ట్ వాటర్ డ్రౌనింగ్, సెకండరీ డ్రౌనింగ్. వీటిలో ఏంటంటే యాక్చువల్ గా నియర్ డ్రౌనింగ్ అంటే దీంట్లోపల ఏంటంటే ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగిపోయి తీసే లోపల చనిపోతాడు అనమాట, విల్ నాట్ సర్వైవ్, అది నియర్ డ్రౌనింగ్. డ్రై డ్రౌనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే అతను నీళ్లు లోపల తీసుకునేటప్పుడు ఇంకా అతను అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నా కూడా రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉండేసరికి నీళ్లు లారింగ్స్ లో అంటే మన స్వరపేటికలోకి వెళ్ళేసరికి అది స్టిమ్యులేస్ అయ్యి ఆ గ్లాటిస్ తోటి ఎయిర్ వేస్ ని బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఎయిర్ వేస్ లోకి వాటర్ వెళ్లకుండా లంగ్స్ లోకి వెళ్లకుండా కడుపులోకి వెళ్తుంది. సో అలాగైనా కూడా కడుపులోకి వెళ్ళిన ఈ వాటర్ అంతా కూడా రక్తంలో అబ్జార్బ్ అయిపోయి రక్తం పల్చబడి అతను చనిపోవడం జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. రక్తం పలచబడిపోతే ఏమవుతుంది? కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. 10% ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇటువంటియే. కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేయాలి, అబ్జర్వేషన్ లో పెట్టాలి. అది నెక్స్ట్ ఏంటంటే డ్రై డ్రౌనింగ్, ఫ్రెష్ వాటర్ డ్రౌనింగ్ అంటే తీసుకుంటే ఏమవుతుందంటే అది లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. లంగ్స్ లోకి వెళ్ళిపోయి లంగ్స్ లోంచి రక్తంలోకి వెళ్ళి మనం ఇందాక చెప్పుకున్నట్టే రక్తం పలచబడిపోయి అతనికి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సాల్ట్ వాటర్ డ్రౌనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అనమాట, దానికి రివర్స్ అంటే సాల్ట్ వాటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు లంగ్స్ లోకి సాల్ట్ వాటర్ వెళ్తుంది కాబట్టి అది చాలా సాంద్రత, కాబట్టి రక్తం కంటే ఎక్కువ సాంద్రత కాబట్టి రక్తంలో ఉన్న నీరంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రక్తం చిక్కబడుతుంది, దానివల్ల పల్స్ రేట్ డౌన్ అయిపోయి హార్ట్ రేట్ డౌన్ అయిపోయి హీ విల్ డై అదనమాట. నెక్స్ట్ సెకండరీ డౌనింగ్ ఇక్కడ అయితే ఏంటంటే టెంపరీగా అప్పటికప్పుడు మనం చూస్తే రివైవ్ అయిపోతాడు, సర్వైవ్ అయిపోతాడు, అంతా అయిపోతాడు. కానీ ఆఫ్టర్ 72 అవర్స్ హీ విల్ డై. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా జాగ్రత్త కేర్ఫుల్ గా చూడాలి. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనకి డ్రౌనింగ్ లో ముఖ్యంగా 3 రకాలైన ప్రమాదాలు మనకు ఉంటాయి. ఒకటి ఏంటంటే హైపోథెర్మియా అంటే టెంపరేచర్ డౌన్ అవటం, అందుకోసం వెంటనే వాళ్ళకి బ్లాంకెట్స్ కప్పి వాళ్ళకి చలి టెంపరేచర్ తగ్గకుండా చూడాలి. అలాగే ఆల్కహాలిక్స్ లో ఇంకా తొందరగా తగ్గి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి తలతోటి నీళ్ళలోకి దూకుతుంటారు కొంతమంది, పైనుంచి డైవింగ్ చేస్తారు కదా, అయితే దీని ఏమంటారంటే మెమిలియన్ డైవింగ్ రిఫ్లెక్స్. ఇదేంటంటే నీళ్ళ చల్లటి నీళ్ళు తగలంగానే ఏమవుతాయంటే ఇమీడియట్ గా శ్వాసక్రియ, రక్త ప్రసారణ, నరాలు ఇవన్నీ మన లోపల ఉన్న కొన్ని నర్వస్ సిస్టమ్స్ ని స్టిమ్యులేట్ అయ్యి తెలియని ఒక రకమైన ఉత్తేజం కలిగి ఇవేం చేస్తాయంటే సస్పెండెడ్ యానిమేషన్ అంటే ఇవన్నిటిని ఆపేస్తాయి అనమాట. ఆపేసి అతను వెంటనే అంటే చనిపోయినట్టుగా ఉంటాడు. కానీ ఈ విల్ బి ఆల్ రైట్ వితిన్ 32 మినిట్స్, బట్ ఈ షుడ్ బి గివెన్ సిపిఆర్ ఫర్ 16 అవర్స్. 16 గంటల సేపు సిపిఆర్ చేయాలి వాళ్ళ మీద, అంటే వెంట వెంటనే ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని చేస్తూ చేస్తూ అతన్ని అలా సర్వైవ్ చేయించాలి. ఇవి మనకి సామాన్యంగా ఎదురుపడే నీటిలో మునిగినప్పుడు జరిగే ప్రమాదాలండి.
1: ఇక డాక్టర్ గారు అంటే కొంచెం క్లుప్తంగా పాము కాటుకి అలాగే ఈ షాక్ కొట్టినప్పుడు ఇలాంటి వాటిల్లో ప్రాథమిక చికిత్స,
0: ఇక్కడ పాముల లోపల యాక్చువల్ గా మనం చెప్పుకోవాలంటే 20-25% మాత్రమే పాయిజనస్, మిగతావన్నీ నాన్ పాయిజన్. కానీ మనిషి పాము కరిచిన దానంగానే చనిపోవడానికి కారణం పాము విషం వల్ల కాదు, ఎందుకంటే దాని సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్లే చేస్తుంది. నిజానికి పాము కరిస్తే వెంటనే వెళితే మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్

0: లిపిడ్స్ లోపల పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వీనం సీరం అని ఉంటుంది ఇంజక్షన్. అంటే మూడు రకాల విషపాములు అనేది, ఒకటి ఎలాపిడే, వైప్రిడే, అలాగే హైడ్రోఫిడే, ఈ మూడు రకాలుగా విభజించారు. ఒకటేమో నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, ఇంకోటేమో వైప్రిడే అనేది బ్లడ్ సిస్టమ్, అంటే ఇట్ ఈస్ వాస్కులోటాక్సిక్. లాస్ట్ ఉన్నది హైడ్రోఫిడే, ఇది నీళ్లలో ఉండే, సముద్రాల్లో ఉండే పాము. ఇది కరిస్తే ఏమవుతుందంటే మయోటాక్సిక్, అంటే గుడ్డే ఆగిపోతుంది. సో ఇవన్నిటి కలిపి ఒకటే మనకి ఇంజక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. అది వెంటనే వితిన్ వన్ అవర్ లో వెళ్తే పాము కాటు వల్ల చావటం అనేది జరగదు, ఈ విల్ బి సర్వైవ్డ్. ఎంత డిలే చేస్తే అంత ప్రమాదం. అలాగే పాములు కాటికి అంటే తాజ్పాము లాంటి కరిస్తేనేమో రెండు ఘాట్లు పడతాయి, మిగతా ఏ పాము కూడా పడగ ఉండదు. ప్రపంచంలో ఉన్న పావులన్నింటిలో కల్లా తాచుపాముకే పడ ఉంటది, అది కరిస్తేనే రెండు గుర్తులు పడతాయి. మిగతా పావులన్నీ కరిచిన విష పావులు, మామూలు పావులు కరిచిన నాలుగైదు ఘాట్లు పడతాయి. అక్కడ ఘాట్లు పడతాయి కాబట్టి మీకు ఎక్కువ పళ్ళు ఉంటే అది నాన్ పాయిజనస్ కావచ్చు, పాయిజనస్ కూడా కావచ్చు. కానీ రెండు ఘాట్లు పడిందంటే ఖచ్చితంగా అది తాచుపామే అని మనం ఐడెంటిఫై చేయాలి. అందుకోసం దానికి ప్రత్యేకంగా మనం వెంటనే ఇంజక్షన్ చేయించుకుంటే సరిపోదు. ఇంకో విషయం ఏంటంటే జనాల్లో తెలిసి తెలియని దీంతో ఏం చేస్తుంటారంటే ఆ కరిచిన దగ్గర కట్ చేసి దాని రక్తాన్ని పిండేస్తారు. అలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. రెండోది ఏంటంటే అతనికి నిద్ర వస్తున్నట్టు ఉంటది కాబట్టి ఆల్కహాల్ గానీ లేకపోతే కాఫీ గానీ ఇద్దాం అనుకుంటారు, అది కూడా ఇవ్వకూడదు. అలాగే ఎక్కడైతే కాటేస్తుందో దానిపైన టార్నికే కడతానికి ప్రయత్నిస్తారు, అది కూడా చేయకూడదు. అలాగే అతన్ని ఎక్కువగా ఉత్తేజపరచకూడదు, అతన్ని నడిపించకూడదు. కాలు కరిస్తే దానికి ఒక ప్లింటర్ లాంటిది వేసి దాన్ని కట్టేసి ఇమోబిలైజ్ చేయాలి అతన్ని. ఆ కాలు ఎప్పుడైనా గుండె నుంచి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి, కాచిన భాగాన్ని గుండెకి ఎత్తుకంటే ఎత్తులో పెట్టకూడదు. ఆ చేయి కరిస్తే చేయి ఎత్తు మీద పెడితే గుండెకి తొందరగా రక్తం వెళ్ళి ఈ విషం వెళ్లిపోయి అది ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టేయచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే నోటితో పీల్చి విషయాన్ని ఊసేద్దామని చూస్తుంటారు, అది కూడా కూడని పని. దానివల్ల ఏంటంటే ఆ విషం లాగేసిన వ్యక్తికి, హెల్పర్ కూడా ప్రమాదాన్ని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నింటినీ జాగ్రత్తలు తీసుకుంటే ఎవరు పావు కాట వల్ల చావరు. భయం అనేది రాకూడదు, దరిచేరని ఇవ్వకూడదు,
1: ధైర్యం చెప్పాలి.
0: పడుకోబెట్టి ఫ్యాన్ వేసి బట్టలు లూజ్ చేసి కొంచెం తడి బట్టతో తుడిచి కొంచెంగా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగించడం వల్ల కూడా మనం ఈ యొక్క దీని నుంచి బయటపడవచ్చు.
1: కాబట్టి ఇన్ని మార్గాల్లో ప్రజలకి అవసరమైనప్పుడు సేవ చేయవచ్చు. బట్ జాగ్రత్తగా ఈ వివరాలన్నీ తెలుసుకొని ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం ఎలా స్పందించాలో అనేటటువంటిది మనం తెలుసుకొని ఆ రకంగా స్పందిస్తే మనం ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం.
0: తప్పకుండా.
1: డాక్టర్ మదన్మోహన్ గారు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ప్రాథమిక చికిత్స పాటించాల్సిన అంశాల గురించి డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు, ఈ అంశం గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం.
3: సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తున్న ఆడపిల్లలు. నాస్కామ్, ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగీతా గుప్తా ఐటీ రంగంలో అస్థిర వాతావరణం నెలకొని దీని ప్రభావం మానవ వనరులపై పడింది, లే ఆఫ్స్ వంటివి వచ్చాయి, నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి సారించాలి అనుకుని దానికి కారణం భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీ అనువర్తనాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి అన్నారు. భారతీయుల ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఇందుకోసం సోషల్, మొబైల్, క్లౌడ్, బిగ్ డేటా అనాలిసిస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. కన్నడ కథా సాహిత్యంలో రెండవ తరానికి చెందిన శ్రీమతి వైదేహి తనకు బాగా తెలిసిన, లోతుగా పరిశీలించి అవగాహన చేసుకున్న పరిసరాల నుంచే కథా వస్తువును ఎన్నుకున్నారు. అందువల్ల ఆమె కథలకు వాస్తవికతతో పాటు ప్రామాణికత చేకూరింది. నానా కష్టాలు పడుతూ బ్రతుకు బండిని ఈడవలేక నిస్సహాయులైన స్త్రీ పురుషులు కొత్త గాలులు పీల్చుకుంటూ సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని యువతరం బయటపడుతున్న వాళ్లని వాళ్లకు చేయూతను లోపల ఇస్తూ బహిరంగ సంప్రదాయవాదులుగా కనబడే పాత్రలు కలిగిన విశిష్ట నవల అస్పృశ్యరు. శ్రేష్ఠ తెలుగు సినిమాలలో మొట్టమొదటి గేయ రచయిత్రి. చిన్న చిన్న పదాలతో లోతైన అర్థం వచ్చేలా రాస్తుంది. రామాయణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ఆసువుగా పాటలు రాయటం, బాణీలు కట్టడం

గేయ రచయితగా సినిమాల్లో అడుగు పెట్టాలని లక్ష్య సాధన కోసం శ్రమించిన యువతి ఏటికి ఎదురీతూ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ప్రతికూల పవనాలను సాహసంతో ఎదుర్కొంటూ తనకంటూ మార్గాన్ని ఎంచుకుని తనలా పాటలు రాయగల యువతలకు ఎందరికో మార్గదర్శకం కావాలని అఖుంఠిత దీక్షతో సినిమా అనే యుద్ధరంగానికి శరణార్థిగా వచ్చి పెళ్లిచూపులు, అర్జునరెడ్డి, యుద్ధం శరణం అనే సినిమాలలో తాను వ్రాసిన పాటలతో హ్యాట్రిక్ సాధించింది. క్రీడారంగంలో పివి సింధు, సైనా ఒలింపిక్ పతక విజేతలు, భారత టాప్ షట్లర్లు. పివి సింధు, సైనా నెహ్వాల్ ఘన విజయాలు సాధిస్తూ వచ్చారు. ఆటంటే ఆటుపోట్లు తప్పవు, గెలుపు ఓటములు సహజం. అతి తక్కువ కాలంలో పివి సింధు రజత పతకం సాధించి పసిడి పతకం కొద్దిలో దూరమైన ఈనాటి మేటి క్రీడాకారిణి పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులతో పాటు పద్మభూషణకు ఎన్నికయ్యే అవకాశాలున్న క్రీడా జగత్తులో రాణిస్తున్న ఘన చరిత్ర గల వనిత. కామన్వెల్త్ లో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు 4 స్వర్ణ పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక ఆంధ్రులు గర్వించదగ్గ ఆశాజ్యోతి. సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం పొందిన క్రీడాకారిణి సాయి రేవతి ఈనాటి సమాజంలో ప్రకాశిస్తున్న ఆడపిల్లలలో ఒకరు. నాట్యరంగంలో ఒడిస్సీ నృత్యంలో బెంగళూరుకు సంబంధించిన మధులిత మహాపాత్ర. అమ్మవారి ఉత్సవాలలో కోలాటమాడుతున్న యువతులు, గుజరాతీ సంస్కృతిని ప్రదర్శించి ఆధునిక యువతులు, బతుకమ్మ పండగలో నాట్యమాడే నవయువతులు, సంప్రదాయ ఆధునిక సినిమా ఒకటేమిటి, ఎందులోనైనా పేరిణి, గరగ, డప్పు, ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం అన్ని శిక్షణ పొంది రంగప్రవేశం చేస్తున్న ఈనాటి చిన్నారులు, యువతులు, గృహిణులు నాట్యానికి పెద్దపీట వేస్తున్నారు. జస్లిన్, లేఖ్యాభరణి, నాగరాణి, నిర్మల, పద్మశ్రీ వంటి యువతులు తమ శిక్షణ మేరకు నాట్యాచార్యులు అయి రాణిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలుగా సమాజంలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ ప్రతిభావంతులు. శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలలో కొచ్చర్ 5వ స్థానంలోనూ, శిఖా శర్మ 21వ స్థానంలోనూ నిలిచారు. పెప్సికో ఇంద్రా సూయి నంబర్ 2గా స్థానం. శిఖా శర్మ నాయకత్వంలో డిజిటల్ విభాగంలో బ్యాంకును మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నది. సాయి చరిత. చిన్నప్పటి నుండి సైన్స్ పై మక్కువ కలిగి ప్రభుత్వ పాఠశాలలో చదివినా జువాలజీ టీచర్ ప్రోత్సాహంతో వెరసి సాయి చరిత్ర వినూత్న ఆలోచనలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆమె తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఫంగల్ రిఫిలెంట్ ప్రిజర్వేటివ్ పేపర్ పర్యావరణ హిత, శిలీంద్ర వికర్షక నిల్వ చేసే కాగితం. ఆ ప్రాజెక్టు ఇప్పటికే చాలా గుర్తింపును సాధించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ పథకాన్ని ఉపయోగించుకుని పలు ప్రయోగాలలో విజయాలను సాధించింది. అలాగే ఐరిన్ ఇనిషియేటివ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సైన్స్ చెన్నైలో జరగబోయే సదస్సుకు సాయి చరిత్ర రూపొందించిన ప్రాజెక్టు ఎంపిక అయింది. విత్తనాలు నిల్వ చేసేందుకు, పండ్లు కూరగాయలు నిల్వ చేయడానికి ఈ కాగితం ఎంతో ఉపయోగపడుతుంది. నౌకాదళ అధికారులు తమ షిప్పులలో విధులు నిర్వహించే సైనికుల కోసం ఈ పేపర్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చదువుతున్నది సెకండ్ ఇంటర్. భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆమె సాధిస్తుందని వేచి చూద్దాం. కామ్య కార్తికేయన్ 9 ప్రాయంలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ స్టోక్ కంగ్రి వరకు వెళ్లింది. ప్రపంచ రికార్డు సాధించాలి, నిరంతర సాధనం అనేక రంగాలలో మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మాయి. ప్రపంచంలోని అతి పెద్దదైన 7 సమ్మిట్స్ చేస్తా నార్త్ పోలు, సౌత్ పోలు కూడా ఎక్కాలని స్ఫూర్తితో ఉంది. స్టేట్ లెవెల్ పెల్ బిలో ఒలింపియాడ్లో మెడల్స్ సాధించింది. కర్ణాటక సంగీతం, భరతనాట్యం, స్విమ్మింగ్లోనూ బహుమతులు అందుకుంది.

ఇలా అనేక రంగాలలో ప్రతిభను చాటుకుంటుంది ఆడపిల్ల ఈ చిన్నారి. అరుదైన వ్యాపార సారథి దీపాలి. చంబల్ లోయలో ఒక మహిళ వ్యాపారం సాగించాలి అంటే ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలో కదా. అలాంటి చోట కమోడిటీ దినుసుల అమ్మకం బిజినెస్ ప్రారంభించింది. విజయ పథంలో దూసుకుపోతున్నది ఈ అమ్మాయి. అంతేకాదు, కమోడిటీ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి మహిళ. అంకిత భావంతో పనిచేయటం, సొంత వ్యాపారం పెట్టుకోవాలన్న తపనతో గోధుమల ట్రేడింగ్ చేయాలనే నిర్ణయం, ఆపై లైసెన్సు సంపాదించడం, ఇండోర్ కమోడిటీ మార్కెట్లో సంస్థ స్థాపన, వ్యాపార మెలకువలు నేర్చుకుంది. విజయాల బాటలో భాష తెలియని రాష్ట్రాలకు ఉద్యోగరీత్యా వచ్చి అక్కడి భాషను నేర్చుకుని రాణిస్తున్న మహిళలు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్. రికార్డు స్థాయిలో భూసేకరణ చేసిన ఘనత ఈమెది. దీపం పథకం కూడా ఉండడంతో దానిని కూడా పూర్తి చేసి అధికారుల మన్నన పొందారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ శోభాగారు. ప్రతిరోజు ఛాలెంజింగ్ గా పరిస్థితులను ఎదుర్కొంది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా తన జిల్లాలో ఈ పాస్, ఈ పాలన అనేటువంటి పునరావాస కార్యక్రమాలను చేపట్టిన కలెక్టర్ శ్వేత. ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు గుర్తుండేలాగా, ప్రజలకు ఉపయోగకరంగా చేశారు. జిల్లా పరిషత్ సీఈఓగా సవాళ్లను ఎదుర్కొన్నారు. నాగలక్ష్మి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్. తొలి ప్రయత్నంలో ఐఏఎస్ సాధించి విజయవాడలో సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్. రాజధాని నిర్మాణంలో వచ్చే చైనా, కొరియా, సింగపూర్ బృందాల ఏర్పాట్లను చూడటం, విదేశీయ సదస్సుల నిర్వహణ, ప్లాట్ల రిజర్వేషన్లో ఎంతో చొరవతో పరిష్కరించగలుగుట ఆమె ఘనత. ఇంజనీరింగ్ పనులు ఇలాంటివన్నీ కూడా ఆమె చేయగల సమర్థురాలు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు పారదర్శకంగా విధులు నిర్వర్తించారు. జి సృజన విశాఖ జాయింట్ కలెక్టర్ గా నవ్యాంధ్ర నిర్మాణంలో నా పాత్ర ఏమిటి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలి. ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన ఏర్పాట్లతో మిగిలిన అధికారులు సహకారంతో ఆమె విజయవాడలో దిగ్విజయంగా తన యొక్క విధులు నిర్వర్తించారు. వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా తన విషయంలో విధుల్లోనూ ఏమాత్రం రాజీ పడకుండా చేస్తూ తృప్తిగా తన యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు. సమీరా భరద్వాజ్ గురించి ఎవరైనా అడిగితే తెలుసా అని అడిగితే ఐ లవ్ హర్ వాయిస్ అంటూ గణగణగణగణగా ఆంధ్ర తెలంగాణ మొత్తం చెప్తుంది. ఆమె పాట విన్నప్పుడు మధురమైనటువంటి ఈ క్షణం అని, ఆమె గొంతులను గాంభీర్యం, ఎలాంటి ఫీల్ ఉన్న పాటనైనా తన గొంతులో శ్రావ్యంగా పలికించగలిగినటువంటి గాయకురాలు. కొద్ది కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయిపోయినటువంటిది. అలాగే తమ గాన మాధుర్యంతో సంగీత అభిమానులను ఉర్రుతలూగించినటువంటి వ్యక్తి గీతా మాధురి, విజయలక్ష్మి, శ్రావణ భార్గవి, ఉష, స్మిత, కల్పన ఎంతో ఉన్నత స్థానం సాధించారు. 11 ఏళ్లకే చెస్ క్వీన్ టైటిల్ సాధించిన దివ్య చదరంగం ఆట అంటే ఎత్తులకు పై ఎత్తులు వేయటం. అటువంటి ఆటలో గెలుపొందాలి అంటే వ్యూహ రచన తప్పనిసరి. 6 ఏళ్లకే 64 గడులను ఇష్టపడి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి చెస్ క్వీన్ గా మారింది దివ్య. బ్రెజిల్లో జరిగిన వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ లో దివ్య బంగారు పతకం సాధించింది. ఆర్చరీ అంటే విపరీతమైన ఇష్టమున్న శివాని విల్లు పినాకిని వెరసి ఈ అమ్మాయి వయసు 5 ఏళ్లే ఒలింపిక్ పతకం సాధించాలన్నది ఈ చిన్నారి గురి. ఆ దిశగా విల్లును ఎక్కుపెడుతూ ఉన్నది. విభిన్నమైన గళంతో విచిత్రంగా పాడే హుషారైన పాట ఏ చిత్రంలోనైనా ఉందంటే అది నేహా పాడిందని స్వర ప్రేమికులు తప్పక గుర్తిస్తారు. భిన్న భాషలలో 30 పైగా సినిమాలలో పాడిందంటే దానికి ఆసరాయిస్తూ అందలాన్ని అందుకోవాలని చెప్పే అతివలు ఎంతో మంది. అలాంటి వారి స్వావలంబన కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తున్న వరలక్ష్మి ఫౌండేషన్ ఎందరో అతివలు హరిత, శిరీష, పవిత్ర కవితలు భర్తకు చేదోడు వాదోడుగా, అలాగే అమ్మా నాన్నలకు అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తులు వీరు. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలో కూడా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు. గ్లామర్ క్వీన్ గా తెలుగు

0: నాట తమ యొక్క హావభావాలతోటి అకుంఠితమైన దీక్షతోటి అలాగే తమకున్నటువంటి పరిధిలో అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వారు మిస్ ఇండియా బ్యూటీ క్వీన్, మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొని చెన్నై అందాల పోటీలలో మిస్సెస్ గ్లోబ్ పోటీలలోనూ పాల్గొంటున్నటువంటి వ్యక్తి స్నేహారావు. ఏదైనా ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం ఇవ్వడం, టైటిల్ సాధించడం ఆమె యొక్క విజయానికి తార్కాణం. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనాలనే లక్ష్యం పెట్టుకున్నారు ఈమె. అనాథ పిల్లలకు ఎన్జీఓ ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆలోచన. ఆకాశంలో సగము, అవనిలో సగము అయినటువంటి అతివలు, అందులోనూ ఆడపిల్లలు, చిన్నారులు తమ శక్తి మేరకు తమకున్నటువంటి తెలివితేటలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనూ, అలాగే సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల శిక్షణలో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని, నిరంతర సాధనే తమ విజయాలకు మూలమని, జీవితంలో అందుకోవలసినటువంటి ఎక్కవలసిన మెట్లను అలాగే అవార్డులు రివార్డులను గురిపెట్టుకుని ఈనాటి ఆడపిల్లలు దూసుకుపోతున్నటువంటి వారు. దేశంలోనే కాదు విదేశాలలో కూడా తమ సత్తాను చాటుతున్నటువంటి ఈనాటి ఆడపిల్లలు మరి వాళ్ల తల్లిదండ్రులకే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే గర్వకారణమైనటువంటి మన జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నటువంటి వారు, మన కీర్తి పతాకాన్ని దేశ విదేశాలలో రెపరెపలాడిస్తున్నటువంటి ఈనాటి ఆడపిల్లలకు ప్రోత్సాహము, ఆర్థిక వనరులు, ప్రభుత్వం గుర్తింపు, అలాగే తమకుండేటువంటి దానికి సరైనటువంటి రీతిలో ఉపాధి లభిస్తే వారు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారని దృఢ నమ్మకంతో చెప్పవచ్చు.
1: మీరింతవరకు సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు అనే అంశం గురించి డాక్టర్ జి రజని గారి ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజనీ.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: బాపట్ల జిల్లాలో రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పర్యటన, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు గవర్నర్ బంగారు పథకం అందజేత, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవల విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, రెడ్ క్రాస్ కమిటీల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు 2025-26 సంవత్సరానికి గవర్నర్ అవార్డు బంగారు పథకం లభించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, రాష్ట రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అందుకున్నారు. రెడ్ క్రాస్ అందిస్తున్న వివిధ సేవల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సంపాదించడంపై గవర్నర్ కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా కారంచేడ్లో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా 49 కోట్ల రూపాయలతో చేపట్టిన రేపల్లె గంగడిపాలెం డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ది ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొడిదల నాగబాబు అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగరవనంలో చైర్మన్ నాగబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అడవులు అభివృద్ది చెందితే వరదలు, సునామీ లాంటి విపత్తుల నుంచి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 34 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్టూరు మండలం వాలపర్ల, వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం యాత్ర సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ప్రసారాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. సకల దేవతా గణములకు అధిపతి, విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి, ఏ శుభకార్యములలోనైనా తొలి పూజను అందుకునే దైవము శ్రీ విఘ్నేశ్వరుడు. ఈనాటి విహారి కార్యక్రమంలో ఒకప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుతపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, ఇంకా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివార్ల ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ముందుగా అయినవిల్లి గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి. ఈ క్షేత్ర స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభూ. పూర్వం ఈ అయినవిల్లి క్షేత్రమందు స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిగింది. భక్తుల అభీష్టం మేరకు శ్రీ స్వామివారు యజ్ఞం చివరలో స్వర్ణమయ కాంతులతో దర్శనమిచ్చి భక్తుల ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి ఆరగించి అనతి కాలంలోనే సర్వ కళలతో ఆవిర్భవించారు. ఈ ఆలయంలోని శ్రీ స్వామివారు దక్షిణాభిముఖులై తూర్పు వైపునకు తిరిగిన తొండముతో వామహస్తమున మోదకమును పట్టుకుని దక్షిణ హస్తము అభయముద్రతో చూడముచ్చటైన ఉదరముతో కాలాంజన సన్నిభమైన ఛాయతో భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు. దక్షయజ్ఞం నిర్వహించే ముందు దక్ష ప్రజాపతి వినాయకుని ఈ క్షేత్రంలోనే పూజించినట్లు ఈ క్షేత్ర స్థల పురాణం తెలియజేస్తోంది. మరొక గాథ ప్రకారం వ్యాస మహర్షి తన దక్షిణాది పర్యటన ప్రారంభించే ముందు ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వరుని దర్శించి పూజించినట్లు పురాణోక్తి. ఈ క్షేత్రాన కొలువైన శ్రీ విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడుగా భక్తుల కోరికలు తీరుస్తారని వ్యాస మహర్షి చెప్పారు. ఇక్కడకు విచ్చేసే భక్తులు తమ కోరికలు నెరవేరితే మళ్లీ ఈ ఆలయాన్ని తిరిగి దర్శిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం దేవాలయాలు నది ఒడ్డున కానీ, సముద్ర తీరాన కానీ, నదుల సంగమం వద్ద కానీ, సాగర నదీ సంగమం వద్ద కానీ, పర్వతం శిఖరం పైగాని నిర్మించడానికి అనువైన ప్రదేశాలు. ఈ దేవాలయాలు స్వయం వ్యక్తం, ఋషి ప్రతిష్ఠితము, మానవ ప్రతిష్ఠితము అని మూడు విధాలు. ఈ అంశాల ప్రాతిపదికగా చూస్తే ఈ ఆలయం పావన వృద్ధ గౌతమీ నదీ తీరాన శ్రీ విఘ్నేశ్వరుడు స్వయంభూ అయినందువల్ల ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ ఆలయం తూర్పు దక్షిణ దిశలలో ఎంతో నైపుణ్యంతో చెక్కబడిన చక్కని శిల్పాలతో కూడిన అందమైన రాజగోపురములతో విరాజిల్లుతోంది. దక్షిణ

ప్రవేశద్వారం ద్వారా శ్రీ సిద్ధి వినాయక స్వామివారిని, తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామివార్లను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ముఖమండపం పైభాగము నవవిధ గణపతులతో, సాల భంజికలతో, అందమైన శిల్పకళా నైపుణ్యంతో శోభిల్లుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, శ్రీ అన్నపూర్ణాదేవిలు కొలువైయున్నారు. క్షేత్ర పాలకులైన శ్రీ కాలభైరవ స్వామివారిని ఈ ఆలయానికి ఈశాన్య దిశలో మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయ చరిత్ర చూస్తే అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. కాలక్రమేణా విజయనగర రాజులు, పిఠాపురం, పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి జీర్ణోద్ధరణ గావించి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉంది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో శైవాగమం ప్రకారం నిత్య అర్చనలు జరుగుతాయి. వీటిలో భాగంగా సూర్యోదయ సమయంలో పంచామృతంతో ప్రథమ అభిషేకం, తరువాత శ్రీ లక్ష్మీ గణపతి హోమము, సామూహికంగా అభిషేకాలు జరుగుతాయి. మాసోత్సవాలలో భాగంగా ప్రతి మాసంలో వచ్చే ఉభయ చవితులు, సంకటహర చతుర్థి దినాలు, దశమి, ఏకాదశి తిథులలో విశేష పూజలు జరుగుతాయి. వార్షికోత్సవాలలో భాగంగా వినాయక చవితి సమయంలో గణపతి నవరాత్రులు, కార్తీక మాసోత్సవాలు, శివరాత్రికి ప్రభోత్సవాలు ఈ ఆలయంలో జరుగుతాయి. ఈ ఆలయంలో భక్తులు తమ పిల్లలకు నామకరణము, అన్నప్రాసన, ఇంకా అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారు. భక్తులు వీటిని ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్య చేసుకోవచ్చు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఐనవెల్లి బస్టాండ్ నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఐనవెల్లి గ్రామానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు బండ్లు అందుబాటులో ఉన్నాయి. ఐనవెల్లి గ్రామం ముక్తేశ్వరం కొత్తపేటలను కలుపుతున్న రహదారిపై ఉంది. ఈ గ్రామం అమలాపురానికి 14 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 55 కిలోమీటర్లు, కాకినాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఐనవెల్లి గ్రామానికి అమలాపురం నుంచి బస్ సేవలు పరిమిత వ్యవధులలో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. గోదావరి నదీ తీరంలో ఉన్న బిక్కవోలు గ్రామం

ఒక గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు స్వయంభూవుగా కొలువైయున్నారు. భూమిపై సుమారు 6 అడుగుల ఎత్తు కలిగిన ఈ స్వయంభూ విగ్రహమూర్తి భూమిలోనికి ఎన్ని అడుగుల వరకు ఉన్నదో ఎవరికీ తెలియదు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి నిజరూపమున శ్రీ స్వామివారు నాగాభరణం, నాగయజ్ఞోపవీతం, నాగమొలత్రాడులతో, బిళ్ళకట్టు పంచతో, సుఖాసనం మీద కూర్చుని రాజఠీవితో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ వెలసిన స్వామివారు దక్షిణావృతం కలిగి ఉంటారు. అనగా స్వామివారి తొండము స్వామివారి విగ్రహానికి కుడివైపు ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలను శ్రీ స్వామివారి చెవిలో విన్నవించుకుంటారు. అలా చెప్పుకున్న కోరికలు నెరవేరిన తరువాత భక్తులు మరలా స్వామివారిని పునః దర్శనం చేసుకుని శ్రీ స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. మొదట ఈ క్షేత్రాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య వంశానికి చెందిన విక్రముని పేరిట ఈ గ్రామం విక్రమపురంగా పిలువబడింది. తరువాత ఆంగ్లమానం 849-892 సంవత్సరాల మధ్య పరిపాలించిన 3వ విజయాదిత్యునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యుని కాలంలో బిరుదాంకినవోలుగాను పిలువబడి కాలగమనంలో ఈ గ్రామం పేరు బిక్కవోలుగా నామాంతరం చెందింది. ఈ బిక్కవోలు గ్రామంలో నేటికిని ఉన్న 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పకళా వైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. అత్యంత పురాతన మగుటచే శ్రీ స్వామివారి విగ్రహం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయ దర్శన సమయాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలోని శ్రీ స్వామివారికి అభిషేకము, అష్టోత్తరం వంటి సేవలు నిత్యం జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారికి ప్రతి నెల శుద్ధ చవితి నాడు అనగా అమావాస్య వెళ్లిన 4వ రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గణపతి హోమం జరుపబడతాయి. ఈ ఆలయంలో శ్రీ స్వామివారికి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధిలో భక్తులు తమ పిల్లలకు నామకరణము, అన్నప్రాసన, ఇంకా అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారు. భక్తులు తమ వాహనాలకు ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు

ఈ ఆలయం బిక్కవోలు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 3 కిలోమీటర్లు, బిక్కవోలు బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. బిక్కవోలు గ్రామానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు బండ్లు అందుబాటులో ఉన్నాయి. బిక్కవోలు గ్రామం కాకినాడ, రాజమహేంద్రవరం పట్టణాలను కలుపుతున్న రహదారిపై ఉంది. ఈ గ్రామం సామర్లకోటకు 18 కిలోమీటర్లు, కాకినాడకు 33 కిలోమీటర్లు,

రాజమహేంద్రవరానికి 40 కిలోమీటర్లు, అమలాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బిక్కవోలు గ్రామానికి కాకినాడ, రాజమహేంద్రవరముల నుంచి బస్ సేవలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సిద్ధి వినాయక స్వామివార్ల కృప, కరుణ, కటాక్షాలు మనందరికీ సిద్ధించాలని ప్రార్థిస్తూ సెలవు.

మీరింతవరకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఇంటి బంగారం చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనం ప్రత్యక్ష ప్రసారం విందాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం

0: పి శైలజ గారు, స్త్రీ ఇతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: కనలీలా గుణ జాతుర్భువనము కల్పించి రక్షించి విదంచే విదురంత శక్తికి అనంత జ్యోతికి చిత్రవీకి నిత్య ప్రవృత్తి కలిగి నీలకంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేంచేపు చేశాడు కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థితి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులు ఏవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడవీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిమూలకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించవచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికి స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతంటే సింహ శిశురపి నిపతది మద మలిన కపోల భిత్తిశుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతుః. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలంపైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమే

0: స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కుప్పా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్ష క్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శంఖ చక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి, చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాదాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట. నర్య అని అంటే నరులలో శ్రేష్ఠుడా, నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్య, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది. అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటిని అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పటిదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ నిత్య యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది. నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలో అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేబోనే

0: ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై, అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా కొండల రాయనుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నవాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచలమహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నవాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్న వారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తులకి ఒక్కొక్క దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా స్వామివారిని

కల్పించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సా

0: ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరికించందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలానాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళనెక్కుడు తుదుంజర దిక్కుగు నట్టి దిక్కుకై మృకెదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశిపుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికి వెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచందకుడయ్య నిర్జరవరుల్, ఓ దేవతాగణమా మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాలహ అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారి విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందిట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది, ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా తన నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు. అంటే రక్షణ కవచాన్ని కూడా పట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అని దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని యందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖః, నృసింహః, భీషణః, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు. పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు. అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు. కాబట్టి ఆయన మహావిష్ణు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు. కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు. చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్ నామస్మరణాద్భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిట. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహ

0: పై యోగ స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ఠత్ దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీశ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణ హస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాలు గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ, మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్షు నర్చించు గర్రములు గర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జోచు జూట్కులు జూట్కులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. మీరు కూడా మీకు నచ్చిన పాటలు మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలంటే 7901108444 నెంబర్, మరోసారి 7901108445 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించి మీకు నచ్చిన పాటను వినవచ్చు. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్, మోక్షిత్, వెంకటరాయుడు వీరు పంపించారండి

0: వీరు ఇరుముడి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మా కోసం అంతులేని కథ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, జయమ్మ. మరొక వాట్సాప్. హాయ్, హలో, నమస్తే అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, వారి కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్. వీరు లక్ష్మీ కటాక్షం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్. మా కోసం ఏదైనా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరందరి కోసం అంతులేని కథ చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపర్తి గ్రామ ప్రజలందరి కోసం కూడా రాగం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: మీరు వింటున్నారు.

సింహపురి ఎఫ్ఎం. హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక వాట్సాప్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ ఈ వాట్సాప్ మనకు నమస్కారం అండి. మీకు కూడా ఈ వాట్సాప్ని మనకు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు పంపించారు. వీరు లవ్ స్టోరీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, ఎవడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నుంచి. అలాగే వీరి గ్రామ ప్రజలందరి కోసం కూడా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. 10th class చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. అలాగే మరికొంతమంది శ్రోతలు శివాగోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాంష్ గోప్, సంగీత గోప్, లిపి గోప్, దీపాలి గోప్ వీరు పంపించారండి వాట్సాప్ సందేశాన్ని. అలాగే లవ్ స్టోరీ చిత్రం నుంచే పాటను కోరుతున్నారు. సాయినగర్ వంశతలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక బాలాజీ గారు, వీరందరి కోసం కూడా ఎవడు చిత్రం నుంచి పాట ఇప్పుడు వింటారు.

గుడ్ మార్నింగ్ మేడం, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్. మా కోసం ఎనీ సాంగ్ ప్లే చేయండి అంటూ కోరుతున్నారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్. అలాగే మరికొంతమంది శ్రోతలు పంపించారు. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్లో మా కోసం ఎనీ సాంగ్ ప్లే చేయండి అంటూ కోరుతున్నారు భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ పుట్టపాక నుండి. అలాగే నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ మార్నింగ్ అండి. మా కోసం అబ్బాయి గారు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. అలాగే మరికొంతమంది శ్రోతలు చిత్రం తూర్పు వెళ్లే రైళ్లు, ఈ చిత్రం నుండి మా కోసం పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దుమైలారం నుండి. అలాగే మరికొంతమంది శ్రోతలు ఎన్టీఆర్ గారు నటించిన చిత్రం అడవి రాముడు, ఈ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నరేంద్ర రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. అలాగే మున్నా చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు డి అరుణ గారు, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్ మరియు శృతి. అలాగే హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి మరియు ఆర్జే గారికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి మీకు కూడా. ఇరుముడి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఇందాకైతే ఆ పాటను ప్లే చేశామండి. అలాగే మరికొంతమంది శ్రోతలు హలో అభిరుచికి శుభోదయం అంటూ ఈ వాట్సాప్ మనకు నెల్లూరు నుండి కోట హర్ష గారు మరియు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరు కోరుతున్నారు మంచు పల్లకి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని. అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ గారు, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నం వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి, శేఖర్ వీరు, రంభ, ఊర్వశి, మేనక ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి కోరుతున్నారు సొంతం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని. వీరందరి కోసం కూడా ఇప్పుడు మనం విందాం అబ్బాయి గారు చిత్రం నుంచి పాట.

మీరిప్పటి వరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సముద్రాలు, తీర ప్రాంతాలు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలు. సముద్రాలు

0: జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండటమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాల కారణంగా సముద్రాలు, తీర ప్రాంతాల పరిశుభ్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రజల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఏడాది ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాలలో బీచ్ క్లీనప్ కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిశుభ్రత, సముద్ర కాలుష్య నివారణ, మత్స్యకారుల భాగస్వామ్యం, యువత మరియు ప్రజల పాత్ర, ఇటువంటి అంశాల గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1: తప్పకుండా అండి. నా పేరు ఎస్పి విఘ్నేశ్వర్. నేను సైంటిస్ట్ గా ఇన్కాయిస్ లో పనిచేస్తున్నానండి. ముందుగా స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనేటువంటిది ఇది ఈ ఇయర్ 5వ సారి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అందుకొరకు దీన్ని స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0గా మనం మాట్లాడుతున్నాము. ఇది భూ మంత్రిత్వ శాఖ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో. ప్రజల్లో పరివర్తన వస్తే, దీర్ఘకాలిక మార్పు తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఉద్యమంగా తీసుకెళ్లాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో. ఈసారి ఇన్కాయిస్ ఈ కార్యక్రమాన్ని 40 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 12 కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ డిస్ట్రిక్ట్స్, మనకు జిల్లాలు 12 ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో 12 దగ్గరలో జరుపుతున్నాము. అందులో 6లో మనము వర్క్ షాప్, అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా ఇన్కాయ్ సర్వీసెస్ ఎలా మత్స్యకారులకు గాని, కోస్టల్లో ఉండేటువంటి పబ్లిక్ గాని ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కొరకు మనం 6లో కొంచెం ఎక్కువగా వర్క్ షాప్ లెవెల్ లో కండక్ట్ చేస్తున్నాము. 6లో బీచ్ క్లీనింగ్ పరంగా కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశాము. ప్రాబబుల్లీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, అది వైజాగ్ బీచ్ లో చేద్దామని అనుకుంటున్నాం.
0: సార్ సముద్రాలు, తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాలు పెరుగుతూ ఉన్నాయి కదా సార్, సో దీని వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుంది అంటారు?
1: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు బీచ్ లో కనిపించే ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది మనకు మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. సో అది అందరికి తెలిసినదే, ప్లాస్టిక్ అనేటువంటిది దాదాపుగా 400 ఏళ్ల వరకు అది కరిగిపోదు. సో దీని వల్ల మనకు ప్రాబ్లం ఏమేమవుతుంది అనేటువంటిది మనం ప్రజలకు చెప్పడానికే మేము ట్రై చేస్తున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, థర్మాకోల్, డిస్కార్డెడ్ ఫిషింగ్ నెట్స్ వంటివి ఎక్కువగా మేము చూస్తున్నాము. అందుకొరకు లాస్ట్ ఇయర్ నుంచి మేము అండర్ వాటర్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 3 ప్లేసెస్ లో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. 5 ప్లేసెస్ లో టార్గెట్ చేస్తే 2 ప్లేసెస్ లో సీ రఫ్నెస్ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఈసారి 6 ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా మాకు తెలిస్తే ప్రజలకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఏదైతే ప్లాస్టిక్ లోపల ఉండడం వల్ల ఫిషింగ్ నెట్స్ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిలో చిక్కుపోతున్నాయి. కొన్ని వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటే వీటిని తింటున్నాయి. ఆ ప్లాస్టిక్ అనేటువంటి వాటిని మనం జనరల్ గా మైక్రో ప్లాస్టిక్ అంటాం. ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఇది ఆటోమేటిక్ గా ఫిష్ తినడము, ఆ ఫిష్ ను మనం తింటే

0: చేస్తున్నాం మనం. సో దాంట్లో భాగంగా సైకిల్ థాన్ చేస్తున్నాము, ఫిట్ ఇండియా యాక్టివిటీస్ మారథాన్ చేస్తున్నాం, ఓజోన్ డే, ఓషన్ కన్సర్వేషన్ ప్లెడ్జ్ అని చెప్పి చేస్తున్నాం, హ్యూమన్ చేంజ్ చేస్తున్నాము, ఓషన్ ఒలింపియాడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా 19 సెప్టెంబర్, అంటే యాక్చువల్ గా దీన్ని ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటారు. ఇది సెప్టెంబర్ 3rd సాటర్డేని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇది 19th రోజు మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను మేము చేస్తున్నామండి.
1: సార్, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో ప్రధానంగా ఎలాంటి కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు?
0: యాక్చువల్ గా చెప్పాలంటే మనము మా మినిస్ట్రీ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి 111 ప్లేసెస్ లో చేస్తున్నాము. కానీ అదర్ దాన్ మా మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీల్లో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు వేరియస్ బీచెస్ లో. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పైన బీచెస్ లో మేము ఈ ఇయర్ చేస్తున్నారు మొత్తంగా. వీటిలో మనకు ఏంటంటే జనరల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఫిషర్మెన్ పీపుల్, అంటే ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు ఎక్కువ అవసరం కూడా కాబట్టి వాళ్ళని యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లో, భారత్ స్కౌట్స్ గైడ్స్, వీటిలో స్టూడెంట్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మన భవితవ్యం వాళ్లే కాబట్టి వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి మా యొక్క ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేటువంటిది 100% ఇన్వాల్వ్ చేస్తున్నాం మాక్సిమం అయినంత మట్టుకు. అండ్ ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మేము ప్రతి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు, అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ ప్లెడ్జ్ తీసుకోవడం, దానివల్ల కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా యొక్క ఉద్దేశం.
1: సార్, ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన రాష్ట్రానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కదా సార్, మరి రాష్ట్రంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రానికి చాలా ఎక్కువ విశాలమైన కోస్ట్ లైన్ ఉంది. అలాగే కోస్ట్ లైన్ ఉండడమే కాకుండా మన దగ్గర ఫిషర్మెన్స్, కోస్టల్ లైవ్లీహుడ్ అనేటువంటి వాళ్ళు, అంటే కోస్టల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గర పోర్ట్స్ గానీ అన్ని కూడా చాలా ఎక్కువగా మనకు సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందికే వస్తాయి. అందుకొరకు మనము ఇంతకు ముందు ఇయర్లలో ఇంకా ఎక్కువ బీచ్ల్లో కూడా చేసినాము. ఈసారి మాత్రం మనం 12 బీచ్ల్లో మనము చేస్తున్నాము. ఈ 12 బీచ్ల్లో అందులో 6 వర్క్ షాపుల లాగా చేస్తున్నాము, అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు నాకున్న అధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన ఏపీలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతారని అంటున్నారు. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్ చేయడం అనేటువంటిది మేము చాలా ఆనందిస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం కింద ఎన్ని బీచ్లను ఎంపిక చేస్తారో మీరు తెలియజేస్తారు, మరి జిల్లాల వారీగా ఆ వివరాలను తెలియజేస్తారా?
0: జిల్లాల వారీగా అంటే ప్రతి శ్రీకాకుళంలో, విజయనగరంలో అండ్ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, కాకినాడలో, వెస్ట్ గోదావరిలో, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మనం చేస్తున్నామండి. అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మేము దీంట్లో మత్స్యకార సంక్షేమ సమితి అనే ఒక ఎన్జిఓ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళని భాగస్వామ్యం చేశాము. వాళ్ళకి ఏంటంటే ఫిషర్మెన్ తోటి ఎక్కువగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అందరిని, ఫిషర్మెన్స్ ని, కాలేజెస్ ని అండ్ మేము పర్సనల్ గా ప్రతి కోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మా తరపు నుంచి కూడా ఇన్విటేషన్ లెటర్స్ లాగా పంపించాము. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సార్, ఇంత పెద్ద స్థాయిలో తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే వివిధ శాఖల సమన్వయం తప్పనిసరిగా అవసరం. మరి సార్, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏ శాఖల సమన్వయంతో నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రంలో

0: ఫిషర్మెన్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి ఫిషింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఎఫ్ఎస్ఐ అంటారు, అది సిఫ్నెట్, అలాగే కోస్ట్ గార్డ్స్. కోస్ట్ గార్డ్స్ మొత్తం కోస్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మన ప్రతి ఈవెంట్ లో ప్రతి దగ్గర వాళ్ళు 100% జాయిన్ అవుతున్నారు. ఆ ఏరియాలో ఉండే ప్రతి కోస్ట్ గార్డ్లు కంపల్సరీగా జాయిన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ఇదే కాబట్టి, కోస్టల్ పాపులేషన్ మీదనే కదా వాళ్ళు ఫోకస్ చేసేది, అందుకొరకు వాళ్ళు అందరూ జాయిన్ అవుతున్నారు. అండ్ ఈసారి కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేశాము, వాళ్ళు కూడా అందరు, పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి విలేజ్ లెవెల్లో ఉంది వాళ్ళ నెట్వర్క్ కాబట్టి వాళ్ళు మేము చేసే ప్రతి యాక్టివిటీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు మేజర్ గా వీళ్ళు. ఇంకా వీళ్ళు కాకుండా చాలా స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా, పోలీస్ గానీ ఇంకా మున్సిపాలిటీస్ పీపుల్ గానీ ఈ స్వచ్ఛత సేవ కింద కొందరిని ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు సిటీస్ లో టౌన్స్ లో ఏవైతే క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనకు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా.
1: సార్, గతంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, అండ్ ఈ ఏడాది ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందండి, ఎందుకంటే మేము ఎక్కడ చేసినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఇయర్స్ లో అసలు మేము అనుకున్న దానికంటే జనాలు ఎక్కువనే వచ్చారు, కానీ ఏ ఒక్క బీచ్ లో కూడా మేము అనుకున్న దానికంటే తక్కువ మంది అసలు పాపులేషన్ రాలేదు. ఒక్కొక్క బీచ్ లో అయితే మేము 600 members అని ఎక్స్పెక్ట్ చేస్తే 800,000 members వచ్చిన బీచ్లు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్ లో. సో అంటే మేమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాం, ప్రజల్లో ఇంత అవగాహన ఉందా అనేటువంటిది. చాలా బాగా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి.
1: సార్, మన తీర ప్రాంతాలలో మత్స్యకారులు సముద్రంతో నిత్యం అనుసంధానమై ఉంటారు కదా, మరి ఈ కార్యక్రమంలో మత్స్యకారుల పాత్ర ఎలా ఉంటుందంటారు? వారిని ఏ విధంగా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు?
0: వాళ్ళు మత్స్యకారులు చాలా మంది అవేర్నెస్ తోటే ఉన్నారు, కాకపోతే ఏంటంటే కొందరికి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు సరిగా ఫిష్ వాళ్ళు అనుకున్నంత పట్టనప్పుడు గాని అలాంటప్పుడు కొంచెం అన్హాపీనెస్ ఉంటుంది కదా, అలాంటి సమయంలో ఏంటంటే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉండొచ్చేమో గాని, లేదంటే వాళ్ళ అవగాహన చాలా బాగుంది. మేము చెప్పిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్లతోటి మాకు అర్థం అవుతుంది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అవగాహన చాలా ఎక్కువగా ఉంది, దే ఆర్ వెరీ మచ్ అప్రోచింగ్ అన్నట్టు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు.
1: సార్, సముద్రంలోకి బీచ్ లోకి ప్లాస్టిక్ బాటిల్స్, పాలిథిన్, పాత ఫిషింగ్ నెట్స్, థర్మాకోల్ వంటి వ్యర్థాలు చేరకుండా సాధారణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దీంట్లో మేజర్ గా మేము చెప్పేది ఏంటంటే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మేము గవర్నమెంట్ ను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అవాయిడింగ్ అనేటువంటి వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అసలు నిషేధించడం అనేటువంటిది ఫస్ట్ మోటో కింద, అండ్ ప్రజల్లో కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి, యూజ్ చేయకుండా. అంటే ఇప్పుడు కూరగాయలకు వెళ్ళినా గానీ దేనికి వెళ్ళినా ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ తెచ్చుకోకుండా వాళ్ళ చేతి సంచులు గానీ క్లాత్ గాని అలాంటివి వాడడము, అండ్ మినరల్ వాటర్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేస్తే మాక్సిమం మనము చాలా తగ్గించిన వాళ్ళం అవుతామండి.
1: సార్, బీచ్ క్లీనప్ కార్యక్రమాలను 1-2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా మన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎలాంటి నిరంతర చర్యలు అవసరం అంటారు?
0: మా యొక్క మెయిన్ మోటో ఈ ఒక్క రోజు ఒక వీక్ చేసి వెళ్ళడం గురించి కాదు, మేమేంటంటే అవేర్నెస్ కల్పిస్తే, ఆ అవేర్నెస్ ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఏంటంటే దాన్ని రిపీట్ చేయరు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ తోటి బీచ్ కి వెళ్ళాము ఏదో రిక్రియేషన్ కొరకు, అక్కడ ఏదో చిప్స్ ప్యాకెట్ లేకపోతే వాటర్ బాటిల్ తినేస్తాం, తిని అక్కడ పడేయకుండా దాన్ని ప్రతి బీచ్ లో కూడా డస్ట్బిన్ సెంటర్స్ అలాంటివి పెట్టారు అక్కడక్కడ. అవి అట్లీస్ట్ ఆ అవేర్నెస్ ఉంటే అక్కడ వెళ్ళి వేద్దాము అనేటువంటిది, అలా వేసి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మున్సిపాలిటీ వాళ్ళు అవి తీసుకొని వెళ్తున్నారు, వీటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తున్నారు. కానీ అలా కాకుండా వాళ్ళు ఎక్కడ బీచ్ లో ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తే అవి ఓషన్ లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మేము బేసిక్ గా గమనించింది అది. అందుకొరకు మా యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడమే మా మెయిన్ మోటో. ఇలాంటి యాక్టివిటీస్ ఒక్కరోజు చేస్తే ఒకరోజు క్లీన్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రజలకు అవగాహన వస్తే అది ఎప్పటికీ రాదు ఇంకా ఫ్యూచర్ లో, అది మా యొక్క మెయిన్ మోటో అండి.
1: సార్, ప్రస్తుతం తీర ప్రాంతాలలో పర్యటకుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సార్, మరి బీచ్లను సందర్శించే సమయంలో పర్యటకులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి?

0: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది అవాయిడ్ చేయడం, ఫుడ్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో తీసుకొస్తే కంపల్సరీగా అది తిన్న తర్వాత ఆటోమేటిక్ గా అక్కడే పడేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ యూసేజ్ బాక్స్ లాంటివి ఏవైనా తెచ్చుకుంటే ఒక్కరు కూడా దాన్ని అక్కడ పడేయరు, వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయడం వల్ల అవేంటంటే అక్కడ పడేయడానికి ఎవరు ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా. సో అందుకొరకు మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బంద్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. సో అది మనం అట్లీస్ట్ ఈ పర్యాటకులకు అక్కడ సేల్ చేసే వెండర్స్ ఉంటారు కదా మనకు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గాని వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది అదే, మీరు ఇలాంటి ఐటమ్స్ పనిచేసి ఇప్పుడు మనకు కప్స్ గాని ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్ కప్స్ వచ్చాయి, అండ్ మనకు లీఫ్ తోటి చేసినటువంటి కప్స్ గాని ప్లేట్స్ గాని వచ్చాయి, అలాంటి వాడడానికి మేము ఎక్కువ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
1: సార్, సముద్ర కాలుష్యం వల్ల పర్యావరణంతో పాటు మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి, చివరకు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరి అంశాన్ని మీరు ఎలా వివరిస్తారు?
0: ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఏదైతే బీచ్ల్లో పడేసినటువంటిది ఆటోమేటిక్ గా సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అది ఏమవుతుందంటే అది చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్లాగా విడిపోతుంది. ఆ ప్లాస్టిక్ రేణువుల్లాగా విడిపోయిన దాన్ని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఈ మైక్రో ప్లాస్టిక్ ఏమవుతుందంటే అది వాటర్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ లో ఉండే చిన్న చిన్న చేపలు గాని ఆ ఫిష్ అనేటువంటిది వాటిని తినడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫిష్ తినడం వల్ల ఆ ఫిష్ ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో వలేసి ఫిషర్మెన్స్ అది ఆటోమేటిక్ గా అది మన బాడీలోకి వచ్చేస్తుంది ఆ ఫిష్ తినడం వల్ల. అందుకొరకు మనం ఏమంటున్నామంటే ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటాం మనము. మత్స్య సంపద మన బాడీలోకి ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందో దాంతో పాటుగా మనకు ఆటోమేటిక్ గా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి. మొన్న ఒక సర్వే ప్రకారంగా కొందరు మందిని టెస్ట్ చేస్తే వాళ్ళ బాడీలో సమ్ అంటే ఐడెంటిఫై చేసే అంత లెవెల్లో మైక్రో ప్లాస్టిక్ వాళ్ళ బాడీలో కనుక్కున్నారు హ్యూమన్ బాడీలో. అది వచ్చిన వాళ్ళ హ్యాబిటెంట్ ఏంటంటే వాళ్ళు ఫిష్ రెగ్యులర్ గా తింటారు. సో అంటే మనం ప్లాస్టిక్ డైరెక్ట్ గా ఏం తినట్లేదు కానీ మన బాడీలో ప్లాస్టిక్ ఉంది అంటే మేజర్ గా సోర్స్ ఆఫ్ ఫిష్ నుంచి వస్తుంది. ఎందుకు అంటే మెరైన్ లెటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, అంటే ఫిష్ ప్లాస్టిక్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువగా చెప్తున్నాం.
1: సార్, ఇప్పుడు మనకి ఓషన్ కన్జర్వేషన్ నేషనల్ ప్లెడ్జ్ అని జరుగుతుంది సార్, ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం ఏంటంటారు, సాధారణ ప్రజలు ఇందులో ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: ప్లెడ్జ్ అనేటువంటిది ఒక ఫార్మల్ యాక్టివిటీ మాత్రమే కాదండి, మనం రోజువారీ జీవితంలో ఓషన్ ఫ్రెండ్లీ బిహేవియర్ పాటిస్తామనే వ్యక్తిగత కమిట్మెంట్ ప్లెడ్జ్ అంటే. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది తీసుకువచ్చింది. దీన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, కమ్యూనిటీస్ అందరూ కూడా ప్లెడ్జ్ లో పాల్గొనాలని పిలిపిస్తుంది. అంటే ఇప్పుడు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో అందరూ పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే అందరూ బీచ్ లోకి ఆ స్పెసిఫిక్ డేస్ లో రాకపోవచ్చు. కానీ ఈ ప్లెడ్జ్ అనేటువంటిది ఏ ఆఫీస్ లో అయినా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే తీసుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ప్లెడ్జ్ లో వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా అదే, మనం ఏమంటున్నామంటే ఈ ప్లెడ్జ్ లో ఎవ్రీడే లైఫ్ లో మనం ఏం చేస్తాము, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, హౌ టు అవాయిడ్ మెరైన్ లిటర్ ని చేయకుండా చేయాలి అని ఎలా అనేటువంటిది ప్లెడ్జ్ లో మనం మేజర్ గా ఫోకస్ చేసింది. అందుకొరకు మనం బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే యువత గాని స్టూడెంట్సే కాకుండా ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ప్లెడ్జ్ నిర్వహించాలని చెప్పి మనం అందరికీ చెప్పాము. అన్ని మినిస్ట్రీస్ కూడా అదే ఆర్డర్ పాస్ చేశామన్నట్టు.
1: సార్, ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా మారింది కదా సార్, మరి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, సో వీటి ద్వారా ప్రజలు ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కి ఒక డిజిటల్ గా పార్టిసిపేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చామండి. అందులో ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది మేజర్ గా ఫోకస్ చేశాము. ఏంటంటే ప్లెడ్జ్ ఎక్కడ నుంచి అయినా కానీ వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళు అందులో చదివి ఆన్లైన్ లో వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే, వాళ్ళ పేరు, మొబైల్ నంబర్ తోటి సబ్మిట్ చేస్తే దే విల్ గెట్ ఏ సర్టిఫికేట్ ఆల్సో. అంటే వాళ్ళు ఒక ఫిజికల్ గా అటెండ్ కాలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లో గాని మొబైల్ యాప్ గాని రెండు ఉన్నాయి, ఆ వాటిలోకి వెళ్ళి ఆ ప్లెడ్జ్ ని కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్

0: పెట్టి చేశాము అని ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా, వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా వీటిని ప్లెడ్జ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. బట్ మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా ఈ వెబ్సైట్ లో మళ్ళీ యాప్ లో క్లియర్ గా మేము మెన్షన్ చేసాం. ప్రతిరోజు ఏ యాక్టివిటీలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేటువంటిది క్లియర్ గా చెప్పామండి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా మన సముద్రాలను, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలను తెలియజేస్తారా?
0: రోజువారీ విషయాల్లో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మొత్తంగా వాడడం అనేటువంటిది బంద్ చేయడం అనేటువంటిది మన అల్టిమేట్ గోల్ అండి. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు గాని, మినరల్ వాటర్ బాటిల్స్ గాని, చిప్స్ ప్యాకెట్స్ గాని, ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో అలాంటి వాటిని అన్నిటిని వాడడం అనేటువంటిది తక్కువ చేయడానికి ట్రై చేయాలి మనం ప్రతి ఒక్కరు కూడా. సో అలా చేస్తే మనం ఆటోమేటిక్ గా ఎంతో కొంత మన ఈ కార్యక్రమానికి ఉపయోగమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన ఇంట్లలో కూడా మనం చెత్తని ఎప్పుడైతే సెగ్రిగేట్ చేయకుండా వేస్తే అదంతా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మన ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ అని బేసిక్ గా ఈ రెండు సెగ్రిగేషన్లు మనం ఇంట్లోనే స్టార్ట్ చేసి ఆ మన ఇంట్లో నుంచి వెళ్లే చెత్తనే మనం రెండు విధాలుగా ప్రాపర్ గా చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఆ ప్లాస్టిక్ ని ప్రాపర్ గా వాళ్ళు కూడా డిస్పోజ్ చేయడానికి వాళ్ళ ఎంత కృషి వాళ్ళు చేస్తారు. అండ్ బయోడిగ్రేడబుల్ ఎనీవే అది మనకు పెద్ద హాని చేకూర్చదు కాబట్టి వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో అలా చేస్తారు. ఇవి రెండింటిని మనం సెగ్రిగేట్ చేయకపోతే వాళ్ళు ఎవరు కూడా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకొరకు మన ఇంటి నుంచే అది స్టార్ట్ అవ్వాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో అండి. ఇంట్లోనే పంపించే చెత్తనే మనం సెగ్రిగేట్ చేసి పంపించగలిగితే 90% ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లం కి.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు తెలియజేసినందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. శ్రోతలకు కూడా మా యొక్క ధన్యవాదాలు.
1: ఇంతవరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశ

0: అది లక్షల లాటరీ నాకా.
1: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఎస్, హరివిల్లులో మనం ఉన్నా, మరి నేను లోకల్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అన్నాను. అశ్విని నుంచి చివరి వరకు సో ఇవన్నీ మనం ఆలోచించక్కర్లేదు. నక్షత్రాలు మరి స్పేస్ లోకి వెళ్ళి ఆలోచించండి, కొంచెం స్పేస్ తీసుకున్నా పర్లేదు, అది విషయం. మరి నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో చూసేద్దాం. ధ్రువ నక్షత్రం అట ఇప్పుడే చెప్పా. నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నర్సాపూర్ నుంచి పాపారావు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా మల్లిక.

రాజ్నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే గోల్పల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి చందు గారు, ఎలా ఉన్నారు? మన భూమి గారికి దగ్గర బింబిగాడికి హాయ్ చెప్పాలా? ఓకే, మీరా అశోక్ గారా? హాయ్ హాయ్, మీ బింబిగాడికి కూడా పెద్ద హాయ్. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి కసిన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లీశ్వరి గారు, ఫణి గారు పంపించారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి గారు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం అదేనండి అంటూ పంపించారు. చూసారా, నేను కావాలని అడిగినట్లు అనిపించింది, కానీ ఇక్కడ కూడా మనకి తనే వచ్చాడు ఆన్సర్ లో. సో అది విషయం జానకి గారు. నెక్స్ట్ ఇంకా మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు ఇద్దరు కూడా పంపించారు. బుధుడు అన్నారు కానీ తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి రెండింటికి కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల నుంచి ప్రాక్సిమా సెంట్రీ అని చక్కగా పంపించారు. బట్ అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనందరికీ రోజు కనబడుతూనే ఉంటారు, అదే అదే ఆ నక్షత్రం అనమాట. సో అది విషయం. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఎస్, అతనే. నెక్స్ట్ ఇంకా భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం అంటూ దాని యొక్క దూరం కూడా పంపించారు. వెరీ నైస్ సీత మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మీరు కూడా సేమ్ అలానే డిస్టెన్స్ కూడా పంపించేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చౌడిపల్లి నుంచి క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు గౌతమ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అన్ని సందేహాలే వస్తున్నాయి చందనమ్మ అంట. శుక్రుడు అని పంపించారు, వేగు చుక్క అని పంపించారు. సో ఈ రెండు కూడా కాదు, ఆలోచించండి. అంటే మీరు పంపించిన ఆన్సర్లో మొదటి చివరి అక్షరాలను యూజ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటూ పంపించారు అర్జున్ గారు. అర్జున్ గారు మీకు గుడ్ మార్నింగ్, ఓకేనా? అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు. కళ్ళల వెనుక కథ, మనసారా మీ మాటలతో పిలిచారు అంటూ పంపించేశారు. నాట్యమాడే అడుగుల్లో నవతారాల కథలున్నాయన్నారు. పాట బలికితే పల్లె మేల్కొంటుంది, పల్లవి పుడితే పాట పరవశిస్తుంది. ఒక గానంలో పలు జీవితాల కథలు ఉన్నాయన్నారు. వాకిట వేసే ముగ్గు కేవలం రంగుల రేఖల సమాహారం కాదు, అది తరతరాలుగా వస్తున్న తెలుగింటి సౌందర్య సంతకం అన్నారు. కుమ్మరి చేతిలోని మట్టి కేవలం మట్టి కాదు, అతని వేళ్ల స్పర్శతో ఓ అందమైన రూపమవుతుంది. ఆ కుండకు ఒక పాట తోడై చక్రం తిరిగే తాళానికి స్వరం ఒకటి జత కలిస్తే మట్టి కూడా మురిసిపోతుంది. నాట్యం, పాట, ముగ్గు, మట్టి వేర్వేరు దారులైనా చేరేది ఒక చోటకే, మన సంస్కృతి గుండె చెప్పుడునని వినిపించారు. అద్భుతంగా ఉంది ఈనాటి ప్రోగ్రామ్ అంటూ పంపించేశారు పాలెంపల్లి నరసింహారెడ్డి గారు, మాధవరెడ్డి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా శ్రద్ధగా విని నాకైతే మీ మెసేజ్ ని పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. అండ్ అలాగే ఆన్సర్ పంపించారు నంద్యాల నుంచి కిషోర్ గారు. సో ఇది కాదు యాక్చువల్లీ, నేను చెప్తాను ఎవరనేది ఆన్సర్. సో గోవర్ధన్ గారు, ఇంద్రాబాయి గారు నవనక్షత్రం అంటున్నారు దేవర్బల్ నుంచి, కాదండి. అండ్ భరణి గారు పంపించారు అబ్దుల్, భరణి నక్షత్రం పంపించారా? అబ్దుల్ గారు పెద్దపరం నుంచి. అశ్విని భరణి ఏవి కావండి, అసలు ఆ 27 నక్షత్రాలు కావు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ క్వశ్చన్ వినలేదంటున్నారు అప్పలరాజ్ గారు, నేను ఆల్రెడీ అడిగేశాను అప్పలరాజ్ గారు, చెప్తాను ఉండండి. అండ్ శుక్రుడు అనుకుంటున్నారు సుమని గారు, కాదండి. అండ్ పాలకొల్లి నుంచి పంపించారు చందమామ అనుకుంటున్నారట, ఓకే. బట్ ఇది కరెక్టా కాదా అనేది నేను లాస్ట్ లో చెప్తా, ఓకేనా? ఎందుకంటే దీని దగ్గర ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు మనకి, అది మీరు వెయిట్ చేయండి. సో కోనే విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి అరుంధతి నక్షత్రం అనుకుంటున్నారు, కాదండి. అండ్ శుభోదయం చందన బంగా తల్లి అంటూ మనకి పంపించారు మెసేజ్ త్రిమూర్తులు గుప్త గారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ మీకు కూడా శుభోదయం. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ నటించిన మూవీ ధ్రువనక్షత్రం అంట, గరీబ్ నవాజ్ గారు పంపించారు. సో కాదండి. నెక్స్ట్ ఇంకా ఆకాశ నక్షత్రం, ఆకాశంలో ప్రతిదీ నక్షత్రమే కదండి. నరేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదో తెలుసా? సూర్యుడు.
మరి

సూర్యుడిని నక్షత్రం కింద కన్సిడర్ చేయొచ్చా చందన అంటారా? అనేక నక్షత్రాల కలయికగా కనబడతారనమాట మనకి సూర్యుడు. మరి అత్యంత పెద్దది కూడా అదే, అన్ని మన ప్లానెట్స్ కన్నా కూడా సూర్యుడే అతి పెద్దగా ఉంటాడు. మరి సూర్యుడు మనకి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం, అందువల్లనే మనకి భూమికి అంత వెలుగు అంత వేడి వస్తూ ఉంటాయన్నమాట. సూర్యకిరణాల వల్ల వేడి అండ్ సూర్యకిరణాల వల్ల వెలుతురు, అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు నేషనల్ పెట్ బర్డ్ డే కదా, మరి అలాంటి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. సాధారణంగా ఈ బర్డ్స్ ను మనం పెట్ బర్డ్స్ గా పెంచుకోలేకపోవచ్చు, ఎందుకంటే ఇవి మనకి అంత దగ్గరగా ఉండవు కాబట్టి, ఎస్పెషల్లీ మన ఇండియాకి. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏ పక్షులు ఈదగలవు కానీ ఎగరలేవు, అలాంటి ఒక పక్షి ఉంది, ఎగరలేదు కానీ ఆ పక్షి ఈదగలదట, అంటే స్విమ్ చేయగలదు, ఆ పక్షి ఏది? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814 కి. ఏ పక్షి ఈదగలదు కానీ ఎగరలేదు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఇలా ఒక మంచి సాంగ్ బృందావనం నుంచి విందాం.

మన శంకర్వర ప్రసాద్ గారు సినిమా నుంచి బాబా సెహగల్ పాడిన పాట వినేశారు. మరి ఇప్పుడైతే మనం క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు అనేది. ఏ పక్షి ఈదగలదు అంటే స్విమ్ చేయగలదు కానీ ఎగరలేదు, మరి ఆ పక్షి ఏంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. పావురం అట, పావురం చక్కగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుందండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు చూసేద్దాం. సన్ డక్ అనుకుంటున్నారట లేదా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కిందది కరెక్ట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. అండ్ బాతు అనుకుంటున్నారు, బాతువు ఎగరగలదండి, కొంచెం దూరం అయినా ఎగరగలదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ మల్లీశ్వరి గారు ఫణీంద్ర మార్కపూర్ నుంచి డక్ అంటూ పంపించారు, సో బాతు ఎగరగలదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ లక్ష్మీ గారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, హాయ్ అండి. అండ్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే సుమని గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కాదు, బాతు కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ అలాగే బాతు అంటూ ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, కాదండి. అండ్ అనంతపూర్ నుంచి రమేష్ గారు వెంకటచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోల్నపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరణ్

కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కలవందల్పాడు నుంచి కసిం గారు ముత్తావరి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా బింబికాడి కోసం సాంగ్ వేయండి అంటున్నారు. ఇప్పుడు హుక్ స్టెప్ వేసాను కదా, హుక్ స్టెప్ వేయమనండి బింబిగాడిని. అండ్ అలాగే సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నా అంటున్నారు సతీ భార్గవి గారు. యాక్చువల్లీ రెండోది కూడా కరెక్టే, బట్ ఫస్ట్ది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి పంపించారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, చేప కాదండి చేప, హౌ హౌ హౌ అంటే అన్ని చేపలు ఎగరవు, ఒక చేప ఉందిలే ఎగిరే చేప కూడా ఒకటి ఉంది, అది నేను తర్వాత చెప్తాను దాని గురించి. బట్ ఈ చేప గురించి మాట్లాడితే చేపలన్నీ ఎగుతాయి కానీ అన్ని చేపలు ఎగరలేవు కదా, రివర్స్ అన్నమాట. అంటే పక్షులన్నీ ఎగరగలవు కానీ ఈ పక్షి ఎగరలేదన్నమాట, అది విషయం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మామూలు తినాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు మన ప్రత్యక్ష దైవం వర్తకు దగ్గరలో ఉండే స్టార్, సరే ఇప్పటి ఆన్సర్ అంటూ దాని రెక్కలు పెద్దగా ఉంటాయి అందుకే ఈదలేదు ఈదగలదు ఎగరలేదు అంటారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక సాంగ్ పాడండి చెందిన, సో స్వీట్ ఆఫ్ వాయిస్ అంటున్నారు మురళి గారు. మురళి గారు ఐ విల్ ట్రై అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమును పాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శుభోదయం చందనమ్మ, ఈరోజు నేను మీ ప్రోగ్రామ్ వినలేకపోయాను, మా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆరింటి నుంచి ఆ పాటల సౌండ్ అసలు ఏం వినిపించదు ఇక్కడ అంటున్నారు వాసు గారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చెన్నబండి నుంచి, ఏం పర్లేదు, చక్కగా మీరు గణేష్తో టైం స్పెండ్ చేశారు కదా హాయిగా భక్తిగా, అలా ఉండిపోండి. అండ్ పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ ఎందుకు కానీ, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదోని నుంచి రాజశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ అడుగుతున్నారు, నేనా త్వరలోనే వస్తా. నెక్స్ట్ ఇంకా రంగశేఖర్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పఫిన్స్ డక్కట ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు, డక్ అయితే కాదు బట్ చూడడానికి మనకు అలానే అనిపిస్తుంది అది స్విమ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా మల్లీశ్వరి గారు ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి తాబేలు అనుకుంటున్నారు, నేను పక్షి గురించి అడిగాను యాక్చువల్లీ మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. సో అర్జున్ గారు కోడా అని అడుగుతున్నారు, కాదండి. నెక్స్ట్ ఇంకా సుదర్శిని గారు కాదు సుధారాణి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కప్ప అంటున్నారు అది కూడా కాదండి. అండ్ ఉట్కూర్ నుంచి అరుణ గారు కాకి అనుకుంటున్నారు, కాకి ఎలా హౌ హౌ హౌ కాకి చక్కగా ఎగురుతుంది కదా. అండ్ అలాగే అబ్దుల్ గారు పెద్దపరపు నుంచి కరెక్ట్ ఆన్సర్, నా ఆన్సర్ రాంగ్ అని చెప్పలేదండి అంటున్నారు, రాంగ్ కాదు కాబట్టి చెప్పలేదండి అది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఓకే శుభాకాంక్షలు అంటూ పంపించారు సెప్టెంబర్ 17th, ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి త్రిమూర్తుల గారు. సో ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు, మీ పేరేంటండి ఎన్ఎంటి అని పంపించారు, మరేంటో మరేది కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు వేటపాల నుంచి కోడ్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ ప్రసాద్ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మెహబూబ్ నగర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ బాయి చందన అంటున్నారు మధుసూదన్ గారు, ఓకే అండి. అండ్ స్వాన్ అనుకుంటున్నారు ఉషా గారు విజయవాడ నుంచి, సో స్వాన్ కూడా కాదు. యాక్చువల్లీ ఈ పక్షులు ఎక్కువగా మనకి మంచు కురిసే ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయన్నమాట, వాటి రెక్కలు ఈత కొట్టేందుకు అనుకూలంగా ఉంటాయి. అండ్ అంతేకాదు వాటి శరీరం కూడా చాలా మృదువుగా ఉంటుంది, మరి నీటిలో అలా అలా అలా మరి ఈదగలవు కానీ ఈ పక్షులు అయితే ఎగరలేవు అన్నమాట. సో మరి ఇంతకీ ఏంట పక్షులు అని అంటే పెంగ్విన్స్. సో చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అన్నమాట ఇవి, కాకపోతే వీటిని మనం పెట్ బర్డ్స్ గా పెంచుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మనుషులకి చాలా దగ్గరగానే అనిపిస్తాయి కానీ అవి మన దగ్గరికి వస్తే అవి మనతో మింగిల్ అవ్వలేవు అన్నమాట, అంటే మన వాతావరణానికి అవి మింగిల్ అవ్వలేవు అది సంగతి. అండ్ ఇందాక ఒక లిజనర్ ఒక ఆన్సర్ పెట్టారు కదా, ఆ ఆన్సర్ ఎవరన్నా గుర్తుపెట్టుకున్నారో లేదో మరి చూడాలి. సో మరి ఈ క్వశ్చన్ కి అదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నేను అడగబోయే క్వశ్చన్ కి. మన భూమికి దగ్గరగా సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, మరి అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0566248814. మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఏది, సో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి.

మరి నేనైతే సాంగ్ వినిపించా రవల్ సాబ్ నుంచి. మరి నాకైతే ఆన్సర్స్ కూడా వచ్చేసాయి చూద్దాం. మన భూమికి సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారు అందరు కూడా. మరి చూసేద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు అనేది. ఉషా గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కింగ్ ఫిషర్ అనుకుంటున్నారు ముసలి మడుగు నుంచి అట. వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా సో కాదండి. అండ్ అలాగే పెంగ్విన్ అంటూ సునీల్ గారు పంపించారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి

కాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అందుకే మన సైంటిస్ట్ పంపించారు అంటూ కూడా పంపించారు. నేను ఇది చెప్పేస్తే ఆన్సర్ కనిపెట్టేసేవాళ్ళటి. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూర్యగ్రహం కాదండి, సూర్యుడు అసలు గ్రహమే కాదు. ఇందాకే నేను నక్షత్రం అని చెప్పాను ఫస్ట్. మరి మహబూబ్ నగర్ నుంచి ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కల్వందులపాడు నుంచి కసిం గారు, ముద్దవాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమని గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సంవత్సరం పొడుగునా మంచు ప్రాంతంలో ఉండే పక్షి పెంగ్విన్ అంటూ కూడా పంపించేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ చందనమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాసు గారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శిరీష గారు వెలగలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రంగచారు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోన్లపల్లి నుంచి గోనిగన్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, భీమునిపాడు నుంచి లక్ష్మీరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోవర్ధన్ గారు గోల్నపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెద్దపురం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు కూడా పంపించారు. సో పెంగ్విన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు చక్కటి ప్రశ్నలతో ప్రోగ్రామ్ హైలైట్ అయింది చెందిన అంటున్నారు వేదంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మరి ఇద్దరిని కవర్ చేసే చూసారా ఆన్సర్స్ లో. అదే విషయం మా నినాయతుల్ల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, కొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గాట్ టు గో హ్యావ్ ఏ నైస్ డే చెందిన అంటూ ఆన్సర్ కరెక్ట్ గా పంపించేశారు ఎవరు, అర్జున్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. థ్యాంక్ యూ అండి, వినాయక నిమజ్జనం వల్ల మీ కార్యక్రమం వినలేకపోయానంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఏం పర్ల, గణేష్ కి సెండ్ ఆఫ్ ఇద్దాం చక్కగా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బట్ మీ పేరు పంపించండి క్లియర్ గా. సో నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఎవరో కాదు, మన చంద్రుడు అన్నమాట. అదే చంద్రుడు అన్నమాట. మరి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించే ఒక సహజ ఉపగ్రహం, అది సంగతి. సూపర్ గా ఉంది ప్రోగ్రామ్ అంటూ పంపించారు ఎవరు, సోమనాథన్ జనార్దన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. అండ్ నరసింహ గారు విష్ణుగ్రహం అంటున్నారు, అసలు విష్ణుగ్రహం అనే గ్రహం ఉందా అండి, ఆలోచించండి. సో ఇది మరి మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. మరి నేను కూడా డేటా చెప్పేస్తున్నాను అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వింటూ ఉండండి భారతీ FM 101.3. టాటా బాయ్ బాయ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ భక్తి శ్రద్దలతో స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రత్యేకగా నిలుస్తారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఇంకోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. సాగర్ తీర ప్రాంతాల్లోనూ సముద్రంలో కాలుష్యం తగ్గించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇంకోస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణికి తెలియజేశారు. విద్యార్థులు, మత్స్యకారులతో బ్లీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. సాగర తీర ప్రాంతాల్లో కలుషితమవుతున్న తీరు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, సముద్రపు నీటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు, మత్స్యకారులకు, విద్యార్థులకు

పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా చైర్మన్ గా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఉద్దేశం ఏమిటి, ఈ కమిషన్ ఏ అంశాలపై అధ్యయనం చేస్తుందనే వివరాలు తాము పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కమిషన్ నియామక ఉత్తర్వుల ప్రతిని తమ ముందుంచాలని రాష్ట ప్రభుత్వానికి ఆదేశించింది. కాలానికి అనుగుణంగా వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటు పరిశోధనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని వైద్యారోగ్య శాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విద్యా కార్యక్రమాలు, ప్రవేశాలు, పరిశోధనలు, ప్రచురణలు, అభివృద్ది తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ వైద్య విద్యలో కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్, హెల్త్ కేర్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజెస్ వంటి నూతన విభాగాలకు ప్రాధాన్యతనిస్తూ ఉమ్మడి పరిశోధనలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నేర ఘటనాస్థలాల నుంచి శాస్త్రీయ సాంకేతిక ఆధారాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 26 ఫోరెన్సిక్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్టంలో సవరించిన భారత్ నెట్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిబంధనలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాస్కీ మార్గదర్శకాల ప్రకారం రాష్టంలో భారత్ నెట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద చేపట్టే మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ విస్తరణ పనులకు వర్తించే ఛార్జీలు, ఫీజుల మినహాయింపు, మాఫీ పొందడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీని ఆదేశించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: Bharti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:17 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఎస్, ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం, అపార్థాలను పరిష్కరించుకోవడం, ఇవన్నీ భార్యాభర్తల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం రెగ్యులర్ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. కానీ ఈ విషయాలన్నీ కూడా మనకి అలా వెండి తెర మీద కనిపిస్తే, అలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఏంటి అంటే, ఒక ఇద్దరు లవ్ చేసుకుంటారు అండ్ ఇద్దరు ఒక వాళ్ళ లవ్ లో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కి ఎండ్కి వచ్చేసరికల్లా ఇంకా అక్కడికి సినిమా ఎండ్ అయితే అయిపోతుంది. కానీ ఒకప్పటి సినిమాలు అలా కాదు. పెళ్లి తర్వాత జీవితం అదే కదా అసలైన జీవితం ప్రారంభమయ్యేది అక్కడ నుంచే. కాబట్టి సో ఆ తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుంది, అప్పుడు వచ్చేటువంటి అపార్థాలను ఎలా పరిష్కరించుకోవాలి, బాధ్యతను ఎలా పంచుకోవాలి, అలాగే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే మనకి ఉన్నాయన్నమాట మన టాలీవుడ్ లో. మరి అలాంటి సినిమాల గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంకెందుకు అలసిం, ఒక అద్భుతమైన పాటతో మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని సినిమాల గురించి వినాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, సో పెళ్లిని ఎలా మనం అంటే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించడం బట్టి అద్భుతమైన సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందులో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది పెళ్లి పుస్తకం సినిమా గురించి. ఎందుకంటే అప్పటి వరకు అంటే పెళ్లి అంటే చక్కగా ఇద్దరు వ్యక్తులు కలిసి మ్యారేజ్ చేసుకోవడం అండ్ అలాగే డ్యూయెట్లు పాడుకోవడం ఇలాగ హ్యాపీగా ఉండడం మాత్రమే అని అనుకునే విధంగా ఉండేటువంటి వారందరికీ కూడా జస్ట్ పెళ్లి తర్వాత లైఫ్ అనేది ఎలా మారుతుంది, అదే కనుక ఒక యువ దంపతులు వాళ్ళకి బాధ్యతలుంటే మరి ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు ఈ సినిమా ద్వారా. మధ్యతరగతి యువ దంపతుల జీవితంలో ఉద్యోగం కోసం పడేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఒకవేళ వారికి కనుక డబ్బు సమస్యలుంటే అవి ఎలా ఉంటాయి, వీటితో పాటు కుటుంబం బాధ్యతలను వాళ్ళు ఎలా పంచుకున్నారు, ఒకవేళ దంపతుల మధ్య కనుక ఏ చిన్న అవగాహన లోపం వచ్చినా కూడా వాళ్ళిద్దరూ ఆ చిన్న చిన్న సమస్యలే ఎంత పెద్దవిగా మారి వారి యొక్క అనుబంధానికి వీటలు వారేలాగా చేస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా హాస్యంతో కలిపి జోడించి చూపించినటువంటి సినిమా పెళ్లి పుస్తకం అని చెప్పచ్చు. మరి ఈ సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ అయితే విన్న తర్వాత మరిన్ని సినిమాల గురించి అయితే

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు. మనమైతే మాట్లాడుకుంటాం కదా సో మరి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఒకవేళ మనకు అలా వెండి తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం. అండ్ ఇలాంటి సినిమా లిస్ట్ లో మరొక సినిమా అయితే మనం మాట్లాడుకోవాలి. 1993లో రిలీజ్ అయినటువంటి మిస్టర్ పెళ్ళం అనమాట. ఈ సినిమాలో ముఖ్యంగా అంటే ఎవరిని కించపరచడానికి కాదు, బట్ కాకపోతే అంటే కొంతమంది మగవారులు ఉండేటువంటి మేల్ ఈగో ఏదైతే ఉందో దాన్ని కథాంశంగా తీసుకొని అలా చూపిస్తుంటారనమాట. సో కుటుంబానికి మగవాడే యజమాని, ఆయనే సంపాదించి ఇల్లు చూసుకోవడం, ఆయనే సంపాదించాలి అనేటువంటి భావంతో ఉండే అతను బాలాజీ అనేటువంటి క్యారెక్టర్లు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తే, అలా కాకుండా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని భర్తని చాలా చక్కగా చూసుకునేటువంటి భార్య పాత్రలో ఆమని గారు ఝాన్సీ క్యారెక్టర్లో మనకైతే కనిపిస్తారు. అయితే అనుకోకుండా ఒక పరిస్థితుల్లో తన ఉద్యోగం పోయినప్పుడు ఝాన్సీ అంటే ఆమని గారు ఉద్యోగం చేస్తూ మరి ఇంటిని ఎలా చూసుకున్నారు, ఈ కథాంశంగా మిస్టర్ పెళ్ళాంగా మారినటువంటి ఆ బాలాజీ కథే అనమాట ఈ సినిమా కథ. అండ్ సో అలాగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో గృహిణిగా పడేటువంటి కష్టం ఎలా ఉంటుందో అనేది మనకి చక్కగా చూపించారనమాట. అండ్ ఈ సినిమాకను నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ తెలుగు చిత్రంగా. అలాగే 1978లో రిలీజ్ అయినటువంటి గోరంత దీపం, ఈ చిత్రం కూడా ఒక సంప్రదాయ కుటుంబ వ్యవస్థ గురించి, అందులో ఒక వివాహిత ఎదుర్కొనేటువంటి కష్టాల గురించి చక్కగా చూపించారు. కష్టాలంటే అత్తవారింటి నుంచో లేకపోతే భర్త నుంచో మాత్రమే వచ్చేవి కాదు, ఒకవేళ అత్తగారి నుండి వేధింపులు వచ్చినా భర్త నుండి నిర్లక్ష్యం ఎదురైనా కూడా ఈ లోపు మధ్యలో ఇంకా చాలా మంది ఒక్కొక్కసారి అంటే లేడీస్ కి ఆపోజిట్ గా ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తుంటారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి స్త్రీ అపనిందలు ఎదురైనా సరే తన శీలాన్ని ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది, చివరికి తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేటువంటి కథాంశంగా చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా, మిస్టర్ పెళ్ళాం అండ్ గోరంత దీపం, ఇవి రెండు కూడా లెజెండరీ కాంబినేషన్ అయినటువంటి బాపు రమణ గారు, సో అంటే దర్శకుడు బాపు గారు అండ్ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టించినటువంటి రెండు అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలు. సో మరి ఈ సినిమాల నుంచి అయితే మరికొన్ని చక్కటి పాటలు అయితే విన్న తర్వాత అండ్ మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం. Bye.

అందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ ఉండేటువంటి బాధ్యతలు సమస్యలు ఎలా ఉంటాయి, మరి వాటిని ఎలా పరిష్కరించుకోవడానికి చక్కగా చూపించారు సినిమాలు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇందులో ఇంకా చెప్పాలి అంటే నిన్ను కోరి అలాగే మజిలీ ఈ సినిమాలు కూడా మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాయి. ప్రేమ విఫలమైన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో గతం ఎంతటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రెండు సినిమాల్లో కూడా మనకి చాలా చక్కగా చూపిస్తుంది. జీవిత భాగస్వామి అంటే కేవలం సంతోషాల్లో తోడుగా ఉండేవారు మాత్రమే కాదు, మనిషి బలహీనంగా ఉన్నప్పుడు కూడా అతనితో నిలబడేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అండ్ మజిలీ సినిమాలో పెళ్లి తర్వాత కూడా భర్త తన గత ప్రేమను మర్చిపోలేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చోటయ్యేటువంటి భావోద్వేగమైనటువంటి దూరం ఏర్పడుతుంది. మరి భార్య ఓపిక్గా అతనికి అండగా నిలిచి మరి ఎలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అనేటువంటి విషయాన్ని చూపిస్తే, నిన్ను కోరి సినిమాలో వివాహం తర్వాత కూడా గత ప్రేమను పూర్తిగా వదులుకోలేకపోవడం, కొత్త జీవితాన్ని అంగీకరించకపోవడం వంటి భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారనమాట. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత

ఎస్, మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే రాజారాణి, సో యాక్చువల్ గా ఇది మన టాలీవుడ్ సినిమా కాకపోయినా కూడా డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ మూవీతో చాలా మంది రిలేట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో జాన్ రెజినా తమ గత ప్రేమల జ్ఞాపకాలతోనే వివాహ జీవితంలోకి వచ్చేస్తారు. మరి మొదట ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరంగా ఉంటారు, కానీ ఒకరి గతం గురించి ఇంకొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. సో ఒకళ్ళ గురించి అంటే వాళ్ళు ప్రీవియస్ గా ఎలాంటి లైఫ్ ఫేస్ చేశారు అనేది విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఇంకొకళ్ళని అపార్థం చేసుకోవడం అనేది ఎలాంటి విషయాలకు దారి తీస్తుందో ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుందని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరిచేది గతాన్ని తవ్వడం కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అని చాలా బాగా చూపించారు అన్నమాట. అండ్ ఇంతే కాకుండా పెళ్ళైన కొత్తలు, సో ఈ సినిమాలో కూడా పెళ్ళైన తర్వాత కొత్త జీవితానికి అలవాటు పడడం అంత సులభం కాదు, ఎవరికి కాదు, అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి కాదు. అయితే పెళ్లికి ముందు ఒక వ్యక్తి గురించి మనకున్నటువంటి ఊహలు, పెళ్లి తర్వాత వాళ్ళ అలవాట్లు, ఆలోచనలు ఇవన్నీ తెలిసినప్పుడు మారిపోతుంటాయి. చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంటాయి కదా. మరి ఇలాంటి గొడవలు ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇదే మోటివ్ తో వచ్చినటువంటి సినిమాలు. సో ఆ సినిమాల గురించి మరి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ బట్ ఇంకా ఎందుకంటే టైం అయితే అయిపోవచ్చింది కాబట్టి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, బట్ ఈ సినిమాలన్నీ కూడా మనకి చెప్పేది ఒక్కటేనండి, నిజ జీవితంలో దాంపత్యం అనేది ప్రతిరోజు చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం.

ద్వారా ఈ చక్కటి దాంపత్య జీవితాన్ని నిర్మించుకోవడం అనేటువంటి విషయాన్ని మనకైతే తెలియజేస్తుంది. అండ్ ఇంకా మరి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మజిలీ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని 25 వేల రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశ్వకర్మ జయంతి అయిన ఈ రోజు నుంచే సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రివర్గం తెలిపింది. నివాస ధృవీకరణ జారీ అధికారాన్ని తహసీల్దార్లకు పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దార్కు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దార్ స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధృవీకరించి పత్రం జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 2036-37 నాటికి విద్యుత్ వినియోగం 1.74 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ సంస్థ అంచనా వేసింది. 2025-26లో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 79,971 ఎంయూలుగా ఉంది. ఈ లెక్కన రాబోయే 11 ఏళ్లలో సుమారు 100,000 ఎంయూల విద్యుత్ వినియోగం పెరుగుతుందని సీఈఏ భావిస్తోంది. అందుకనుగుణంగా సరఫరా పంపిణీ వ్యవస్థలు సమకూర్చుకోవాలని నిర్దేశించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకునే 2,000 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు అనుమతినిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థ ఎండీని ఆదేశించింది. కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. మామూలుగా మీరు అద్దాన్ని ఎక్కడ చూసుంటారు? అయితే ఇంట్లో చూస్తారు లేదంటే షాపింగ్ మాల్స్ లో అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో చూస్తుంటారు కదా. కానీ భూమి పైన ఆకాశం కూడా కనిపించేటువంటి అద్దాన్ని ఎప్పుడైనా చూసారా? సో అదే సలార్ దే ఉయిని అన్నమాట. ఏంటి డౌట్ గా ఉంది కదా మీకే. సో ఇది అంతా ఏం లేదండి, జస్ట్ చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. అసలు ఏంటి ఈ ప్లేసా లేకపోతే అర్థమా ఏంటి అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది సలార్ దే ఉయిని అనేటువంటి ప్లేస్ ఏంటి అంటే మీరు చూస్తే కనుక ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ భూమి పైన అలా మనకు కనిపిస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు నిజంగానే ఆకాశం భూమిపైకి వచ్చేసిందా అనేటువంటి డౌట్ అయితే మనకు వచ్చేసింది. అదే ప్లేస్ అనమాట ఇది. యాక్చువల్గా ఏంటి అంటే ఇది నిజంగా భూమి పైన ఉందా అని అనిపించేటువంటి సాల్ట్ ఫ్లాట్స్, మిర్రర్ ల్యాండ్స్కేప్స్, అలాగే డెజర్ట్ ల్యాండ్స్కేప్స్, కలర్ఫుల్ మినరల్ రీజియన్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి అనమాట. సో బొలీవియాలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం అని చెప్పుకోవచ్చు. ఇది సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఈ ప్రాంతం పెద్ద ప్రీ హిస్టారిక్ లేక్ వ్యవస్థలో భాగంగా ఉండేదన్నమాట. అయితే కాలక్రమంలో నీరు ఆవిరైపోయిన తర్వాత అక్కడ మిగిలినటువంటి ఖనిజాలు అలాగే ఉప్పు పొరలు కలిసి ఈ విశాలమైనటువంటి సాల్ట్ ఫ్లాట్ అయితే ఏర్పడ్డాయి బొలీవియాలో. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం. Bye.

0: भारती FM 101.3
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి
3: ఏంట్రా అలా ఉన్నావు ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా ఇంకేంటి
4: అదేరా నా దిగులు ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు
3: దానికి ఇంత దిగులు ఎందుకు మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్
0: భారతీ FM 101.3

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి భూమి మీద ఉండేటువంటి అద్దం గురించి. సో ఇది అద్దమా అంటే కాదండి,

ఏంటంటే బొలీవియాలో ఉండేటువంటి ఈ సలార్డే ఉయిని అనేటువంటి ప్రాంతంలో ఏంటంటే ఇంతకు ముందు ఒక లేక్ ఉండేదన్నమాట. సో కాలక్రమంలో నీటి అక్కడ ఉండేటువంటి నీరు ఆవిరైపోయి తర్వాత అక్కడ ఉండేటువంటి ఖనిజాలు ఉప్పు పొరలు కలిసి అలా ఒక విశాలమైన సాల్ట్ ఫ్లాట్ లాగా ఏర్పడ్డాయన్నమాట. అండ్ ఈ ప్రాంతంలో వర్షం పడితే ఏమవుతుందో తెలుసా? వర్షం తర్వాత ఉప్పు మైదానంపై చాలా పలచటి నీటి పొర ఏర్పడుతుంది. సో ఈ సలా చాలా సమతలంగా ఉండడం వల్ల ఆ నీరు ఒక భారీ అద్దంలా పనిచేస్తుంది అన్నమాట. ఆకాశం, మేఘాలు, సూర్యాస్తమయం అన్ని అలా మనకు నేల మీదే కనిపించేస్తున్నాయి. అప్పుడు కనుక మనం ఫోటో తీసామనుకోండి, నిజంగా ఆకాశం పైన ఉందా కింద ఉందా అనేటువంటి భావన మనకైతే కలుగుతుంది అన్నమాట. అందుకే దీన్ని తరచుగా వరల్డ్స్ లార్జెస్ట్ నేచురల్ మిర్రర్ అని వర్ణిస్తూ ఉంటారు. మరి ఈ ఉప్పు నీరు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరచ్చొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమాపేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమాపేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more

0: display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు 300 అంతర్జాతీయ కంపెనీలు 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948న ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వ సారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులేనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతివృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతా మే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్ఛంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే

వివిధ సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్ సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రక్తాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవా ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

विविध भारती FM 101.3। చూస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మనకి నేలపైన అద్దంలా కనిపించేటువంటి సలార్దే ఉయిని, భూమిపైన ఆకాశం కనిపించేటువంటి అద్దం లాంటి ప్రదేశం బొలీవియాలో ఉందన్నమాట. అయితే ఇక్కడ అసలు ఉప్పు నీరు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఉప్పు నీరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉపరితలంపై ప్రధానంగా హెలైట్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఉప్పు ఇతర ఖనిజాలు ఉన్నాయన్నమాట. సో నీరు ఆవిరైపోయినప్పుడు ఏమవుతుంది, మిగిలిన ఉప్పు అలా ఉండిపోతుంది కదా. అలా అది కాలక్రమేణంలో మందమైనటువంటి పొరగా మారి ఎండిపోయినప్పుడు ఉపరితలంపైనటువంటి కనిపించేటువంటి బహుభుజాకార ప్యాటర్న్లు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయన్నమాట. అలాగే సలార్ మధ్యలో ఇస్లా ఇన్హౌటి అనేటువంటి ప్రాంతం ఉంది. సో దీనికి ఏంటంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉండగా అక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా

భవన్లా కనిపించేటువంటి ప్రాంతం అయినటువంటి సలార్ దే ఉయిని గురించి. సో ఈ సలార్ మధ్యలో ఏంటి అంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉంటుంది, అండ్ అక్కడక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ విస్తారమైనటువంటి సమతల ఉపరితలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దూరంగా మనకి ఎత్తు ప్లేసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎడార్లో కనిపిస్తాయి చూసారా, అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అయితే మనకి కలిగిస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడి ఫోటోగ్రాఫర్స్ పర్స్పెక్టివ్ తో అద్భుతమైనటువంటి చిత్రాలనైతే తీస్తుంటారు. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సలార్ దేవుని ఇలాంటి ప్లేసెస్ అయితే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అంటే గుజరాత్ లో ఉన్నటువంటి గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ ఉంది, తర్వాత అర్జెంటీనాలో సలినాస్ గ్రనేడ్స్ అని ఉందన్నమాట, అలాగే యుఎస్ఏలో బొనవిలి సాల్ట్ ఫ్లాట్స్, అండ్ చిలీలో సలార్ దే అటకామా, అలాగే ఇథియోపియాలో డొనాకిల్ డిప్రెషన్. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. సో మరి ఇది ఇవాళ మనం మీకు తెలుసా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఒంటరి. వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బే. విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని, విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సాల్కట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు జరిగిన సింహవాహన సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు. వాహన సేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లి ఈవో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహన సేవ వీక్షణకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి విశ్వకర్మ ఆదర్శమని పేర్కొన్నారు. చేతివృత్తుల కళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు, పారిశ్రామికవేత్తలకు విశ్వకర్మ స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం

లో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట ఇన్కాయిస్ ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణతో కలిసి గ్రామ ప్రజలు, విద్యార్థులు సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీతో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఒక మహిళ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మహిళల గురించి చాలా విషయాలు చాలా సార్లు మనం తెలుసుకున్నాం. అయితే ఒక మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, కానీ ఆ కష్టాలు ఆమెను కుంగదీయలేదు. తాను ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడమే కాదు, ఎంతో మంది అనాథ పిల్లలకు తల్లిగా మారింది. ఆమె సింధు తాయి సప్కాల్. చిన్న వయసులోనే వివాహం జరిగింది. అండ్ ఈవిడ సింధు తాయి మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహిళ. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే చదువును మానిపించేశారు. వయసులో తనకంటే 10 సంవత్సరాలు పెద్దవారైనటువంటి వ్యక్తితో తన వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె జీవితం కష్టాలతోనే సాగింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర అవమానాలు, నిర్లక్ష్యం ఇవన్నీ ఎదుర్కొన్నారు. చివరికి ఒంటరిగా పశువుల కొట్టంలో ఒక కుమార్తెకు జన్మనించారు. అండగా ఎవరూ లేకపోయినా తన బిడ్డను తానే కాపాడుకుంటూ జీవిత పోరాటం చేశారు సింధు తాయి సప్కాల్. అనేక కష్టాలు, సామాజిక సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఆమె అనాథలైనటువంటి అండలేని పిల్లలను చేరదీశారు. మరి ఆ తర్వాత ఆవిడ ప్రయాణం ఎటు సాగింది అనేటువంటి విషయం, అలాగే ఆవిడ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్టు.
3: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమలులో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత, వడ్డెర, చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్దిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: కర్తూపులపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్

0: వినియోగం తగ్గించడం కానీ, సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి, విద్యార్థులకి, అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
1: మరోవైపు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం, మడనూరు, పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఇన్కాయ్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ,
2: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు విభాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మనిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
1: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంతి విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈ రోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా మున్సిపాలిటీస్ లో 1 నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ కి వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనము ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మేమీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ, జై హింద్.
1: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ భౌతిక కాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మూర్తి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుందని తెలిపారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్టంలో డ్రగ్ హాట్స్పాట్ల గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందడిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
5: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ అదాని సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
6: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ దీరా ప్రోగ్రామ్ లో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఎంతో మంది అనాథ పిల్లలను చేరతీసి వాళ్ళకి అండగా నిలబడినటువంటి సింధు తాయి సబ్కాల్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ఇలా చిన్న వయసులోనే చదువు లేకపోయినా, పెళ్లి జరిగిపోయినా కూడా, అండ్ తనకంటూ ఇంకెవరు లేకపోయినా కూడా ఆవిడ జీవిత పోరాటాన్ని మాత్రం అస్సలు ఆపలేదు. సింధు తాయి అనాథలను, అండలేని పిల్లలను కేవలం సహాయం పొందేవారిలా మాత్రమే చూడలేదు, వాళ్లు కూడా నా పిల్లలే అనే భావనతో వారిని తన కుటుంబంలో ఒక భాగంగా స్వీకరించారు. తన దగ్గర ఉండేటువంటి పిల్లలకు ఆహారం, ఆశ్రయం, విద్య, ప్రేమ అందిస్తూ తన జీవితాన్ని వారి కోసం అంకితం చేశారు. తల్లి అవ్వడం అంటే కేవలం బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాదు, భద్రత కల్పించడం, ఆహారం పెట్టడం, చదువుకునే అవకాశం ఇవ్వడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం కూడా మాతృత్వమే. అందుకే సింధు తాయిని మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని కొనియాడారు. ఆవిడ చేసినటువంటి సామాజిక సేవకు అనేక గౌరవాలు కూడా లభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును, అలాగే అహల్యభాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం

ఆమె చేసినటువంటి వర్క్ కాను సోషల్ వర్క్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మరి సింధు తాయికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం తెలుసుకుందాం మరొక చక్కటి పాటైతే విన తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

विविध भारती एफएम 101.3। ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ గా కొనియాడబడేటువంటి సింధు తాయి సబ్కల్ గురించి. సో ఈవిడ సేవకు మెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఆవిడకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును అలాగే అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం 2021లో సోషల్ వర్క్ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సింధు తాయి కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషి జీవితాన్ని మార్చడానికి పెద్ద శక్తి అవసరం లేదు, ఒక మంచి మనసు, ఒక అడుగు, ఒక నిర్ణయం చాలు. తన కష్టాలనే తన బలంగా మార్చుకుని వందలాది పిల్లలకు ఆశ్రయం కల్పించినటువంటి సింధు తాయి అమ్మ అనేటువంటి పదానికి హద్దులు లేవు అని చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: Shakti FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

33 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. ఎస్ మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై సందడి సందడి ప్రోగ్రామ్ లో.

మనమైతున్నాం విత్ యువర్ ఆర్జీ సమత. మరి ఈ రోజు మన సండే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. సో లిజనర్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సండడే సందడి అంటూ పంపించేస్తున్నారు కదా. మరి మీ ఆన్సర్ ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ అయితే వాట్సాప్ చేసేయండి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మామూలుగా ఎగ్జామ్ మనం రాయాలంటే చదువుకోవాలి, చూడకుండా రాయాలి, లేకపోతే ఏమైనా ప్రాక్టికల్స్, ఇలా ఉంటుంది కదా. కానీ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో తెలుసా? మీకు బుక్కే ఇచ్చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, సో బుక్ లో వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో రాయాలన్నమాట కనిపెట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చాలా ఈజీ అనుకుంటున్నారేమో కానీ ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అనమాట. మరి ఈ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ను ఏ దేశాల్లో నిర్వహిస్తారో మీకు తెలుసా? భలే బాగుంది, మనకు కూడా పెడితే బాగుండు అనుకుంటున్నారు కదా. సో మన దేశంలో కూడా ఉంది, బట్ మరి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ అయితే బాగా ఆలోచించి పంపించండి. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే బుక్ కూడా ఇస్తారు, ఆ బుక్ లోనే ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో మీరు వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. మరి ఈ ఎగ్జామినేషన్ ని ఏ దేశాల్లో నిర్వహిస్తారు? మరి ఈ క్వశ్చన్ కి మీరు అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి. 08662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి ఒక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అర్జున్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ ఏ దేశాల్లో నిర్వహిస్తారు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. ఎస్, విజయవాడ కేంద్రానికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి పంపించారు అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యదోజీ, సక్కుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు. ఎస్, బాగున్నానండి. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలేజ్ నుండి అప్పల్ రాజ్ గారు, సో ఎలా ఉన్నారు అంటూ షూర్ అండి, తప్పకుండా మీ బాబుకి బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఓకే, రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని గారు పెడన్ నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి కాసిం మూతజౌలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే యతిరాజం రమేష్ బాబు గారు పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పాండిచేరి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కీర్తి రాజ్కుమార్

ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్ జహాన్ గారు పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ ఇంకా అరుణ మోహన్ జీ గారు పంపించారు, బట్ కాదండి ఆన్సర్ అయితే. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గద్వాల్ జిల్లా అక్షయ్ గారు, ఓకే, నేను ఇచ్చిన క్లూతో మళ్ళీ ఇదే ఆన్సర్ పంపించారా మన దేశంలోనే అని. ఓకే, అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

0: రైల్వే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

గైస్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మరి చూసేద్దాం. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకీరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ విద్యా స్థాయిల్లో ఎక్కువగా యూనివర్సిటీస్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇవి నిర్వహిస్తారనమాట. సో ఇందులో మనకి మెయిన్ గా చెప్పాను కదా, మనకి ఇండియాలో కూడా కండక్ట్ చేస్తారు. ఇండియాలో అంటే సిబిఎస్ఈ వాటికి ఆ బుక్స్ కి, అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ అంటే 9th నుంచి 11th వరకు ఓపెన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అసెస్మెంట్ అంటారనమాట. సో ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐఐటీస్ ఎన్ఐటీస్ అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, సో ఇలాంటి లా ప్రొఫెషనల్ క్వాలిఫైయింగ్ పరీక్షలకు కూడా ఓపెన్ బుక్ పద్ధతిలోనే నిర్వహిస్తారనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్ లో ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, సో ఈ యూనివర్సిటీస్ పేర్లు అయితే మనం వింటాం కదా, సో ఇలాంటి వాటిలో హ్యుమానిటీస్, లా, మెడికల్ కోర్సుల్లో ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. అలాగే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ లో కూడా హార్వర్డ్, తర్వాత స్టాన్ఫోర్డ్, సో ఈ చోట్లతో పాటు కొన్ని బిజినెస్ స్కూల్స్ లో కూడా ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వీటితో పాటు యూరప్ దేశాలైనటువంటి జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఈ చోట్ల అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం.

ఎస్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. తనకు తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ఒక్కొక్కసారి మనం కూడా ప్రవర్తిస్తుంటాం కదా, అయితే ఈ సందర్భాన్ని సూచిస్తూ ఏదైనా ఒక సామెత చెప్పండి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, తెలియకపోయినా కూడా తెలిసినట్లు ప్రవర్తించడం, ఈ సందర్భానికి తగినట్లుగా ఉండే ఒక సామెతను మీరైతే మరి వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక చక్కటి పాట అయితే వింటూ

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తుందని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్యమాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వేద తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళీకృష్ణ శ్రీనివాస్ మృతి బాధాకరమని రాష్టం మంచి రాజకీయ నాయకుడు కోల్పోయిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా సేవ కార్యక్రమంపై ఈరోజు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చిత్రం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు పర్యాటక ప్రాంతంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల బాధ్యం పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

भारती एफएम 101.3। మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం, దీనికి తగినటువంటి ఒక సామెత అయితే చెప్పండి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, ఆన్సర్స్ పంపించారు అనమాట లిజినెస్. పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు పంపించారు, తెలియని వాడికి తిరుపతి

0: ఆన్సర్ చల్లకొచ్చి ముందు దాసినట్లు అంటున్నారు సుమణి గారు పెడ నుంచి. ఓకే. అండ్ రాజుల నుంచి జయన్న గారు కంచు మ్రోగినట్లు కనకంపం మ్రోగునా అంటున్నారు. ఓకే. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు మేకపోతు గాంభీర్యం అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రాజేష్ రెడ్డి గారు ఆదర్ నుంచి సినిమాకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలంటున్నారు. ఓకే, ట్రై చేస్తాను. అండ్ అలాగే దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా నంద్యాల జిల్లా భానుమొక్కల నుండి సర్దార్ గారు, సామెత రాణానికి రాగం ఎక్కువ, వచ్చినవానికి వయ్యారం ఎక్కువ అంటున్నారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు, చదువు రాని మొద్దైనా చదరంగా వాడినట్లు, కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు అంటున్నారు. సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ పంపించారు అనమాట. గొంతెమ్మ కోర్కెలు లేని కోరేవాడు అనొచ్చు, అలాగే బుర్రలు లేకపోయినా బడాయి మాటలు చెప్పడం అని అనొచ్చు అంటున్నారు. ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి నటిస్తారంటున్నారు. ఓకే. అండ్ గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి తెలియనివాడు అన్ని తెలిసినట్లు, తెలియనివాడు ఏమీ తెలియనట్లు నటిస్తాడు అంటున్నారు. ముంతంత బుద్ధి లేకపోయినా మూటంత పోజు అనేటువంటి సామెతలు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతాయి అంటున్నారు. అండ్ సగం తెలిసినవాడు సమస్తం తెలిసినట్లు గంతులు వేస్తాడు అని కూడా అంటారంటున్నారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు పంపించారు, అల్పజ్ఞానం ప్రమాదకరం అంటూ. అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ నాగర్ కర్నూలు నుండి ఎండి ఫజల్ గారు, తేలు మంత్రం రాదు గాని పాము మంత్రానికి పోయాడట అంటున్నారు. సూపర్. అండ్ రాజకీయాల్లో మనకు తెలియని విషయాలు తెలిసినట్లుగా నటించడం అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు చిరు సాంగ్ వినిపిస్తూ సామెత విన్ అంటే ఎలా అంటున్నారు అనమాట. ఓకే. అండ్ పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు పంపించారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పాండిచేరి నుంచి తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేవాడు అంటున్నారు. అలాగే శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది కానీ రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ అదానీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో, ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్, మరి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ గా పంపించారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి. నిండుకొండ తొణకదు, అల్ప జ్ఞానానికి ఆడంబరం ఎక్కువ అంటున్నారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, తెలిసి తెలిసి చెరిపితే తెలియక తెలిస్తే బాగుపడతారా అంటూ పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు, పంట రాకపోయినా విస్తరి సర్దినట్లు, గుడ్డి గురానికి పండ్లు తోమినట్లు, అర్థం కాక అంటే విషయం అర్థం కాకపోయినా అర్థమైనట్లు నటించే వారి కోసం ఈ సామెతల్ని వాడతారంటున్నారు. ఓకే, సూపర్ అండి. అలాగే రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, నిండుకొండ తొండకదు అంటున్నారు. కమత వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమాన్ని పాడ నుంచి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటున్నారు. ఓకే, అండ్ అలాగే ప్రశ్న వినలేదు ఇప్పుడే ట్యూన్ చేసి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి, నో ప్రాబ్లం అండి. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి,

ఓకే ఆన్సర్ అయితే ఇది పంపించారు బట్ నాకైతే అర్థం కాలేదు. ఓకే సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి, అన్ని ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది అంటున్నారు. ఓకే అండ్ పెడన జోగానంద్రకాల నుండి అప్పల్ రాజు గారు, సూపర్ హిట్ పాటల ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంటుంది అంటూ థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ థ్యాంక్స్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నుంచి టిట్ ఫర్ టాట్ అంటున్నారు. అండ్ ఎందుకంటే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు. నో ప్రాబ్లం మహమ్మద్ ఇనాయతుల్లా గారు. అండ్ చేత కాని వాడికి మాటలు ఎక్కువ, చేతల్లో శూన్యం అంటూ పంపించారు రామన్నగర్ నుంచి పొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు అంటున్నారు పాలెం పోలేగారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఇంకా గాడిదకేమి తెలుసు గంధపు చెక్క వాసన అంటున్నారు గౌస్ గారు అనంతపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పుత్తూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు ఆన్సర్. ఓకే అండ్ పెద్దల మాట సజ్జన మూట అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. ఓకే అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాళ్ళు నుంచి పంపించారు. అలాగే మండూరి లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి పంపించారు. ఓకే అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి ఓకే ఆన్సర్ అయితే పంపించారండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ అంటే దానికి తగ్గట్టుగా ఉండేటువంటి సామెతలు ఏంటో చూసేద్దాం. సో తెలియని వాళ్ళకి అంటే తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం అనే దానికి సంబంధించి సరిపోయే విధంగా ఉండేటువంటి సామెత అయితే అడిగాను కదా, దానికి ఏంటి అంటే యాక్చువల్ ఇందాక ఒక లిజనర్ చెప్పినట్లు అన్ని తెలిసిన విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని విస్తరాకు ఎగిరిగిరి పడుతుంది అని అర్థం అనమాట. అంటే జ్ఞానం ఉన్న వాళ్ళేమో ప్రశాంతంగా ఉంటారు, లేని వాళ్ళు తెలిసినట్లుగా హడావిడి చేస్తుంటారు అని. అలాగే అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట. సో ఇది కూడా ఒక సామెత అండి. ఇదేంటంటే అర్థం జ్ఞానం కానీ లేకపోతే హోదా సడన్ గా వచ్చిందనుకోండి అన్ని తెలిసినట్లుగా విపరీతంగా ప్రవర్తిస్తారు అనేటువంటి సామెత అది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి కొన్ని సామెతలు. అండ్ ఎంటీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అని, అంటే లోపల ఏమీ లేని ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, ఏమి తెలియని వాళ్ళు కూడా అలాగే ఎక్కువగా మాట్లాడతారు అని అర్థం అనమాట. సో అదనమాట. అండ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు, తల ఊపడం చూస్తే తల పండినట్టుంది, విషయం చూస్తే బోడిగుండులా ఉంది అంటున్నారు. సూపర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపించబోతున్నాను, మరి ఆ ఆడియో ట్రాక్ అయితే వినేసి మరి ఆ పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేయడానికి రెడీగా ఉండండి.

మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏ సినిమాలోది లేదా పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేసి వాట్సాప్ చేసేయండి మరి 0866248814 ఈ వాట్సాప్ నంబర్ కి. మరి ఒక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ముదుల ప్రియుడు.

0: विविध भारती एफएम 101.3। మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: भारती एफएम 101.3।
1: राम नालो नीकु नच्चिंदेंटी?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మరి మీరు విన్నటువంటి ఆడియో ట్రాక్ ఏ సినిమాలోది అని అన్న అడిగాను. సో సూపర్ రెస్పాన్స్ అన్నమాట. మామూలుగా మామూలు క్వశ్చన్స్ అడిగిన దానికంటే ఈ రెస్పాన్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ పెడనా జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ గా పంపించారు ఆన్సర్. అలాగే శ్రోతలపై పాటల పన్నీరు చల్లుతున్నారు మేడం, థ్యాంక్ యూ అంటూ పంపించారు శాంతి నగర్ నుండి ఒకే ఒక్కడు గారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే ఘౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని కూడా చెప్పొచ్చండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ పాట వచ్చిన కొత్తలో డెక్ పై ఫుల్ సౌండ్ పెట్టి అందరికీ వినిపించేవాడిని అంటున్నారు సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి. సూపర్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు ఎలా మిస్ అయ్యారు ఆన్సర్, ఆన్సర్ అది కాదండి, మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటపర్తి అనంతపురం గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాల్ నుండి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుండి కాదండి ఆన్సర్ అయితే కాదు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దగ్గుబాటి ఓకే సో ఎవరెవరు నటించారని కూడా పంపించారు అనమాట. సూపర్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల్ నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మురళి గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

भारती एफएम 101.3 ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట. సో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ మరి చూసేద్దాం, ది శివకుమారి గారు, భువన సుహాసిని గారు కరెక్ట్ ఆన్సర్, కృష్ణా జిల్లా మువా విలేజ్ నుంచి. అండ్ అలాగే దుర్గా గారు సత్తెనపల్లి నుండి పంపించారు కానీ కాదండి, గడ్డ మాంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ హీరో అంటున్నారు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి పొట్టు బాలసుబ్రహ్మణ్యం.

கரெக்ட் ஆன்சர். அண்ட் புட்டுப்பாக்கம் மிரியால திருமலையா ஆண்டாள் கரு கரெக்ட் ஆன்சர். மஹ்மத் இனாயத்துல்லா భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా, సో కరెక్ట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ షాఖాపూర్ వనపర్తి డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపర్య మునమ్మ గారు తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని పెడనాగర్ నుంచి, వీరభద్రపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తన్రావు, అలాగే పెద్దమస్తన్రావు గారు. అలాగే గౌతమ్ గౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చెర్రీ ఆద్య చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోనెగొండల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ శంకర్ పల్లి పొద్దుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెండు మా పాటల మ్యూజిక్ ఇలానే ఉంటుంది అంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమలపాడు నుండి జ్యోతుల రాజారావు గారు కరెక్ట్ ఆన్సర్. నొన్న నుండి శోభారాణి రంగారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. కమర్తి శంకర్ గారు రాజోల నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురహరి యశోద జానకిరాజ్ గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుండి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. రాజు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీకాకుళం నుండి భాస్కరరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి కరెక్ట్ ఆన్సర్ లేదండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు అనుకుంటా, బట్ హిట్ సాంగ్స్ అలా తెలిసి ఉంటాయి కదా. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈ పాటకు ముందు వచ్చే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఇళయరాజా గారిది. అండ్ సూపర్ డూపర్ హిట్స్ అందించారు ఈ రోజు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అలాగే సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఒరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అరుణ మోహన్జీ గారు ఉట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి నెల్లూరు నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇందాక మీరు విన్నటువంటి ట్రాక్ ఆ పాట వెంకటేష్ అండ్ దివ్య భారతి నటించినటువంటి బొబ్బిలి రాజా చిత్రంలో అనమాట. అండ్ సో ఇప్పుడు ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్రకారి వాయిస్ లో సీవెన్ఎల్ గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

101.3. మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మనం వార్తా పత్రికలు చూసినప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత కొన్ని సబ్ హెడ్డింగ్స్ లాగా కనిపిస్తాయి, ఆ తర్వాత అసలైన సమాచారం ఉంటుంది కదా. సో మరి ఇలా సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వార్తా పత్రికలు మొదటి పేరాలోనే ముఖ్యమైన సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814. ఈ వాట్సాప్ నంబర్ కి మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు.

ఎస్, మరి నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, సో మై ఫేవరెట్ సాంగ్ అంటున్నారు. అలాగే పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, సో షెడ్యూల్ అయితే చేంజ్ అయిందండి, సో అందుకని. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా మూసపేట మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ఓకే సో ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు మెయిన్ ఎడిషన్ అంటున్నారు, ఓకే. అనంతపురం నుండి రమేష్ అండ్ వెంకటచలపతి గారు, ఓకే. సుమని గారు పెడన్ నుంచి పంపించారు. అలాగే రాజన్ నుంచి జయన్న గారు పథ శీర్షిక లేకపోతే ముఖ శీర్షిక అంటారు అంటున్నారు, ఓకే. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి లీడింగ్ న్యూస్ అంటున్నారు, ఓకే.

ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి సంక్షిప్త సమాచారం అంటున్నారు. అలాగే బ్యానర్ న్యూస్ ఆర్ లీడ్ న్యూస్ అంటున్నారు కర్నూలు జిల్లా గొనుగొండ్ల నుండి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సాయి గారు విజయవాడ నుంచి వార్తలోని ముఖ్యాంశాలు అంటున్నారు. ఓకే, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి బ్యానర్ హెడ్లైన్స్ అంటున్నారు. ఓకే, అండ్ నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుండి పంపించారు. ఓకే అండి, అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంజాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి సంక్షిప్త సమాచారం అంటున్నారు అండ్ ముఖ్యాంశాలు అంటున్నారు మునెమ్మ గారు. ఓకే, అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ అండ్ హంపాపురం నుండి మల్లేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ లడ్డు హేమ లచ్చి గారు రాజుల నుంచి పంపించారు ఆన్సర్ అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు మురళీధరన్ గారు చిత్తూరు ఏపీ నుంచి. సో పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి పంపించారు ఆన్సర్ అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఓకే, జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు ఆన్సర్ పంపించారు. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుండి పంపించారు ఆన్సర్. బాలాజీ గారు వనస్థర్లిపురం హైదరాబాద్ నుండి పంపించారు. ఓకే, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు. సో మీరు వింటూ ఉండండి, అలా నేను మధ్యలో అయితే వచ్చేస్తాను అబ్బలరాజ్ గారు. ఓకేనా, అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమిశ్ర గారు భూలక్ష్మి గారు విలేల నుంచి పంపించారు ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ గారు. ఓకే, అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వేడియంపాడు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పాటలు విని చాలా రోజులు అవుతుంది అంటూ సో ఆన్సర్ కూడా పంపించారండి. సూపర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు అండ్ ఓకే, సో రాజర్ నుంచి జయన్ నగర్ పంపించారు. ఓకే, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి పంపించారు అండ్ ఎఫ్ఎం సర్దార్ గారు సో ఇందాక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో యాక్చువల్ గా మనం వార్తా పత్రికల్ని చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, అంటే హెడ్లైన్ ముఖ్య శీర్షిక. సో ఇది అందరు పంపించింది అదే అనమాట. చాలా మంది హెడ్లైన్స్ ముఖ్య శీర్షిక ఇలా పంపించారు. అది ఇదంతా ఏంటంటే ఒక ముక్కలో చెప్పడం, తర్వాత లీడ్ ప్రారంభ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, సో అంటే ఎవరు ఏమిటి ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఇవన్నీ అనమాట. తర్వాత బాడీ ఉంటుంది, అంటే అదనపు సమాచారం ఇంకా ఏమి డీటెయిల్స్ ఉన్నాయని. తర్వాత లాస్ట్ ముగింపు ఏంటంటే అంతగా ముఖ్యం కాని వివరాలు అలా ఉంటాయి అనమాట. సో ఇలా ఫస్ట్ ముఖ్యమైన సమాచారాన్ని అందరికంటే ముందు పై భాగంలో చెప్పడం, ఆ తర్వాత ప్రాధాన్యతను బట్టి మిగతా వివరాలకు కిందకు వెళ్లే కొద్దీ తగ్గించుకుంటూ రావడం, ఈ విధానాన్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో కూడా ఇన్వర్టెడ్ పిరమిడ్ అని అంటారనమాట. సో ఇన్వర్టెడ్ పిరమిడ్ పద్ధతిని యూజ్ చేస్తారు న్యూస్ పేపర్లలో. అండ్ న్యూస్ పేపర్లలో మాత్రమే కాదు, మనకి న్యూస్ పేపర్స్ తర్వాత వెబ్సైట్స్ ఈమెయిల్స్ రాసేటప్పుడు, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసేటప్పుడు, అలాగే ఆన్లైన్ ఆర్టికల్స్ రాసేటప్పుడు, బ్లాగ్స్ లో, వీటన్నిటిలో కూడా ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్ నే యూజ్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా ముఖ్యమైన సమాచారం మొదట ఉంటుంది అండ్ వివరాలన్నీ కూడా తర్వాత వస్తాయన్నమాట. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అండ్ షో సూపర్ అంటూ పంపిస్తున్నారు మెసేజెస్ కుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్. చాలా చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ టైం షోలో కూడా ఇలాంటి రెస్పాన్సే ఉండాలి అంటే మరి అలాంటి క్వశ్చన్స్ నేను కూడా మీకోసం రెడీ చేస్తాను అండ్ సాంగ్స్ తో కూడా రెడీగా ఉంటాను. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: అంచెలంచెలుగా ఎదిగి
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్లో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వేత పేర్కొన్నారు. ప్రధాన జన్మదినాన్ని పురస్కరించుకుని పెనుగొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్టంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిని మేలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. జీ కొండూరు మండలం కోడూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు విభాగంగా ప్రారంభమయ్యాయి. సరికి లోని పరిధిలోని భవానీపురం నేతాజీ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ డివిజన్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా అధికారులతో ప్రతినిధి కార్యక్రమాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ డిఆర్ఎం మహిత్ సోనకి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరితోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్ర రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని ఒక సచివాలయం వద్ద పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 25న జిల్లా స్థాయి యువజనోత్సవాలు 2026లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకంతో సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు సెట్విజ్ సీఈఓ వివి అప్పలనాయుడు తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత యువకులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.

विविध भारती एफएम 101.3। विंटनारो विविध भारती एफएम 101.3।

0: ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల

చేస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ఇప్పుడు ది వివిధ ప్రోగ్రామ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సారీ, సో 4 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది. సో మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ ఫిల్మ్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం అనమాట. మరి ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే

ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వినబోతున్నాం అన్నమాట. ఒక మామూలు డైరెక్టర్ కాదండి, ఒకే ఒక్క సంతకంతో 100 సినిమాల్లో వెండి తెరపై మాయాజాలంగా మార్చినటువంటి దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం. సో టాలీవుడ్ లో ఆయన స్టైలే వేరు, ఆయన రూటే సెపరేటు. సో ఈయన స్టైల్ ఏంటి, ఆయన మనల్ని అసలు ఎలా మెప్పించారు అనేటువంటి విషయాల్ని మనమైతే తెలుసుకుందాం. అలాగే తెలుసుకుంటూ కూడా ఆయన దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన చిత్రాలలోంచి సాంగ్స్ అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలుగారి వాయిస్ లో అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

विविध भारती एफएम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి కోడి రామకృష్ణ గారి దర్శకత్వం స్టైల్ గురించి, సో ఆయన అద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. ముందుగా ఈయన డైరెక్షన్ స్టైల్లో మనం చెప్పుకోవాల్సినవి మూడు ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సోషల్ డ్రామా. ఆయన కెరీర్ మొదలైంది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో. సో ఈయన ఫార్ములా ఏంటంటే, ఈ సినిమాలు చూస్తే జస్ట్ మన పక్కింట్లో జరిగినట్టే ఉంటుంది. బావ మరదళ్ల సెంటిమెంట్ అయినా, అత్త అల్లుళ్ల సవాళ్లైనా, పల్లెటూరి మమకారాలు ఇవన్నీ ఆయన సినిమాల్లో కోకొల్లలు అని చెప్పచ్చు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సో ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్లలో అప్పట్లో నవ్వులు పూసాయి, క్లైమాక్స్ లో కన్నీళ్లు కూడా వచ్చాయి. సో ఇండస్ట్రీకి కమర్షియల్ సెంటిమెంట్ నేర్పింది ఆయనే అని చెప్పచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మంగమ్మ గారి మనవడు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈ రోజు వివిధాలో వన్ ఫిలం డైరెక్టర్ అనేటువంటి కోడి రామకృష్ణ గారి సాంగ్స్ అయితే మనం వింటున్నాం కదా. అండ్ అలాగే ఆయన మేకింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన స్టైల్ లో నెక్స్ట్ గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ అంటే టెక్నాలజీని అలా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఆయనే అని చెప్పొచ్చు. అప్పట్లో హాలీవుడ్ లో మాత్రమే గ్రాఫిక్స్ ఉండేవి అలా అనుకునేటువంటి రోజుల్లో మన తెలుగు తెరపై అమ్మోరు సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ VFX

జాలాన్ని చూపించింది కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత దేవి, అంచి, ఇక చివరిగా అరుంధతి. సో గ్రాఫిక్స్ ని కేవలం విజువల్స్ లా కాకుండా కథలో ఎమోషన్ కి కనెక్ట్ చేసి చూపించడం కోడి రామకృష్ణ గారి ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు. మరి మరిన్ని వివరాలైతే మనం మాట్లాడుకుందాం మరి కోడి రామకృష్ణ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం దేవుళ్ళు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఎస్, వివిధ ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ స్టైల్ గురించి. సో ఈయన సినిమాలో విలనిజం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. గ్రాఫిక్ సినిమాలో క్రూరమైన క్షుద్ర మాంత్రికుడు లేదా దుష్టశక్తి ఉంటే దాన్ని అంతం చేయడానికి అమ్మవారో శివుడో లేదా ఒక సాధారణ మనిషో దైవ బలంతో పోరాటం ఆయన సిగ్నేచర్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ దాన్ని ఎదిరించిన జయజమ్మ తీరు ఇప్పటికీ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది కదా. అలాగే ఆయన శైలిలో మరో గొప్ప విషయం ఏంటంటే కేవలం స్టార్ హీరోలపైనే ఆధారపడకుండా కథను నమ్మి సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. భానుప్రియ, గొల్లపూడి మారుతీరావు గారు ఇలా ఎంతో మంది నటీనటుల కెరీర్ కు ఆయన బలమైనటువంటి పునాది వేశారు అని చెప్పొచ్చు. అలాగే అనుష్కలోని అసలైన నటిని అరుంధతి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఆయనే అని చెప్పొచ్చు. సో అదనమాట సంగతి, ఒక పక్క సెంటిమెంటల్, మరో పక్క భక్తి, ఇంకో పక్క హారర్ అండ్ గ్రాఫిక్స్, ఇలా అన్ని నవరసాలను సమానంగా పండించి వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళ మన వివిధ ప్రోగ్రామ్ అండి ప్రతి మీ అందుకోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత.

Bharti FM 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయితే కావాల్సింది అనమాట మన స్టూడియోస్ లో. టైం అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కదా. అండ్ ఇంకా అలాగే సో మరికొద్ది సేపట్లో 4:50 మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా. అండ్ సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

మీ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు, లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరు ఏమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికి ఏంటంటే, ఆఫీస్లో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అధిక మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే, లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గానీ నిరాశ నిస్పృహకు లోనైనట్టే. మీరు ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలని, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి. ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇదొక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత, అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, OCD అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత, లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం, అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడా

0: హక్కుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం, సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరీర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటి పూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది, మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఈజ్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధను కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్ని మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్. విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బాయ్ ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: भारती एफएम 101.3।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5 గంటలు.

శ్రోతలు, ముందుగా ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత నచ్చమెచ్చే గీతాలతో పాటు విద్య ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 9:30 ఆసియా క్రీడల కార్యక్రమం చీర్ ఫర్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలని ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తిశుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. సాయంత్రం 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వ భూపాల వాహనం ప్రత్యక్ష ప్రసారం ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

0: మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు చాలా మంది శ్రోతలు అయితే కాల్ చేస్తూ ఉన్నారు. మొదటగా కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో
1: హలో నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: హలో
1: హలో గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి సుప్రియా.
0: సుప్రియా చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అందరివాడు మేడం.
0: అందరివాడు?
1: అవును మేడం, పరుసు బంగారమా.
0: ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్ మేడం.
0: ఏ పాట అండి దీంట్లో?
1: పరుసు బంగారమా మేడం.
0: ఓకే అండి, మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు
1: సుప్రియా మేడం ధన్యవాదాలు.
0: ఓకే అండి.

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు లక్ష్మి, బెట్రగుంట నుంచి మేడం.
0: లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పూలీ నెంబర్ 1 లో ఉండ్రాళ్ళయ్యా బండాలయ్యా పాట విన్నాం.
0: ఖచ్చితంగా అండి, మరి మీకోసం పాట వస్తుంది. శ్రోతల పేర్లు చెప్తారా?
1: అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం అయితే ఈ పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: సరే మేడం.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు ఓబులమ్మ మేడం, నేను న్యూ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓబులమ్మ చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు
2: మేడం? బాలభారతం పాట ఏంటండి మేడం?
1: బాలభారతం, దీంట్లో ఏ పాట అండి? ఖచ్చితంగా మీకోసం పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: అందరి కోసం.

0: వనితావని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
1: హలో. హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఆయిషా.
0: చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కృష్ణ పాట వచ్చి చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త, రెక్కలు తొడిగి రేపు రెక్కరాది జూవంటుంది కోరిక.
0: తప్పకుండా పాట వేస్తాను, గానీ ఎందుకు మీకు చుట్టాలంటే అంత భయం?
1: ఏంటే
0: చుట్టాలంటే అంత భయం ఎందుకు? జాగ్రత్త అని చెప్తున్నారు.
1: జాగ్రత్త ఉండమని కృష్ణ, నేను కాదు.
0: సరేనండి, మీకోసమైతే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఇంతవరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువత ఎంతో ఎదురు చూసేటటువంటి కార్యక్రమం యువతరంగం. యువత నచ్చే మెచ్చే కార్యక్రమం కూడా యువతరంగం. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో యువతకు ఎంతో విలువైనటువంటి సమాచారం, విద్య ఉద్యోగ సమాచారం ఇప్పుడైతే విన్నాం. మొదటిగా ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు మరో 5 రోజుల్లో ముగియనుంది. అంటే సెప్టెంబర్ 22వ తేదీ లాస్ట్ డేట్. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక పూర్తి చేయనున్నారు. మొత్తం 1748 ఉండగా అందులో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితర విభాగాలు ఉన్నాయి. నెలకు 35,400 నుండి 112,400 వరకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పేపర్ 1, పేపర్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసేయండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుండి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లు 23,757, గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి వెలువడిన ప్రకటన మరో 4 రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 21 లాస్ట్ డేట్. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి 10,000 నుంచి 12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు చూసించిన గడువు తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నెలకు బీపీఎం పోస్టులకు 12,000 నుంచి 29,380 రూపాయలు, ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకు 10,000 నుంచి 24,470 రూపాయల వేతనం ఉంటుంది. అభ్యర్థులు 10th లో సాధించిన మార్కులు మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్, ఇమెయిల్, పోస్ట్ ద్వారా అందుతుంది. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు చిరుజల్లు చిత్తం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్లో 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఈ నియామకానికి ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. కేవలం సింగిల్ లెవెల్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. రాత పరీక్షతో పాటు వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేతనం 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు 16 నుంచి 5 వరకు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో వ్యాసరచన 45 నిమిషాలు, 50 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు, 100 మార్కులు. జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు, 100 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు నీ కోసం చిత్తం నుండి పాట విందాం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్లు రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ నేటితో ముగియనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. బేసిక్ పే వచ్చేప్పటికీ 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు మరియు ఇతర అలవెన్సులు అయితే ఉంటాయి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు బాగున్నారా చిత్రం నుండి పాట విందాం.

0: ఇప్పటి వరకు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि दुनिया को नए और विश्वसनीय विनिर्माण केंद्रों की आवश्यकता है और भारत इस जरूरत को पूरा करने की तैयारी कर रहा है. नई दिल्ली में सेमिकॉन इंडिया सम्मेलन में उन्होंने देश को वैश्विक विनिर्माण चुनौतियों का सामना करने के लिए विश्वसनीय और तैयार केंद्र बताया. श्री मोदी ने कहा कि भारत के सेमीकंडक्टर इकोसिस्टम में तेजी से विस्तार हो रहा है और इससे नवाचार, निवेश तथा विकास के नए अवसर खुल रहे हैं.
2: बीते एक दशक में भारत ने

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు

0: కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: India is also becoming more rooted in its civilization. Yoga. Today, all over the world, people are practicing yoga. That is the gift Modi ji has given for the global community. If you see road network, nobody beats India. One of the best road network he has built. If you see airport connectivity and also port connectivity and also digital connectivity, all these things, nobody can beat India. That is the strength.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్రంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్ధులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్రంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. గతంలో రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రత విప్లవానికి నాంది పలికిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ,
2: స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ గా భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క స్వచ్ఛకు సంబంధించిన అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వము మున్సిపాలిటీలు పంచాయతీలు క్లీన్ చేయటమే కాదు, వాళ్ళతోటే ప్రజలు కూడా భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్దికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ది, తీర ప్రాంత ప్రజల అభివృద్ది

0: తీర ప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్న్ అరౌండ్ సమయం తగ్గడంతో తీర ప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ది చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్దికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: The government of India's commitment to port-led development can be seen through the Sagarmala scheme. Have been identified for implementation during 2015 to 2035 period. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.
0: విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టపాటి రావుకుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని, వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ పేరిట సముద్ర తీర పరిశుభ్రతపై కృష్ణా జిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ, సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ,
2: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరడం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా నవదిల్ల్యాం సెమికాన్ ఇండియా 2020 ఇతి కార్యక్రమస్య ఉద్ఘాటనం అకారి. సెమీకండక్టర్ క్షేత్రే చిప్ ప్రారూపణాయ 200 నవోద్యమానాం పోషణం విధీయతే ఇతి కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవ ప్రావోచత్. మోదినః 25 లోక సేవా వ్రత పూర్తి అవసరే భాజపేతి దళస్య మాసాత్మకం రాష్ట్రవ్యాపి సేవా సంకల్పాభియానం अद्य प्रभृति समालब्धम्. पीएम विश्वकर्मा योजनायाः अद्य वर्षत्रयात्मकम् आनुपूर्विक कार्यकालं पूर्णतांगतम्. भारतेन पाकिस्ताने आतंकी संरक्षणं विगोपितम्. अपि च क्रीडा वार्तासु क्रिकेट स्पर्धा मालिकायाम् अद्य सायं भारतम् अफगानिस्तान दलेन सह योत्स्यते. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य नवदिल्ल्याः यशोभूमि परिसरे 2020 सहस्रतमस्य सेमिकॉन इंडिया इत्याख्यस्य त्रिदिवसीय सम्मेलनस्य उद्घाटनम् अकरोत्। त्रिदिवसीयं सम्मेलनमिदं भारते सहकारस्य, निवेशस्य, नवाचारस्य, प्रतिभा विकासस्य च संवर्धनाय केन्द्रितमस्ति। अत्रावसरे भाषमाणः प्रधानमंत्री प्रावोचत् यत् भारतस्य अर्धचालक पारिस्थितिकी तन्त्रं तीव्रगत्या प्रसरति, यच्च नवाचाराय, निवेशाय, विकासाय च नूतनान् अवसरान् उद्घाटयति।
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है। साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है। भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए।
3: श्री मोदी न्यरूपयत् यत् एकत्र भारतस्य अर्थव्यवस्था संवर्धते, अपरत्र च भारतमालक्ष्य वैश्विक विश्वासोऽपि दृढी भवति। तेन प्रतिपादितं यत् समवान पूर्णायां वैश्विक परिस्थितौ अपि भारतेन 7.8% वृद्धिमानांकः पञ्जीकृतः। अस्मिन्नेव काले जापान देशस्य ऋण मूल्यांकन संस्थया भारतस्य सार्वभौम ऋण श्रेणी समुन्नयिता। प्रधानमंत्री प्रावोचत् यत् देशस्य प्रत्येकम् अपि नागरिकः विकसित भारतस्य निर्माणाय संकल्पबद्धतया कार्यं करोति।
1: भारत की क्वार्टरली जीडीपी रिपोर्ट आई और इस चैलेंजिंग पीरियड में भी भारत ने 7.8% ग्रोथ हासिल करके दिखाई है और इसी दरमियान जापान की क्रेडिट रेटिंग एजेंसी ने भारत की सॉवरेन रेटिंग में सुधार किया है, अपग्रेड किया है और ये भी 3 दशक के बाद, करीब 35 साल के बाद हुआ है।
3: अवसरे अस्मिन् केंद्रीय इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णवः अवोचत् यत् क्षेत्रे अस्मिन् आधारशिला स्थापिता अस्ति, अग्रे च सेमिकॉन 2.0 इति योजनायाः माध्यमेन उद्योग निर्माणं भविष्यति। या 6 प्रमुख स्तंभेषु आधारिता अस्ति। एतेषु स्तंभेषु अर्धचालक अभिकल्पना यंत्राणि, स्मृति घटकाः, सिलिकॉन तत्वं, मिश्रित तार्किक निर्माण घटकाः, अनुसंधान विकासश्च अन्तर्भवन्ति। मन्त्रिणा विज्ञापितं यत् सर्वकारेण भारते अर्धचालक आवश्यकतानां संपूर्ण क्षेत्रे चिप अभिकल्पनायै न्यूनातिन्यूनं 200 नूतन उद्यमान संस्थाश्च समुपकर्तुं लक्ष्यं निर्धारितम्। अत्रावधेयं यत् भारतस्य अभिकल्पना सामर्थ्यं विश्वविश्रुतम् अस्ति, अतः सेमिकॉन 2.0 इति योजनायाः अन्तर्गतं अर्धचालक अभिकल्पना संस्थानां संवर्धनमेव प्रमुखं लक्ष्यं भविष्यति। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् इत्येतावद्य प्रधानमन्त्रिणे नरेन्द्रमोदिने तस्य जन्मदिवसे हार्दिक्यः शुभाशंसाः प्राकटयताम्। सामाजिक संचारपटले सन्देशं प्रेषयन्ति राष्ट्रपतिः मुर्मुः, विगतेषु 25 वर्षेषु श्रीमोदिनः अनुकरणीयां लोकसेवां, राष्ट्रनिर्माणाय च तस्य अभूतपूर्वं योगदानं प्राशंसयत्। उपराष्ट्रपतिना न्यरूपयत् यत् श्रीमोदिनः दूरदृष्टि सम्पन्ने नेतृत्वे भारतं विश्वस्मिन् हि विश्वे एकं प्रकाशमान केन्द्रत्वेन विभाति, अथ च विश्वस्य तीव्रगत्या वर्धमानासु प्रमुखार्थव्यवस्थासु अन्यतमं वर्तते। अपरत्र कांग्रेसाध्यक्षः मल्लिकार्जुन खड्गे, लोकसभायाः विपक्षनेता राहुल गांधी चापि अद्य प्रधानमन्त्रिणं नरेन्द्रमोदिनं जन्मदिवसस्य शुभाशयान् व्याहरताम्। प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः सतत सार्वजनिक जीवनस्य, लोकसेवाव्रतस्य च 25 वर्षीय पूर्णताम् अवबुध्य भारतीय जनता दलस्य मासात्मकं देशव्यापी सेवा संकल्पाभियानं अद्य प्रभृति अबाधित प्रामाण्येन समालब्धम्। आगामी मासस्य 17 दिनांकं यावत् आनुपूर्विक क्रमेण प्रवर्तयिष्यमाणस्य अस्य अभियानस्य प्रथमः दिवसः सेवा दिवसः इति संभाव्यते। यस्य अन्तर्गतं देशस्य समस्त प्रान्तेषु रक्तदान शिविर

ఇది చూడ్డానికి ఒకేలా ఉంటుంది, కానీ ఇందులో చాలా రకాలున్నాయి. దీని పేరు ఒక్కటే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కో పేరుతో ఉంటుంది. ఇది అందరికి ఒకేలా ఉంటుంది. మరి ఒకేలా ఉండేది అందరికి సెట్ అవ్వదు. కావ్య, ఏంటిది చెప్పి చెప్పినట్టు, తెలిసి తెలియనట్టు, అర్థమయ్యి కానట్టు ఉంది అనుకుంటున్నారా? నార్మల్గా అందరు మనుషులు ఒక్కటే, అందరిలో ఉండే రక్తం ఒక్కటే అంటూ ఉంటారు కదా. అవును, నిజమే. కానీ అందరికీ ఎర్రగా ఒకేలా ఉండే రక్తం అందరిలో ఒక్కటే, సేమ్ అంటే మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అందరిలో ఎరుపైనా కూడా ఆ ఎరుపులోనే చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎర్రగా ఉండే రక్తంలో ఎందుకు అన్ని గ్రూప్స్, ఎందుకు, ఏమిటి, ఎలా అన్న విషయం మాత్రం అంతగా తెలిసి ఉండదు కదా. దాని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం.

అబౌట్ ది బ్లడ్ రక్తం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో ఒక ముఖ్యమైన పదార్థం రక్తం. ఒక మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తం మన శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉంటుంది. ఒక మనిషే కాదండి, ఈ సృష్టిలో సకల జీవులు రక్తం మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి బ్రతుకుండగానే అతి సులువుగా ఇతరులకు దానం చేయగలిగేది రక్తం. దానం చేసిన తర్వాత మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఇది. కేవలం 5 ml రక్తాన్ని పరీక్షించినట్లయితే మన శరీరంలోని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసి మన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది. భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో వాటి శరీరం అంతా ప్రవహించి ఆయా అవయవాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ ని అందిస్తూ మనిషి బ్రతికేలాగా చూస్తుంది రక్తం. మానవుని శరీరం లక్షల కోట్ల కణాలతో తయారయ్యి ఉండే ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. దీనిలో ప్రతి కణానికి నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ కణాలు తర్వాత శరీర భాగంలో నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడం, మన మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను కావలసిన శరీర భాగాలకు పంపడం వంటి చాలా పనులను కంటిన్యూగా బ్లడ్ చేస్తూ ఉంటుంది. దీని వెనకాల చాలా పెద్ద వ్యవస్థే ఉంది. అసలు రక్తం అంటే ఏమిటి? మనిషి శరీరంలో రక్తం ఎక్కడ తయారవుతుంది? రక్తంలో పోషకాలు, ఖనిజాలతో పాటు బంగారం కూడా ఉంటుంది, మీకు తెలుసా? మరి అది ఎంత శాతం ఉంటుంది? అన్నింటికంటే ముఖ్యమైన విషయం, చూడ్డానికి అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ రక్తంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. అది ఎలా ఆ గ్రూప్స్గా డివైడ్ చేయబడింది? ఒక గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికి ఇంకొక గ్రూప్ రక్తం ఎందుకు ఎక్కించరు? ఒకవేళ అలా ఎక్కిస్తే ఏమవుతుంది? అలాగే బ్లడ్ గ్రూప్స్ ఏవే ఉన్నాయి అని చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాదండి, మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటి రక్తం కూడా ఎర్రగానే ఉంటుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వారం మనం మాట్లాడేసుకుందామా? ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నింటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదాన్ని కలుపుతూ పోతే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో తెలుసా అండి? అక్షరాల లక్ష కిలోమీటర్లు. లక్ష కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద వ్యవస్థ. 6 అడుగుల మనిషిలో 100 కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయి. అంటే మానవ శరీర నిర్మాణం ఎంత అద్భుతమైందో కదా. అసలు రక్తం గుండె నుంచి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెను చేరుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. గుండె ఇది మనిషి శరీరానికి సెంటర్లో ఉండి ఏ శరీర భాగం చెడిపోకుండా నిరంతరం ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం మాక్సిమం ఆ జీవి బాడీ సైజును బట్టి ఉంటుంది. ఏ జీవి శరీరం అయితే పెద్దగా ఉంటుందో దాని గుండె వేగం తక్కువగా ఉంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషికి గుండె సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది, కానీ నీలి తిమింగళం బ్లూ వేల్ గుండె నిమిషానికి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అలాగే ఎలుకలాగా ఉండే షురువ్ అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒక్కసారి కొట్టుకుంటే సుమారు 30 ml రక్తం బయటకి పంప్ చేయబడుతుంది. మనిషి శరీరంలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. బరువు పరంగా చూస్తే మనిషి శరీర బరువులో సుమారు 7% రక్తం బరువు ఉంటుందండి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కేవలం 1 కప్పు అంత మాత్రమే రక్తం ఉంటుంది. ఈ రక్తంలో ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే భాగాలు ఉంటాయి. అంతేకాకుండా వాటితో పాటు ఐరన్, క్రోమియం, మాంగనీస్, జింక్, లెడ్ కాపర్, అన్నింటికంటే ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి మొత్తం రక్తంలో 0.2 mg గోల్డ్ ఉంటుందండి. గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ముందుగా మన శరీరంలోని అన్ని అవయవాల నుంచి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డయాక్సైడ్ తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్

డయాక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మనం ఊపిరి ద్వారా తీసుకున్నటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో చేరుతుంది. ఇదే అన్ని అవయవాలకు సరఫరా చేయబడుతూ ఉంటుంది. ఈ రక్తనాళాల గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్ ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటూ ఉంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. గుండె ఏం చేస్తుందంటే ముందు శరీర భాగాల్లో ఉన్నటువంటి రక్తాన్ని అంటే కార్బన్ డయాక్సైడ్ కలిగినటువంటి రక్తాన్ని తీసుకుని దాన్ని ఊపిరితిత్తులకు పంపించి అక్కడ ఆక్సిజన్ తో కలిపి కార్బన్ డయాక్సైడ్ ని తీసేసి ఆక్సిజన్ తో కలిపి దాన్ని మళ్ళీ గుండెకు తెప్పించుకుంటుంది. మళ్ళీ గుండె నుంచి మిగిలిన శరీర భాగాలకు పంపిస్తూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ గా రక్తనాళాలు ఒకటేమో కార్బన్ డయాక్సైడ్ తో నిన్నటువంటి బ్లడ్ ని తీసుకొస్తే ఇంకొకటి ఆక్సిజన్ తో నిన్నటువంటి బ్లడ్ ని అవయవాలకు సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా అండి? కేవలం జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి రక్తం ఎంత స్పీడ్గా బాడీలో తిరుగుతూ ఉంటుంది అనేసి. అయితే గుండె నుంచి వెళ్లిన రక్తం 20% కిడ్నీలకు కూడా వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వాటర్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి నిమిషానికి ఒక కప్పు రక్తం కిడ్నీలో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కూడా మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా కరెక్ట్గా నిరంతరాయంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యం అయినా కూడా మనిషి వెంటనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. మెదడులోని కణాలు అసలు మళ్ళీ రిపేర్ కూడా అవ్వలేనంత డ్యామేజ్ కూడా జరుగుతుంది కొద్దిసేపు మెదడుకు కనుక రక్తం వెళ్ళకపోతే. అందుకోసం మెదడులో రక్తనాళాలు మెదడుకి ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. వీటినే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని కూడా పిలుస్తారు. అంటే మెదడుకు వెళ్లే రక్తంలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా గాని ఉన్నట్లయితే అవి బ్రెయిన్ వరకు చేరకుండా ఈ బ్యారియర్స్ ఆపేస్తాయి అన్నమాట. మన శరీరంలో గోర్లు వెంట్రుకలు డెడ్ సెల్స్ ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు మరియు ఆక్సిజన్ అందాల్సిన అవసరం లేదు. అవి తప్ప మిగిలిన అన్ని భాగాలకు రక్తం అవసరం. కానీ మన శరీరంలో లివింగ్ సెల్ అయినటువంటి బ్రతికున్న కణంతో తయారైన ఒక భాగానికి రక్తం వెళ్ళదు. అదే కంటిలోన ఉన్న కార్నియా. కార్నియాలో ఎటువంటి రక్తనాళాలు ఉండవండి. కార్నియా డైరెక్ట్ గా వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రెటీనా పైన గనక రక్తనాళాలు ఉన్నాయనుకోండి అవి మనం చూసేటప్పుడు అడ్డంగా మనకి చూపు క్లియర్ గా ఉండదు కాబట్టి అలా వాటి యొక్క నిర్మాణం జరిగింది. వాహ్ ఆహా. మరి రక్తం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 4 ప్రధాన భాగాల్లో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, అలాగే ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు అనేవి రక్తంలో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో అంత ఆక్సిజన్ ని కార్బన్ డయాక్సైడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. మన రక్తంలో సుమారు 44% ఎర్ర రక్త కణాలే ఉంటాయండి. కేవలం ఒక చుక్క రక్తంలో సుమారు 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణం దాదాపుగా 120 రోజుల వరకు బ్రతుకుతుంది. తర్వాత అవి చనిపోయి వాటి ప్లేస్ లో కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఎముకలో ఉన్న బోన్ మ్యారో ద్వారా కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయండి. ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే, అంటే ఎంతైతే మన బాడీ లూజ్ అవుతుందో అన్ని వస్తూనే ఉంటాయి బోన్ మ్యారో ద్వారా. ఎర్ర రక్త కణం కౌంట్ ను కిడ్నీలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ రక్త కణాలను ప్రొడ్యూస్ చేయమని కిడ్నీలు బోన్ మ్యారోకి హార్మోన్ ని పంపిస్తాయి. అప్పుడు బోన్ మ్యారో ఎక్కువగా ఎర్ర రక్త కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. చూసారా, ఆహా ఎంత ఇంటర్లింక్డ్ అండి ఇవన్నీ. రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనేసి. దీని వల్లనే రక్తానికి ఎర్రగా ఉండేటటువంటి లక్షణం వస్తుందన్నమాట. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ వైట్ బ్లడ్ సెల్స్ పనిచేస్తాయండి. బాడీలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ను రిలీజ్ చేసి వాటితో ఫైట్ చేస్తాయి ఇవి. అలాగే ప్లేట్లెట్స్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అనేసి. ప్లేట్లెట్స్ మన శరీరంలో ఎక్కడైనా రక్తనాళాలు డ్యామేజ్ అయితే ఈ ప్లేట్లెట్స్ రక్తనాళాలని రిపేర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ రక్తం కట్ అయిపోయి

రక్తం బయటకు వస్తుందనుకోండి, ఆ రక్తస్రావాన్ని ఆపడానికి మన శరీరం సెల్ఫ్ హీలింగ్ మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్ బయటకు వచ్చిన కొద్దిసేపటి గడ్డకట్టేస్తుంది. గమనించారా, ఎప్పుడైనా రక్తస్రావాన్ని ఆపడానికి మన రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేవి అన్ని ఒక చోటకు చేరి ఒకదానికి ఒకటి అతుక్కొని పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని, రక్తం ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఆపేస్తాయన్నమాట. ప్రోటీన్స్ తో ఏర్పడినటువంటి థ్రెడ్స్ ని దారాల్లాగా చేసి ఆ గాయం ఉన్నటువంటి ప్రాంతంలో మెష్ లాగా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇవంతా మనకు కంటికి కనిపించవు, కానీ ఇన్బిల్ట్ గా మనకి జరిగిపోయే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే అసలు నిజంగా చాలా చాలా వండర్ గా అనిపిస్తుందండి. ఒక పెద్ద సైన్యం లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ. అలాగే ప్లాస్మా, రక్తంలో సుమారు 55% ప్లాస్మానే ఉంటుంది. ఈ ప్లాస్మాలో వాటర్, సాల్ట్ అన్ని ఉంటాయి. ఈ ప్లాస్మాలోనే యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బ్లడ్ గ్రూప్స్, మానవుడి రక్త వర్గాల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసినటువంటి వ్యక్తి కార్ల్యాండ్ స్టైనర్. ఈయనను ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఈయన ద్వారానే ప్రపంచానికి ఏ, బి అలాగే ఓ బ్లడ్ గ్రూపులు పరిచయం అయ్యాయి. ఈయన బర్త్డే June 14, అందుకే దీనికి గుర్తుగా మనం June 14 ప్రపంచ రక్తదాన దినం జరుపుకుంటూ ఉన్నాము. ఏబిఓ లతో పాటుగా మనకు తెలిసినటువంటి కామన్ గా వినిపించే ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏబి, దీనిని కనుక్కున్నది డెకాస్టెల్లో స్టెర్లీ అనే ఇద్దరు కలిసి ఏబి గ్రూప్ ని కనుక్కున్నారు. మరి మనందరికి తెలిసినటువంటి బ్లడ్ గ్రూప్స్ 4, ఏబి అలాగే ఓ. వీటిలో మళ్ళీ పాజిటివ్, నెగటివ్స్ అనే ఉపవర్గాలు, సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి కదా. మొత్తం కలిపి ఇలాగా 8 రకాల బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు అనమాట. అంటే ఏ పాజిటివ్, ఏ నెగటివ్, బి పాజిటివ్ బి నెగటివ్, అలాగా టోటల్ గా మనకి 8 తెలుసు. అయితే వీటిని ఎట్లాగా డివైడ్ చేస్తారు అంటే, సాధారణంగా రక్తంలో 2 యాంటిజెన్స్ అలాగే యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. యాంటిజెన్ ఏ, యాంటిజెన్ బి, యాంటీబాడీ ఏ, యాంటీబాడీ బి. కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. ఇక్కడ ఎర్ర రక్త కణం ఉపరితలంపై ఉండే ఈ యాంటిజెన్స్ ను ఆధారంగా చేసుకునే మనుషుల్లో బ్లడ్ గ్రూప్స్ ను డిసైడ్ చేస్తారు. బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నటువంటి వ్యక్తికి యాంటిజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది అనమాట. అలాగే బ్లడ్ గ్రూప్ బి ఉంటే వాళ్ళకి యాంటిజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్న వాళ్ళకి యాంటిజెన్ ఏబి ఉంటుంది, యాంటీబాడీస్ ఏమీ ఉండవు. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళకి యాంటిజెన్స్ ఏమీ ఉండవు, యాంటీబాడీస్ ఏబి ఉంటాయన్నమాట. అంటే యాంటిజెన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ గ్రూప్ ని మనం ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓలో యాంటిజెన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ ని ఓ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అనుకుంటే వారి బ్లడ్ యొక్క సర్ఫేస్ పైన యాంటిజెన్ ఏ ఉంటుందన్నమాట. బ్లడ్ గ్రూప్ రావడానికి జెనెటిక్ ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని అంటే వారసత్వాల కారణంగా వస్తాయి, కొన్నిసార్లు అసలు బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ ఏ సంబంధం లేకుండా, అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి సంబంధం లేనటువంటి బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్నిసార్లు పిల్లలకి రావచ్చు. మరి రక్తం అందరికీ ఎర్రగానే ఉన్నా కూడా అందరి రక్తం అందరికీ సెట్ అవ్వదు. ఎవరి బ్లడ్ గ్రూప్ కి సంబంధించినటువంటి రక్తం ఉందో వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తికి అవసరమైతే రక్తం ఇవ్వాలి. అలా కాదు అంటే చాలా అనర్థాలు జరుగుతాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ లో యాంటిజెన్స్ ఉంటాయి కదా, అవి సేమ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటిజెన్ ఏ ఉంటుంది కాబట్టి బ్లడ్ ను రిసీవ్ చేసుకునే వారు కూడా యాంటిజెన్ ఏ ఉంటే వారికి మాత్రమే వీళ్ళు ఇవ్వడానికి అర్హులు. యాంటిజెన్ ఏ అనేది బ్లడ్ గ్రూప్ ఏ వారికి, బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళకి కూడా కామన్ గా ఉంటుంది. ఏబిలో ఏ ఉంటుంది, బి ఉంటుంది కదా. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబికి కూడా డొనేట్ చేయొచ్చు. అలాగే బ్లడ్ గ్రూప్ బి వాళ్ళు బ్లడ్ గ్రూప్ బికి ఇవ్వచ్చు, అలాగే ఏబికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఏబిలో కూడా బి కూడా ఉంటుంది కాబట్టి. బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళు మాత్రం కేవలం ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ యాంటిజెన్ ఏ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఏబి వాళ్ళు ఇచ్చారనుకోండి, వీళ్ళలో 2 ఉంటాయి, అప్పుడు బి కూడా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళు ఓన్లీ ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళు అన్ని బ్లడ్ గ్రూపులు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకు యాంటిజెన్స్ అన్నవి అసలు ఉండనే ఉండవు, యాంటీబాడీస్ మాత్రమే ఏబి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎందులోకైనా వెళ్ళి ఇమడగలరు. అందుకే వీళ్ళను విశ్వదాతలు అంటారు, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని. అలాగే ఏబిని విశ్వగ్రహిత అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ గ్రూప్స్ అనేవి ఆర్హెచ్

ఫ్యాక్టర్స్ అనే ప్రోటీన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ కారణంగానే అన్ని బ్లడ్ గ్రూప్స్ మనం పాజిటివ్ నెగిటివ్ అని డిసైడ్ చేస్తామన్నమాట. ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈ నాలుగు గ్రూపుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగటివ్ అన్నమాట. పాజిటివ్ ఉన్నవాళ్ళు కేవలం పాజిటివ్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వచ్చు. అదే నెగటివ్ ఉన్న వాళ్ళు అనుకోండి, పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, నెగటివ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ పాజిటివ్ అలాగే ఏబి పాజిటివ్ కి ఇవ్వచ్చు, అదే ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ నెగటివ్ కి, ఏబి నెగటివ్ కి, ఏ పాజిటివ్ కి, ఏబి పాజిటివ్ కి కూడా ఇవ్వచ్చు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి పాజిటివ్ కి ఇస్తారు, ఏబి పాజిటివ్ కి ఇస్తారు, కానీ ఏబి నెగటివ్ కి కానీ బి నెగటివ్ కి కానీ వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్స్ కే ఇవ్వాలి, అదే నెగటివ్ వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి బి నెగటివ్ వాళ్ళైతే బి నెగటివ్ కి ఇవ్వచ్చు, ఏబి నెగటివ్ కి ఇవ్వచ్చు, బి పాజిటివ్ కి ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్ కి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ విషయానికి వచ్చామనుకోండి, ఏబి పాజిటివ్ వాళ్ళు ఏబి పాజిటివ్ వాళ్ళకు మాత్రమే ఇవ్వగలరు అన్నమాట. కానీ వీళ్ళు అందరి నుంచి తీసుకోగలరు, నెగటివ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోగలరు, అలాగే మిగిలిన అన్ని గ్రూప్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టే వీళ్ళని ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత, మెయిన్ గా ఏబిలో కూడా ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత అంటారు. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఇవ్వగలరు అనమాట. ఇప్పుడు ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేసేయచ్చు, కాబట్టి వీళ్ళని విశ్వదాత అంటారు. ఓ నెగటివ్ మెయిన్ గా అందరికీ కూడా ఇచ్చేయచ్చు కాబట్టి విశ్వదాత అంటారు. మన శరీరంలో కొన్నిసార్లు కొన్ని రకాల పరిస్థితుల కారణంగా మన బ్లడ్ గ్రూప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. శరీరంలో బోన్ మ్యారో మార్చడం, కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా బాడీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్లడ్ గ్రూప్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేంజ్ అయినటువంటి బ్లడ్ గ్రూప్ మళ్ళీ కొంతకాలానికి నార్మల్ లాగా మారిపోతూ ఉంటుంది. సేమ్ పాతగా ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉందో ఆ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇలాంటి కండిషన్ చాలా అరుదుగా జరుగుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేసి మ్యాచ్ అయితే మాత్రమే బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ వేరే బ్లడ్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తే బ్లడ్ తీసుకున్నటువంటి వ్యక్తులు రెడ్ బ్లడ్ సెల్స్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ కారణంగా బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. దీని ద్వారా హార్ట్ అటాక్స్, పారాలసిస్, హై బీపీ, ఫిట్స్, ఫీవర్, వామిటింగ్స్ లాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండి మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు. అందుకే బ్లడ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి బ్లడ్ని ఇస్తూ ఉంటారు. రక్తాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ సరఫరా చేయడంతో మినహా రోగ నిరోధక వ్యవస్థకు కృత్రిమ రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి ఏదైనా అవసరం వచ్చినట్లయితే రక్తదానం మినహా వేరే ప్రత్యామ్నాయం కూడా మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా లేదు. బ్లడ్ డొనేషన్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మార్గం. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల తీసుకున్న మనిషే కాదండి, డొనేట్ చేసిన వ్యక్తి కూడా చాలా ఆరోగ్యపరంగా మంచి విషయాలు జరుగుతాయి వాళ్ళకు కూడా. ముఖ్యంగా రక్తదానం చేయడం వల్ల గుండె మరియు లివర్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రక్తదానం వలన క్యాన్సర్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అలాగే రక్తదానం వల్ల బరువు తగ్గించుకోవచ్చు, ముఖంలో మడతలు కూడా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అతి అరుదైన అలాగే అతి ప్రమాదకరమైన బ్లడ్ గ్రూప్ గురించి కూడా తెలుసుకుందాము. అదే రానల్ బ్లడ్ గ్రూప్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కంటే కూడా తక్కువ మందిని ఈ రానల్ బ్లడ్ గ్రూప్ గా గుర్తించబడ్డారండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది మాత్రమే. ఎంత అరుదైన బ్లడ్ గ్రూప్ కదా ఇది. ప్రతి 60 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతవరకు ఈ బ్లడ్ గ్రూప్ దాతలు కూడా కేవలం 10 మంది మాత్రమే ఉన్నారట. 1961లో ఆస్ట్రేలియాలో ఈ రనల్ బ్లడ్ గ్రూప్ ని కలిగినటువంటి వ్యక్తిని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ రనల్ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వ్యక్తులు యూరప్, జపాన్, భారత్, అమెరికా తదితర దేశాల్లో ఉన్నారు. కానీ వారి యొక్క సంఖ్య 50 కంటే తక్కువ. రనల్ గ్రూప్ తర్వాత అరుదైన బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. బాంబే బ్లడ్ గ్రూప్ ఈ మాట కొన్నిసార్లు విన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన జన్యుపరమైన పరిస్థితి వల్ల ఏర్పడుతుంది. మొట్టమొదటిసారిగా 1952లో బాంబేలో గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చింది. ఇది ఎంత అరుదైందంటే భారతదేశంలో ప్రతి 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా

వ్యక్తి ఒక మిలియన్ లో నలుగురికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే 10 లక్షల మందిలో నలుగురికి ప్రపంచవ్యాప్తంగా ఉంటే భారతదేశంలో 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. అంటే భారత్లో ఎక్కువ మంది ఈ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఇది దక్షిణ భారతదేశం, బాంబే, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల్లో గుర్తించబడింది. ప్రపంచంలో మొట్టమొదటి విజయవంతమైన రక్త మార్పిడి మానవుడి నుంచి మానవుడికి విజయవంతమైంది ఎప్పుడు అంటే 1818లో ఇంగ్లాండ్లో జేమ్స్ బ్లండెల్ అనే ఒక వైద్యుడు చేశాడు. ప్రపంచంలో మొదటి రక్త బ్యాంక్ 1937లో స్థాపించారు చికాగో అమెరికాలో. డాక్టర్ బెర్నాల్డ్ ఫ్యాంటస్ అనే అతను స్థాపించారన్నమాట. ఆయనే మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. రక్తాన్ని నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించే విధానాన్ని కూడా ప్రారంభించారు. దీని ఆధారంగా తీసుకునే తర్వాత ప్రపంచవ్యాప్తంగా రక్త బ్యాంకులు ఏర్పడ్డాయి. భారతదేశంలో మొదటి రక్త బ్యాంక్ 1942లో స్థాపించారు కోల్కట్టాలో. ఎందుకు అనంటే అప్పుడు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడినటువంటి సైనికులకు రక్తం అవసరమయ్యేది. అందుకోసమే భారత్లో మొట్టమొదటిసారిగా రక్త బ్యాంక్ అప్పుడు 1942లో స్థాపించబడింది. ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్ కలకత్తాలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గా కొనసాగుతూ ఉంది. సో ఈ రోజున 1942లో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ ని భారత్లో స్థాపించిన రోజుకు గుర్తుగా అక్టోబర్ 1న ప్రతి సంవత్సరం మనం జాతీయ రక్తదాన దినోత్సవం, నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బ్యాంకు ద్వారా తర్వాత భారత్లో రక్తదాన ఉద్యమాలు, ఆధునిక రక్త బ్యాంకింగ్ సిస్టమ్లు కూడా మొదలయ్యాయి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? మనుషుల్లాగానే జంతువులకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి. కుక్కలకు కూడా డిఈఏ అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటుందన్నమాట. ప్రధానంగా దీంట్లో డిఈఏ 1, డిఈఏ 1.2, డిఈఏ 7 ఇలా రకాలుగా ఉంటాయి. పిల్లులకు కూడా మనుషుల్లాగానే ఏబి అనే రక్త గ్రూపులు ఉంటాయి. కానీ ఇది మనుషుల్లో ఉన్న రక్తం లాంటిది కాదు, జస్ట్ నేమ్ మాత్రం అదే ఉంటుంది. ఎక్కువగా పిల్లుల్లో ఏ గ్రూప్ ఉంటుందన్నమాట. గుర్రాలకు 30కి పైగా రక్త గ్రూపులు ఉంటాయి. అందులో 7 ప్రధానంగా ACDKPQU ఉంటాయి అన్నమాట. ఆవులకు 11 రకాలు ఉంటాయి. అందువలనే అంటే జనరల్ గా యానిమల్స్ కి చాలా ఇంకా మనుషుల కంటే ఇంకా క్లిష్టంగా ఉంటాయి రక్తము. సో ఈ మనుషులకి అందుకే జంతువులకి రక్తం సరిపడదు. ఒకరి రక్తాన్ని ఒకరికి అస్సలు ఇవ్వలేమన్నమాట. మనుషుల్లోనే వేరే గ్రూప్ అయితే ఇస్తే కష్టం అంటుంటే ఇంకా జంతువుల్లోంచి తీసి ఎలా ఇస్తాం చెప్పండి. అలాగే మనుషులు జంతువులకు కూడా సెట్ అవ్వదు. అలాగే మనుషులకైతే రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ కొన్ని జంతువుల్లో రక్తం ఎర్రగా ఉండదండి. డిఫరెంట్ కలర్స్ తో ఉంటుంది. కుక్క, పిల్లి, పక్షులు వీటన్నింట్లో ఎర్రగానే ఉంటుంది. కానీ చేపలు, రొయ్యలు, పీతలు, సాలీడులు వీటన్నింట్లో నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, హిమోగ్లోబిన్ వల్లనే రక్తం ఎర్రగా ఉంటుందని. వీటిలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండదన్నమాట. హిమోసైనిస్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల వీటికి ఈ నీలం కలర్ లో ఉంటుంది. అలాగే కొన్ని సముద్రపు కీటకాలు పురుగుల్లో పచ్చ రంగులో, బ్లూ కలర్ లో, పర్పుల్ కలర్ లో, అలాగే ఇంకొన్ని ఐస్ ఫిష్ వంటి వాటిలో పారదర్శకంగా అంటే తెల్లగా ఉంటుంది. మనకి రక్తం బయటకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, లోపల రక్తం వెళ్తూ ఉంటుంది కానీ అది వైట్ కలర్ లో ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చాలా తమాషాగా ఉంది కదా, అది ఏంటో లిక్విడ్లే అని అనుకుంటాం మనం నార్మల్ గా మనం రొయ్యల్లో ఇలా చూస్తూ ఉన్నప్పుడు, కానీ అది యాక్చువల్ గా బ్లడ్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ ఫ్యాట్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉన్నట్లయితే అది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దాంతో ఆ మార్గం చిన్నది అయిపోయి ఆ తర్వాత ఆ మార్గంలో రక్తం ప్రవహించడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి మార్గం గుండా రక్తాన్ని పంపించడానికి గుండె ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు పోను ఏమవుతుందంటే హార్ట్అటాక్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రక్తనాళాలు మన బాడీలోని టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా స్ట్రైన్ కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోతాయి, స్టిఫ్ గా మారిపోతాయి. అలాంటప్పుడే బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా మెదడులో ఉన్నటువంటి సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి స్ట్రెస్ కు గురి కాకుండా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన, రోజు వ్యాయామం చేయడం వలన, మాంసాహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, యోగా మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్లతో స్నానం చేయడం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తింటూ ఉండడం, శరీరంలో బ్లడ్ సర్కులేషన్

0: డైజెషన్ సిస్టమ్ బాగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఎక్కువసేపు కూడా కూర్చొని ఉండకూడదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు లేచి తిరుగుతూ ఉంటేనే బ్లడ్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట, పంప్ అవుతూ ఉంటుంది బాడీలో. ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా భాగానికి తిమ్మెర్లు, నొప్పి అలా అనిపిస్తూ ఏదో కుట్టినట్టుగా ఉండడం లాగా ఉంటుంది కదా, అప్పుడు ఆ శరీర భాగానికి రక్తం సరిగ్గా అందట్లేదు అని అర్థం. కాబట్టి అప్పుడు అక్కడ కొద్దిగా ప్రెషర్ని పెట్టడం, లేచి నడవడం లాంటివి చేసి ఆ భాగానికి రక్తం సరఫరా అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కిలోమీటర్ల పొడవు ఉండే రక్తనాళాలకు రక్తం సక్రమంగా ప్రవహించడానికి మన పిడికడంత గుండె నిరంతరం కష్టపడుతూనే ఉంటుందండి. దానికోసం మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకు ఒకసారి ఏదో ఒక మూల నుంచి ఎవరికో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీకైతే ఏమి, ప్రమాదంలో గాయపడిన వ్యక్తికైతే ఏమి, క్యాన్సర్ తో పోరాడుతున్న వాళ్ళకైతే ఏమి, ప్రతి ఒక్కరికి రక్తం అన్నది చాలా చాలా అవసరం. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం వారికి జీవితాన్ని ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరియు జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి మన దేశం లాంటి దేశాల్లో రక్తం యొక్క అవసరం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అవసరాలకు అనుగుణంగా కృత్రిమంగా మనం రక్తాన్ని ఫ్యాక్టరీలో తయారు చేయలేం కదా, అది కేవలం మనుషులకు మాత్రమే ఇవ్వగలిగేది. కాబట్టి సాటి మనిషికి మనం రక్తాన్ని ఇచ్చి కూడా సహాయం చెయ్యాలండి. మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యకరమైన రక్తం మరొకరికి జీవితంగా మారే అవకాశం మనకి ఈ రక్తదానం ఇస్తుంది. అది మనకి కూడా ఎంతో గొప్ప విషయం కదా, అందుకే రక్తదానం చేద్దాం, తోటి మనుషులకు జీవితాన్నిద్దాం. ఇవండి ఇవాళ మన ఈ సంగతి మీకు తెలుసాలో విశేషాలు. మామూలుగా మన శరీరం యొక్క నిర్మాణం, దాని పనితీరు గురించి ఆలోచిస్తుంటేనే ఎన్నో ఆశ్చర్యకరంగా కొత్త కొత్త డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి. అందులో బ్లడ్ అన్నది ఒక పార్ట్ మాత్రమే. దాంట్లో కూడా ఎన్ని అద్భుతాలు, ఎన్ని వింతలు దాగున్నాయో కదా. మనిషితో పాటు మన శరీరంలో మనతో ఉండే రక్తం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే అందరికీ తెలుసు రక్తం అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో అని, మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు గాయాలు తగిలినప్పుడు లేదంటే వేరే వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఇంత డీటెయిల్డ్ గా బ్లడ్ లో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. ఎస్, మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటూ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ కావ్య. ఇది ఇవాళ మన ఈ సంగతి మీకు తెలుసా. బై బై.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు అవుతుంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం, ఆడదాని సవాల్ చిత్రం నుండి.

ఇప్పటి వరకు ఆడదాని సవాల్ చిత్తం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం

0: మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: చాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను $8 బిలియన్ నుంచి $13.5 బిలియన్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై జబ్ చీప్ డిజైన్ పురా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ $8 బిలియన్ కా థా జబ్కి సెకండ్ ఫేజ్ కా $13.5 బిలియన్ తక్ హమ్నే తయ్ కియా హై.
0: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం

0: మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్ ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్

0: ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజా సేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం.
3: డాక్టర్ ప్రవీణ దీప్తి గారు నమస్కారం. మేడం
4: నమస్కారం సార్.
3: మేడం మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మేడం మేము విన్నాం మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగిలో శాస్త్రవేత్తగా వర్క్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు వ్యాపార శైలిలో జీవన ఎరువుల తయారీ బయో ఫర్టిలైజర్ యూనిట్ పెట్టి మీరు వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నారు అగ్రిప్రెన్యూర్షిప్ లో. ఈ నేపథ్యంలో మనం శ్రోతలకి వివరించే ప్రయత్నం చేద్దాము. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి, వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది రైతు సోదరులకి, ఇది వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేసుకోవడానికి ఎటువంటి వనరులు కావాలి, ఎంత లాభాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ వివరాలు మేడం ముందుగా చెప్పండి. జీవన ఎరువులు అంటే ఏమిటి?
4: ఈ జీవన ఎరువులు అంటే మేలు చేసే సూక్ష్మ జీవులు కలిగిన ప్రోడక్ట్స్. మనం భూమిలో వేసినప్పుడు న్యూట్రియెంట్ మొబిలైజేషన్ గాని, చీడపీడల నివారణ గాని, ఈళ్లు పెరగడం గాని, ఇట్లాంటి లాభాలు మనకి ఉంటాయి. ఇవే కాకుండా కీపింగ్ క్వాలిటీ పెరగడము, పోత పిందే పెరగడము, ఇట్లాంటి మనకి మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి సార్. అయితే ఇవి మనకి రసాయన ఎరువులతో సమానం అని చెప్పలేము. వీటి ప్రాధాన్యత ఈ కాలంలో చాలా పెరుగుతుందండి, రైతులు చాలా మట్టుకు అవేర్నెస్ పెంచుకుంటున్నారు.
3: జీవన ఎరువులు రసాయనిక ఎరువులకి పూర్తిగా ప్రత్యామ్నాయమా?
4: అస్సలు కాదండి, ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏంటంటే భూమిలో మొక్కకి అందకుండా మిగిలిపోయిన పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్కకు అందించడానికి సహాయపడతాయి అన్నమాట.
3: కాని పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత ఏమిటి, జీవన ఎరువుల ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుంది?
4: జీవన ఎరువులు వాడకం అనేది 30-40 సంవత్సరాల నుంచి ఉందండి, ఈ రోజు కొత్తగా వచ్చిన అంశం కాదు. ఉన్నప్పటికీ కూడా ఇది వరకు కాలంలో 50 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసేటప్పుడు విరివిగా పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడేవారు. కానీ ఇప్పటి కాలంలో రకరకాల కారణాలు మన అందుబాటులో లేకపోవటము అంటే రీజన్స్ వల్ల విరివిగా సేంద్రియ ఎరువులు వాడకపోవటం వల్ల భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది. అట్లా తగ్గిపోవటం వల్ల మనకి మైక్రోబియల్ లోడ్ భూమిలో అనేది తగ్గిపోయి సాయిల్ హెల్త్ అనేది హ్యాంపర్ అవుతుంది సార్. ఎప్పుడైతే సాయిల్ హెల్త్ హ్యాంపర్ అయ్యి ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుందో మైక్రోబియల్ లోడ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. భూమిలో ఉన్న సారాన్ని 60% ఓన్లీ మైక్రోబ్స్ ద్వారానే మొక్క తీసుకుంటుందండి. సో మిగిలింది ఇంకా హైడ్రాలసిస్, కెమికల్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ అనే పద్ధతుల ద్వారా వెళ్తాయి.
3: మేడం కొన్ని ముఖ్యమైన జీవన ఎరువులు చెప్పండి మేడం, అవి ఎలా పనిచేస్తాయి?
4: ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న జీవన ఎరువులు అంటే నత్రజని స్థాపన జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్, అజోస్పైరలం అంటారు. ఇవి గాలిలో ఉన్న నత్రజనిని ఫిక్స్ చేసి మొక్కలకి నత్రజని అందిస్తాయండి. ఇవి పల్సెస్ కాకుండా అంటే అబరాలు కాకుండా వేరే క్రాప్స్ కి పనిచేస్తాయి. పల్సెస్ లో రైజోబియం అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా పొటాషియం మొబిలైజరు, ఫాస్ఫరస్ సాల్బిలైజరు, వ్యామ్, వాస్క్యులర్ అర్బిస్కులర్ మైక్రోరైజా అంటారు, వ్యామ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఇప్పుడు. ఇంకా జింక్ సాల్బిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా బయో పెస్టిసైడ్స్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, అది ట్రైకోడర్మా అని, సూడోమానాస్ అవన్నీ అందులోకి వస్తాయి. చీడపీడలను తట్టుకోవడానికి, ఫ్లవరింగ్ వాటికి ఇంప్రూవ్ అవడానికి, రూట్ గ్రోత్ కి, ఏ మైక్రోబ్ తీసుకున్నా కూడా మనకి అది చేసే మెయిన్ పనే కాకుండా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి సార్.
3: ఎలా పనిచేస్తాయి మేడం?
4: గాలిలో వాయు రూపంలో ఉంటుంది నత్రజని, దాన్ని మనకి ఇది ఇవి నైట్రేట్ రూపంలో మార్చి అందిస్తాయి. అప్పుడు మనం యూరియా వేయడం తగ్గించవచ్చు, రసాయన నత్రజని ఎరువులు వేయడం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫాస్ఫేట్ రకరకాల స్థితుల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది భూమిలో, మొక్క తీసుకునే పరిస్థితుల్లో ఉండదు, మొక్క అబ్జర్బ్ చేసుకోలేదు వేర్లు. ఈ ఫాస్ఫరస్ మొబిలైజర్ లేదా ఫాస్ఫరస్ సాల్బిలైజర్ అనేది మనం వేసినప్పుడు దాన్ని మొక్క అబ్జర్బ్ చేసుకునే స్థితిలోనే దాన్ని మార్చగలుగుతుంది. సో మొక్కకి అవైలబుల్ ఫామ్ లో తీసుకొస్తాయి.
3: మరి వాటికి ఏంటి మేడం ఆ సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయి?
4: ఆర్గానిక్ కార్బన్, వాటికి సరిపడా గ్రోత్ కి సంబంధించిన న్యూట్రియెంట్స్ భూమిలో ఉంటాయి. ఎప్పుడంటే మనము యాంపుల్ గా సేంద్రియ ఎరువులు వేసినప్పుడు, సో సేంద్రియ ఎరువు వేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆటోమేటిక్ గా మేల్చే సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి సార్.
3: మేడం అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, వాణిజ్య సరళిలో మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బయో ఫర్టిలైజర్స్ యూనిట్ కి ఉత్పత్తికి ఏ మౌలిక సదుపాయాలు కావాలి, రా మెటీరియల్ ఏమేమి అవసరం అవుతాయి, మీరు ఎలా మొదలు పెట్టారు?
4: ఇది మనము కమర్షియల్ గా వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయాలంటే సార్, ఈ సదుపాయాలు అనే దానికన్నా కూడా ముందు ఏం ప్రొడక్ట్ చేయబోతున్నాము, దానికి ఏం స్ట్రెయిన్స్ కావాలి, మనం ఏ మార్కెట్ చేయబోతున్నాము, ఎంత

0: కెపాసిటీ పెట్టబోతున్నాం. ఇవన్నీ బేస్ చేసుకుని ఒక డిపిఆర్ తయారు చేసుకోవాలి సార్. డిపిఆర్ తయారైన తర్వాత మనకి మెయిన్ గా కావాల్సినవి ఏంటంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ. మన మదర్ కల్చర్ తయారు చేసుకోవడానికి ల్యాబ్ కావాలి సార్. ల్యాబ్ లో కెమికల్స్, గ్లాస్ వేరు. ఇటు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాటికి మిక్సర్స్, ఫిల్లింగ్ ఎక్విప్మెంట్, ఫిల్లింగ్ అయిన తర్వాత వాటి ప్యాకింగ్ బాటిల్స్ గానీ కవర్స్ గానీ వాటికి లేబుల్స్, ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్, కాటన్స్, ఇవన్నీ అవసరం పడతాయి సార్. ఇంకా ఇన్పుట్స్ తయారు చేయడం కావాల్సిన ఇన్పుట్స్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ చాలా రకరకాల, ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్.
1: అయితే మేడం, ఇది కొంత రీసెర్చ్ కైండ్ ఆఫ్ ఇది కదా, కొంత శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం. మరి దానికి మనకు ఎవరైనా శాస్త్రవేత్తలు అట్లా రిక్వైర్ చేసుకోవాలా, లేదంటే సొంతంగా చేసుకునే అవకాశం ఉందా?
0: దీనికి కంపల్సరీ ఈ మైక్రోబియల్ ని ఫెర్మెంట్ చేయగలిగిన, కల్చర్ చేసి ప్యూరిఫై చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇట్ ఈస్ యాజ్ పర్ రెగ్యులేటరీ రూల్
1: ఉండాలి.
0: లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ తగిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి విల్ గెట్ లైసెన్సింగ్.
1: ఇది చాలా ఇంపార్టెంట్
0: లైసెన్సింగ్ సార్. ఇప్పుడు సో మైక్రోబయాలజీ గానీ, సో లేక్ బయోకెమిస్ట్రీ గానీ, ఈ కల్చరింగ్ వర్క్
1: మేడం. అయితే ఈ మదర్ కల్చర్ మొదలు పెట్టినప్పటి నుంచి కమర్షియల్ ప్రోడక్ట్ తీసుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
0: మదర్ కల్చర్ తయారీకి మనకి ల్యాబ్ అవసరం పడుతుంది సార్. మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ అంతా మనకి అవసరం పడతాయి దాన్ని గ్రో చేయడానికి అవన్నీ. దానికన్నా ముందు కూడా మనం ఒక మంచి స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశము. మనం ఏ ప్రాంతంలో ప్రమోట్ చేయబోతున్నాం కల్చర్ ని, ఆ ప్రొడక్ట్ ని, ఆ ప్రాంతానికి తగిన సూటబుల్ అయిన ఏ సాయిల్ కి, ఏ ప్రాంతం వాటికి సూటబుల్ స్ట్రెయిన్ సెలెక్ట్ చేసుకుని మదర్ కల్చర్ ని ల్యాబ్ లో తయారు చేస్తాను. ల్యాబ్ లో కొనికల్ ఫ్లాస్క్ లో చేస్తాము. కొనికల్ ఫ్లాస్క్ నుంచి ల్యాబ్ లో ఫెర్మెంటర్ ఉంటుంది సార్, చిన్న ఫెర్మెంటర్స్ ఉంటాయి, 50 లీటర్స్, 70 లీటర్స్, 20 లీటర్స్ ఉంటాయి. దాంట్లో మదర్ కల్చర్ ని మనం స్కేల్ అప్ చేస్తాం. ఎందుకంటే మనం 1,000-2,000 లీటర్ల ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్స్ లో వేయాలంటే మినిమం 10-12% మదర్ కల్చర్ వాడాల్సి ఉంటుంది. ఒక 1,000 లీటర్ల దాంట్లో మనము 10-12% మదర్ కల్చర్ వేయాలంటే మనకు 100-120 లీటర్ల మదర్ కల్చర్ కావాలి. ఫ్లాస్క్ లో మనం అంత తయారు చేయలేము. కాబట్టి ఇక్కడ మనకు పోర్టబుల్ గా ఒక 50 లీటర్లతో, 20-30 లీటర్లతో ఒక మదర్ కల్చర్ చేసుకోవడానికి ఒక ఫెర్మెంటర్ ల్యాబ్ గ్రేడ్ కావాలండి. సో దాంట్లో మనము మదర్ కల్చర్ తయారు చేసుకుని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్ లో మనము బ్యాచ్ వేసుకుని కల్చర్ ని బట్టి 2 రోజుల నుంచి 7 డేస్ పడుతుంది సార్ కల్చర్ రెడీ అవడానికి. బ్యాక్టీరియా అయితే 2 డేస్లో అయిపోతుంది, ఫంగస్ అయితే 5-6 డేస్ పడుతుంది. ఆఫ్టర్ దట్ మనం లిక్విడ్ ఫార్ములేషన్, పౌడర్ ఫార్ములేషన్ మన అవసరాన్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు సార్. దాంట్లో ఫిల్లర్ యాడ్ చేస్తాము, ఫిల్లర్ యాడ్ చేసి షేడ్ లో డ్రై చేసి ప్యాకింగ్ చేస్తాము.
1: ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మేడం?
0: టెక్నికల్ గా మాట్లాడితే మాత్రం కంటామినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది సార్. టెక్నిక్ సరిగా లేకపోయినా, చేసే వాళ్ళకి అవగాహన లేకపోయినా ఈజీగా, ఎందుకంటే మైక్రోబ్స్ ఆర్ ఎవ్రీవేర్, మైక్రోబ్స్ ఆర్ ఓమ్నీ ప్రెసెంట్ లైక్ గాడ్. సో అది కంటామినేషన్ వచ్చేస్తే మళ్ళీ దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి 3-4 నెలల టైం పడుతుంది అండి ల్యాబ్ లో. సో అది టెక్నికల్ గా ఒక మెయిన్ ఇది.
1: మనకు మెయిన్ రా మెటీరియల్ ఏంటి మేడం దీనికి? మీరు స్ట్రెయిన్ అన్నారు,
0: కల్చర్ కలెక్షన్స్ ఉంటాయి సార్. చండీగఢ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఢిల్లీలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది, పూణేలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది. సో అక్కడ నుంచి మనము టైప్ స్ట్రెయిన్స్ తెప్పించుకోవచ్చు, లేదా మనకు చేతనైతే మన సొంత స్ట్రెయిన్స్ మనమే మన ల్యాబ్ లో ఐసోలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడే స్ట్రెయిన్స్ అని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేటివ్ సాయిల్స్ నుంచి తీసుకున్న స్ట్రెయిన్స్, ఎందుకంటే ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఐసోలేట్ చేసుకోగలిగాను, చేసుకుని ఐడెంటిఫై చేసి అవి వాడుతాను.
1: అయితే ఈ జీవన ఎరువుల ఈ వ్యాపారం వాణిజ్య సరిలో చేయాలంటే మన దగ్గర అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ మనం మాట్లాడుకునేటప్పుడే గమనించాం, దీనికి ఫస్ట్ టెక్నికల్ నోహో తెలియాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ లో ప్రొక్యూర్. ఇలాంటి లిమిటేషన్స్ అలాగే వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: వ్యాపార అవకాశాలు అంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వచ్చాయి, మ్యానుఫాక్చరర్స్ చాలా మంది వచ్చారు, కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఒక మంచి ప్రోడక్ట్, ఇప్పుడు రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, పంటలు ఏ పంటలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ పంటకి ఏమి సొల్యూషన్స్, ఏ ప్రోడక్ట్ కావాలి, మార్కెట్లో ఏమి ఉన్నాయి, అది ఎలా పనిచేస్తుంది, సో అది సరిగా ఉందో లేదో మనది, దానికన్నా బెటర్ గా మన ప్రోడక్ట్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ ఒక యూనిక్నెస్ ఉండాలి. రెండోది, అన్ని పరిస్థితుల్లోనూ బాగా పనిచేసే విధంగా మనం టు ద మాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేసుకోవాలి సార్. అట్లా మనం ప్రోడక్ట్ ని తీసుకురాగలిగితే, క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఆబ్వియస్లీ కొంచెం టైం పట్టినా కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు సార్. నేను ప్రొడక్షన్ మొదలు పెట్టిన స్టార్టింగ్ లో కన్నా ఇప్పుడు 500-600 రేట్లు పెరిగారండి రైతులు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు వస్తారు, ఆర్గన్ ఫార్మ్ చేయని వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయోస్ చాలా ఇదిగా రికమెండ్ చేస్తున్నారు. దాని వల్ల ఎక్కడ దొరికితే వెతుక్కుంటూ వస్తారండి ఒక మంచి ప్రొడక్ట్ కోసం.
1: సో మార్కెట్ లో డిమాండ్ ఉంది, అవకాశాలు
0: ఉంది, డిమాండ్ అయితే చాలా ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి ఎంకరేజ్ చేస్తున్నాయి. అదొకటే కాకుండా కంపెనీలు పెరిగాయి, ప్రొడక్ట్స్ పెరిగాయి, సోషల్ మీడియాతో ప్రచారం అవుతుంది, రైతులు కూడా అవేర్నెస్ పెంచుకుంటున్నారు కాబట్టి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనం కష్టపడి ఒక
1: ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ
0: చేసుకోవచ్చు సార్. ఫ్యూచర్ లో కంపల్సరీ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది సార్.
1: మేడం దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగా మీరు ఎలా ఇచ్చేశారు, అలాగే సబ్సిడీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: సబ్సిడీ అవకాశాలు అంటే మనకి వాణిజ్య బ్యాంకులు, నాబార్డు, హార్టికల్చర్ బోర్డు లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని రకాల లోన్స్ అవి ఉన్నాయి సార్. సబ్సిడీ దొరుకుతుంది, కొన్ని లోన్స్ లో సబ్సిడీ దొరకకపోయినా మనకి బ్యాంక్ లోన్స్ అనేవి దొరుకుతాయి సార్.
1: ఒక రకమైనటువంటి యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఎంత ఇచ్చేశారు?
0: ఒక 500 టన్నులు కెపాసిటీ ఇది మనం పెట్టుకోవాలంటే ఒక 3 కోట్లు పెట్టుబడి అవుతుంది సార్.
1: సుమారు
0: కొంచెం తక్కువ రేట్ లో ల్యాండ్ తీసుకుని ఎక్విప్మెంట్, బిల్డింగ్స్
1: అంతకంటే చిన్న స్థాయిలో పెట్టలేమా మేడం? మీరు 500 టన్స్ అన్నారు కదా, తక్కువ స్థాయి
0: 500 టన్స్ ఇస్ ద మినిమం సార్.
1: మినిమం
0: మినిమం మాకు 5000 టన్నుల కెపాసిటీ ఉంది. సో 500 టన్నులు అనేది మినిమం. ఇంకా మినిమం లో చేసుకోవాలంటే ఇంకా మదర్ కల్చర్ ప్రొడక్షన్ పెట్టుకోకూడదు. మదర్ కల్చర్ ఆ ల్యాబ్ పెట్టుకోకూడదు, ఓన్లీ ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ వరకు పెట్టుకుని ప్యాకింగ్ చేసుకోవాలి.
1: అంటే ఎందుకు అడిగానంటే మేడం ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో చేయలేక స్మాల్ స్కేల్ ఒక 50 లాక్స్ 25 లాక్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ తో ఒక స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకోవడానికి అవుతుందా అని.
0: అవుతుంది సార్, ఎప్పుడంటే ఇప్పుడే ఇలాగే మదర్ కల్చర్ నాలాంటి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, చేసుకుని
1: మెయిన్ కల్చర్
0: మాస్ మల్టిప్లికేషన్ వాళ్ళు చేసుకుని ప్యాకింగ్ చేసుకోవచ్చు.
1: దీనికి రెగ్యులేటరీ బాడీస్ ఏ ఉన్నాయి, అలాగే దీనికి లైసెన్సింగ్ ఉంటుందా, ఎవరు ఇస్తారు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే ఎవరి దగ్గర మనం సంప్రదించాలి, ఆ వివరాలు చెప్పండి.
0: సార్ ఈ జీవన ఎరువులు మనము ఉత్పత్తి మొదలు పెట్టాలంటే రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ గానే ఉంటాయి సార్. మనకి స్టేట్ గవర్నమెంట్ లోని ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. దీనికి ఫామ్ A2 అంటారు సార్, బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కి ఇచ్చే లైసెన్స్ ని ఫామ్ A2 అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఏంటంటే గవర్నమెంట్ వారు ఎజైల్ అని ఒక యాప్ డెవలప్ చేశారు. మనము అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా, రెన్యువల్ చేయాలన్నా ఎజైల్ యాప్ ద్వారా. ఆ యాప్ చాలా బాగుంది సార్, చాలా కన్వీనియంట్ గా ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో మనం నెల నెల మనము రిపోర్ట్ సబ్మిట్ చేయటము అన్ని కూడా ఆ యాప్ లోనే జరుగుతాయి. ఈ మన ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయాలి సార్, ఫామ్ M అని, ఫామ్ N అని, మనం ప్రొడక్షన్ సంబంధించి ప్రొడక్షన్ ఇన్పుట్స్ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఆ మొత్తం ఒక 4-5 రిజిస్టర్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. మధ్య మధ్యలో డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్షన్ కి వస్తారు, శాంపిల్స్ అవి తీస్తారు, ఆ ప్రొసీజర్ కూడా ఉంటుందండి. మనకి ఏదైతే బయో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985లో ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో, క్వాలిటీ పారామీటర్స్ ఇచ్చారో, వాటిని మీట్ అవ్వాలి మన ప్రొడక్ట్. వాటిని మీట్ అవ్వకపోతే సో మన శాంపిల్ ఫెయిల్ అవుతుంది, ఆ బ్యాచ్ ని వాళ్ళు వచ్చి రద్దు చేస్తారు. 6 మంత్స్ కి ఒకసారి కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తీస్తారు ల్యాబ్ కి వచ్చి అన్ని ఎక్విప్మెంట్ పనిచేస్తున్నాయా లేదా అన్ని చూస్తారు.
1: మేడం ఇది వ్యాపారవేత్త సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైతు వైపు నుంచి వస్తే కొనుక్కునేటప్పుడు రైతులు ఎలాంటివి చూస్ చేసుకుని కొనుక్కోవాలి, అవి వారికి ఎంత వరకు ఉపయోగపడతాయి, ఏది నాణ్యమైంది ఎలా తెలుసుకోవాలి?
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ప్రొడక్ట్, లోపల ఉన్నది మన కళ్ళకు కనబడదు కాబట్టి అంత తేలిగ్గి ఇది మంచిది ఇది చెడ్డదని మనం చెప్పేయలేము. కరెక్ట్ గా తెలవాలంటే ల్యాబ్ టెస్టింగ్ సార్, అదర్వైజ్ మనము చూసుకుంటే వాడినప్పుడు మనకి పనిచేయటం అనేది ఒకటి. లేబుల్ వాళ్ళు లేబుల్ స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారు, బయో అని రాసుండగానే జీవన ఎరువు కాదు ఇప్పుడు ఈ కాలంలో సార్, బ్యాచ్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఇచ్చారా అనేది చూసుకుంటే కొంతవరకు ఆ లేబుల్ స్పెసిఫికేషన్ బట్టి కంపెనీ యొక్క సిన్సియారిటీ కూడా మనకి.
1: ఎటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి మేడం?
0: అంటే లేబుల్ మీద ఏమేమి పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, కంపెనీ నేమ్, బ్రాండ్ నేమ్, దాంట్లో ఉన్న టెక్నికల్ నేమ్, దీంట్లో మనకి FCO గైడ్ లైన్స్ లో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ద్వారా ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ కి, అవన్నీ మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి సార్. చేయాలి దాని ఎక్స్పైరీ డేట్, మన లైసెన్స్ నెంబరు, బ్యాచ్ నెంబర్ అన్ని.
1: అయితే రైతు సోదరులు కొంత జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం ఇందులో.
0: డీటెయిల్స్ చూసుకోవాలి సార్, లేదా ఆల్రెడీ తెలిసిన సోర్సెస్ నుంచి, నమ్మకమైన సోర్సెస్ నుంచి తీసుకోవడం.
1: మేడం మరి ప్రభుత్వ సంస్థలు ఏమైనా జీవన ఎరువులు ప్రొడ్యూస్ చేస్తున్నాయా మేడం?

0: యూనివర్సిటీస్,
1: హార్టికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి,
0: కూడా జరుగుతుంది, అక్కడైనా తీసుకోవచ్చు,
1: అక్కడ కూడా తీసుకోవచ్చు సార్.
0: డాక్టర్ దీప్తి గారు, చివరిగా మేడం మీ అనుభవం నుంచి చెప్పండి, ఇందులో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి, అంటే ప్రతిదీ మనం మొదలు పెట్టగానే సక్సెస్ అయిపోదు, మీరు ఎటువంటి కష్ట నష్టాలు చూశారు, వాటిని ఎలా దాటుకుని ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఒకసారి మీ అనుభవం నుంచి చెప్తే.
1: మెయిన్ గా ఏంటంటే సార్, ప్రోడక్ట్ ఫైనలైజేషన్. ఇప్పుడు మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి మనం ఒక 50 ప్రోడక్ట్స్ చేయలేము. మనము ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ ఉండే కొలిది రిఫైన్మెంట్ అవుతూ ఉంటాయి సార్. వెన్ ప్రోడక్ట్స్ గెట్స్ రిఫైన్ అయిన తర్వాత మనకి అది ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం కరెక్షన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కంటామినేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సో అదొకటి ప్రోడక్ట్ ఫైనలైజ్ చేసుకోవటం. ఒకటి పబ్లిసిటీ, ప్రాపర్గా పబ్లిసిటీ, క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా, ఇది ఇందాక నేను చెప్పినట్టు సార్, నేను ఇప్పటికి బయో ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుని 5th ఇయర్ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది సార్, రైతుల్లో గానీ యూసేజ్ లో గానీ ప్రొడక్షన్ కెపాసిటీ, మాకు ఫ్లోటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఏంటంటే మనకి కష్ట నష్టాలు వస్తాయి సార్, ఒక్కొక్కసారి బ్యాచ్లు ఫెయిల్ అయిపోతాయి, 1000 లీటర్లు వేస్తాము కంటామినేషన్ వచ్చేస్తుంది. సో అట్లాగే ఇచ్చేసింది మేము ఊరికి డిస్కార్డ్ చేసినవి కూడా ఉంటాయి సార్. బీయింగ్ ఏ సైంటిస్ట్ ఆల్సో వి గెట్ సచ్ బ్యాచ్ ఫెయిల్యూర్స్. అది ఇంకా మనకి ఎక్స్పోజర్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తాయి. కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడతా ఉండాలి సార్, పెడతా ఉంటే కంపల్సరీ రైతులకి మంచి బయో ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంది, కంపల్సరీ ఉంది సార్ రైతులకి ఉంది. అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ కోసం వెతుక్కుంటున్నారు, సో సిన్సియర్ గా చేసే వాళ్ళకి, మంచి నాణ్యత గల ప్రొడక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళకి బయో ఫెర్టిలైజర్స్ సెక్టర్ లో మంచి ఫ్యూచర్ ఉంది సార్.
0: లైసెన్సింగ్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేడం, ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందా?
1: ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక లేదండి,
0: లేదు.
1: ఇంతకుముందు యాప్ లేనప్పుడు మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం టైం పట్టేది, ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక మాక్సిమం 30-45 డేస్ లో వచ్చేస్తుంది.
0: మేడం మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ కి ఎంత లాభాలు తీసుకోవచ్చు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మా శ్రోతలకు ఒకసారి చెప్పండి.
1: మనం మార్కెట్ వెతుక్కోవడంలో ఉంటుంది సార్, మనకి ఎవరికైనా బల్క్ బయర్స్ దొరికితే మనకి 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలనే మనకి వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తాము. లేదు ఇప్పుడు నా ప్రైసెస్ చాలా కంపిటెంట్ గా ఉంటాయి సార్, రైతులకు డైరెక్ట్ గా ఇస్తాను కాబట్టి 25-30% మార్జినే ఉంటది. సో అట్లా మనం తక్కువ రేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్, మార్కెటింగ్ బాగా చేసుకుని కొంచెం డీలర్స్ పెట్టుకుని అట్లా పెట్టుకుంటే త్వరగా మనం బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వచ్చు సార్.
0: మీ దగ్గర ఎంగేజ్ చేసుకున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారా మేడం ఇది చూసుకోవడానికి?
1: అవునండి, టెక్నికల్ గా ల్యాబ్ లో వర్క్ చేయడానికి ఉన్నారు, మాన్యువల్ ల్యాబర్ మామూలు డైలీ బేసిస్.
0: మెషినరీ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు మేడం, దీనికి కావాల్సినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి?
1: ఈ మెషినరీ మనము డైరెక్ట్ గా మనము ఫస్ట్ హ్యాండ్ వి బ్రాండెడ్ వి కొంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, కాబట్టి ఐ ఫ్యాబ్రికేటెడ్ మోస్ట్ ఆఫ్ ది మెషినరీస్ అండ్ మై సెల్ఫ్. విజయవాడలోని ఆటోనగర్ లోని ఫెర్మెంటర్స్ బ్లెండర్స్ అన్ని ఇక్కడ తయారు చేయించుకున్నాము. మన దగ్గర డబ్బులు లేకపోతే బ్రెయిన్ వాడాలి సార్.
0: కొత్తగా ఇందులోకి వచ్చే వాళ్ళు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి,
1: ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ నేను ఇస్తాను, డిపిఆర్ కావాలని ప్రిపేర్ చేసి ఇస్తాను.
0: అలా ఎవరైనా మహిళలు మీ దగ్గరికి?
1: చాలా మంది వస్తారండి ఇట్లా ఇది పెట్టాలనుకుంటున్నామండి. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మేము మెడిసినల్ మష్రూమ్స్ కూడా చేస్తాం, ప్రోబయాటిక్స్ అక్వా ప్రోబయాటిక్స్ అవి కూడా చేస్తాము. ఈ రకరకాల వాటికి సంబంధించి గైడెన్స్ కోసం వస్తారు, కొంతమందికి మామూలు ఓరల్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాము, కొంతమంది డిపిఆర్స్ తీసుకుంటారు.
0: ధన్యవాదాలండి డాక్టర్ ప్రవీణ దీప్తి గారు.
1: ధన్యవాదాలు సార్,
0: ఈరోజు మా స్టూడియోస్ కు వచ్చి మా కిసానవాణి శ్రోతలతో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఈ జీవన ఎరువుల్ని వ్యాపారశాలల్లో ఏ విధంగా తయారు చేసి ఒక ఉపాధి మార్గంగా చేసుకోవచ్చు, వాణిజ్య సరళుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే రైతు సోదరులకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క వినియోగం కాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అవకాశాలు రెండు వైపులా ఉన్నాయి, వినియోగదారులు అయినటువంటి రైతు సోదరులకి, అలాగే వాణిజ్య సరళ చేసుకునే దానికి మహిళలకి యువతికి కూడా మంచి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ సార్.
2: వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంట పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు, తెగుళ్ళు, వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్త

0: ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు, నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే సిఫారస్ కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య సాళ్లలో మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. కొమ్మలు పిలకలు తక్కువగా రావడం, ఉండవలసిన గింజలు కాయలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోవడం, నీరు వెలుతురు పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యం కాక దిగుబడి తగ్గిపోతుంది. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: మిట్టీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ పహలీ వాలీ బాత్ కహాన్
2: పర్ హమ్ తో సభీ యహీ డాల్ లే
1: సబ్ నహీ ఆజ్ భీ లాఖో జాగరూక్ కిసాన్ పరంపరాగత విధి సే ఫసల్ ఉగా రహే హై ఖర్చా కమ్ ఔర్ ఉపజ్ కీ కీమత్ భీ బెహతర్ పా రహే హై
2: సచ్ హై
1: రే బేటే ఎక్స్పీరియన్స్ సే బతా రహే హై ధూప్ మే బాల్ సఫేద్ నహీ కియే హై
2: ఠీక్ హై భాయి మే భీ ఆజ్ కే జైవిక్ ఖేతీ శురూ కరూంగా
3: మాటీ సే ప్రేమ్ కీ పరంపరా హై పరంపరాగత్ ఖేతీ

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం, అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏమిటి?
3: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో ఒక నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహారం మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని

0: ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీంట్లో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటల పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా, అంటే కొన్ని అపోహలు ఉంటాయి, కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థం అంటే చపాతీ తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వ సారి అనమాట. దీనిలో భాగంగా ఎక్కువ అంటే ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి, అంటే
1: హమారి అంగన్వాడీ
0: హమారి జిమ్మేదారి
1: హమారి జిమ్మేదారి,
0: అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
1: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
0: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి, అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి 2 ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతీ వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి, అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి, అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం, సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకు కూడా, సో ఇది ఉండాలి, అలాగే విటమిన్లు అలాగే మినరల్స్, మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారి జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు, కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకు వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా, అంటే ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో 1 పావువంతు అన్నం ఉంటే మిగతా పావువంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కొవ్వు అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, 12 నుంచి 14

0: 15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల్య ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
1: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మోసపడుతున్నారు.
0: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ
1: తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజ ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
0: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
1: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు, అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర బాలింతలకు కూడా ఇస్తామండి.
0: నూరాణి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది, ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
1: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ కానీ కోడిగుడ్లు కానీ లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
0: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
1: ఈ మాసోత్సవాల్లో అండి మేము మనకి రోజువారీ మనం తింటానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు, ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో, గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివి, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
0: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరు ఏమైనా చెప్తున్నారా?
1: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది, ప్రతి స్టేజ్లో

0: కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఈ రోజుల సంరక్షణ అంటాం ముందు మేము. అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటుంది. ప్రత్యేకంగా కౌమారదశ పిల్లల గురించి మీరు చెప్పారు. ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా ఇంకా ఎక్కువే ఉంటారు ఎనిమిగ్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం, బయటికి వెళ్ళి ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు. అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుతనం అన్నీ మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళు వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: త్యాగవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. వినండి ముచ్చొప్పందిర్ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషిత శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయ శ్రీవత్స సల్లాంఛన విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్ వెంకట భూధరేంద్ర రమణ కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్ వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ సవశబ్దానికి సవము అంటే శబ్దము అని అర్థం. శబము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవం

0: ఏదో కొన్ని వాద్య ఘోషాలు మాత్రమే ఉంటాయి. కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే ముత్యం అనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది. శీతస్పర్శవత్యాపహ అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది. అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్నే కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతూ ఉన్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో ఎం దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది. కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పతైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పుంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించే పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలను కూడా జడము అని మనం అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకము. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణు అణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలను తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరముంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా. ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతమని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు. అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు. అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్టులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య
1: జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమైన అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
2: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యప్పందరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరంధాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యప్పందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీన అంబుదశ్యామ ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయదేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సృగ్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు, ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యప్పందిరి వాహనాన్ని ఎదురోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే, అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే, అలాంటి ఈ రాత్రి వేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యప్పందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు, వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే, ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒక చోట చేరి వెలిగిపోతున్నాయా ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెల్లో విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే, ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరం పందిరి మొత్తము కూడా

0: ఉంటాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యపు చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్షం బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యప్పందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే, విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడ నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చేయాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా ఆత్మసాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యపు పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేంద్రరావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం నిన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరగా, లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి

0: ఏమిటంటే వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాతం అభుతాత్మ కరైజగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధ యుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ. ఈ పరమాత్మ యొక్క పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆదికాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే నస్తోముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత. అశేషమైనటువంటి విద్యాలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్రశీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము అలా కాదు. ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితాంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులు ఉంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి, ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపందిరి వాహనంలో గజపుష్పమాలల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడై ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నను దొంగతనం చేస్తున్న వాడిగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే దాని వెనుక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన్ని పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్ని అంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడుబెడితే అది పెరుగుగా మారి ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో ఆలోచనలతో కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అనంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును హృదయాన్ని మదించడం ద్వారా ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని హృదయాన్ని చిలుకుతాడో అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా నన్ను శరణు కోరు నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు లౌకికంగా చేయకూడనటువంటివి వినకూడనటువంటివి తినకూడనటువంటివి ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నను దొంగతనం చేయడం, అలా వెన్న కరగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా అనంటే సహస్ర

0: ఆరహారం హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపజ్ఞం, మరణాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చప్ప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వికసిత భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: ఇసీ సితంబర్ మే హీ భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయీ ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయీ హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
1: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమికాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్ధరణ వరకు నేడు భారత్ సాంకేతికత ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
4: సాథియో తో ఉస్మే లిఖా జాయేగా కి మోదీజీనే భారత్ కో కైసే నక్సల్వాద్ సే ముక్తి దిలాయీ, కైసే మోదీజీనే జమ్మూ కాశ్మీర్ మే ధారా 370 సమాప్త్ కర్కే జమ్మూ కాశ్మీర్ కో ముఖ్య ధారా సే జోడా హై ఔర్ భారత్ కి ఏక్తా ఔర్ అఖండతా కో ఉన్హోనే మజ్బూత్ బనానే కా కామ్ కియా హై, కైసే ఉన్హోనే కరోడో కరోడ్ లోగో కో గరీబీ కే బాహర్ నికాలా హై, కైసే సంసద్ మే మహిళాఓ కో బరాబర్ కి భాగీదారీ దిలాయీ హై, ఇన్ సబ్ సారీ చీజో కి చర్చా హోగీ.
1: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు రహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% ఎండిఆర్ వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51కు పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ది కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్ధికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు, చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ది, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల

0: అభివృద్దికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీబీజీ రాంచీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్ షాప్ లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్దిగా అభివృద్ది చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంవత్సరం వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: उत्पादन वस्त्र निर्यात 1,40,000 करोड़ रुपए से अधिक तक पहुंच गया। इसमें पिछले वर्ष की समान अवधि की तुलना में 10.3% की वृद्धि है। और अब आर्थिक जगत की खबरों के साथ हैं अमित गोयल।
1: सेंसेक्स 22 अंक की मामूली गिरावट से 74,315 के स्तर पर रहा, जबकि निफ्टी 53 अंक की मजबूती से 23,271 पर बंद हुआ। अंतर बैंकिंग विदेशी मुद्रा बाजार में डॉलर के मुकाबले रुपया मामूली सुधार से 95.94 रुपए प्रति डॉलर के स्तर पर बंद हुआ।
0: और अब बात खेलों की। भारत और अफगानिस्तान के बीच 3 T20 मैच की श्रृंखला का अंतिम मुकाबला दिल्ली में जारी है। ताजा समाचार मिलने तक भारत ने 18वें ओवर में 4 विकेट पर 201 रन बना लिए हैं। अभिषेक शर्मा ने 34 गेंद पर 108 रन की शानदार शतकीय पारी खेली। वे भारत के लिए अंतर्राष्ट्रीय क्रिकेट में सबसे तेज शतक लगाने वाले खिलाड़ी बन गए हैं। उन्होंने 30 गेंद में शतक पूरा किया। भारत 2 मुकाबले जीतकर पहले ही श्रृंखला अपने नाम कर चुका है। मौसम विभाग ने कल बिहार, राजस्थान, केरलम, माहे, ओडिशा, उप हिमालयी पश्चिम बंगाल और सिक्किम में मूसलाधार वर्षा की आशंका व्यक्त की है। कल उत्तराखंड, आंध्र प्रदेश, छत्तीसगढ़, गुजरात, मध्य प्रदेश, कोंकण, गोवा, कर्नाटक और लक्षद्वीप में गरज चमक के साथ तूफान आने की संभावना है। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने आपूर्ति श्रृंखलाओं को हथियार की तरह उपयोग करने के बीच भारत को वैश्विक स्तर पर विश्वसनीय सेमीकंडक्टर विनिर्माण केंद्र के रूप में प्रस्तुत किया। सेमिकॉन के दूसरे चरण के अंतर्गत 1,00,000 करोड़ रुपए की निवेश प्रतिबद्धताएं प्राप्त हुई। रूस से कच्चे तेल खरीदने वाले देशों पर 100% शुल्क लगाने वाला विधेयक अमेरिका में पारित। भारत ऊर्जा सुरक्षा सुनिश्चित करने के लिए सभी आवश्यक कदम उठाएगा। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा, भारत भूटान की प्रगति के लिए दृढ़ता से प्रतिबद्ध। प्रधानमंत्री नरेंद्र मोदी के 76वें जन्मदिन और सार्वजनिक सेवा में 25 वर्ष पूरे होने पर देश भर में 1 महीने तक चलने वाला सेवा संकल्प अभियान शुरू। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: మధుర స్వరాలు. ఆ రోజుల్లో పాట అంటే మ్యూజిక్ మాత్రమే కాదు, ఒక చిన్న సెలబ్రేషన్, ఫ్రెండ్స్తో కలిసి వినడం, పాట వస్తే ముందు టీవీ ముందు కూర్చోవడం, ఆడియో క్యాసెట్లు ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకోవడం, ఆ మెమరీస్ అన్నీ ఇప్పటికీ మనతో ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా 90స్లో వచ్చిన కొన్ని పాటలకు ఉన్న ఎనర్జీ, ఇప్పటి పాటల్లో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఆ కాలం ఇచ్చిన ఇన్నోసెంట్ హ్యాపీనెస్ అనేది మాత్రం కొంచెం ప్రత్యేకం చెప్పచ్చు. మీకు కూడా ఈ పాట విన్నప్పుడు మీ చైల్డ్హుడ్ మెమరీస్, మీ స్కూల్ డేస్, మీ ఫ్రెండ్స్ లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుర్తొస్తే అది కోయిన్సిడెన్స్ కాదు, డెఫినెట్గా మ్యూజిక్ పవర్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలు తలుపు తెరిచి మనసుని కాస్త 90స్లో వదిలేసి మీకోసం నేను తీసుకొస్తాను ఈ సాంగ్. సో దిస్ ఈజ్ యువర్ రాజగిరీష్ విత్ ఎవర్ గ్రీన్ మెమరీస్ అండ్ ఫ్రమ్ ద సాంగ్ సారీ ఫ్రమ్ ద మూవీ ఆపద్ బాంధవుడు నుంచి ప్లే చేస్తాను. ఔరామ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల. అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం. అండ్ ఈ పాట గురించి చెప్తే అంటే చాలా మందికి ఫేవరెట్, అండ్ దట్ టు మా మదర్కి కూడా, అంటే మా అమ్మకి కూడా చాలా చాలా మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పచ్చు అనమాట. ఎనీవే ఈ సాంగ్తో ఈ రోజు మధుర స్వరాలు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

think of love, poor fellows. But we

మీరింతవరకు జపాన్లో జరగబోయే 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: ఇప్పుడు పుట్టింటికి పోత నాటికి వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. వినండి పుట్టింటికి పోత నాటిక.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పుట్టింటికి పోత నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు.
2: మన సినిమాకి వెళ్దామండి.
3: ఇవాళ నాకు ఆఫీసులో బోల్డ్ అంత పని ఉంది.
2: మీకు ఎప్పుడు పని ఉంటుందండి? ఏమండి, ఇవాళ కాస్త వీలు చూసుకోండి, సినిమాకి వెళ్ళి చాలా రోజులయ్యింది.
3: మా ఆఫీసులో పని ఎక్కువ ఉందో, సినిమాలకి షికార్లకి కుదరదు.
2: కుందునప్పు బొమ్మ సినిమా ఇవాళ ఆఖరి రోజు అంటుండి.
3: ఇవాళ ఆఫీసుకి వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ఇవాళే ఆఖరి రోజు అవుతుంది. సరళా,
2: ఎప్పుడు బెదిరించటమే.
3: ఆహా, నిజంగా బెదిరిపోతున్నట్టు మాట్లాడుకో.
2: అయితే ఇవాళ మీకు కుదరదా చెప్పండి.
3: అంటే నీకు కుదిరితే ఒక్కరితో వెళ్ళిపోతావా?
2: ఒక్కరిని ఎందుకు వెళ్తాను? పక్కింటి కమలగారు వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళనా?
3: నాకేం అభ్యంతరం లేదు, కానీ
2: కానీ ఏమిటండి మళ్ళీ
3: వాళ్ళకి ఇబ్బంది ఏమోనని.
2: అయ్యో, వాళ్ళకి ఇబ్బంది ఏమిటండి, నా టికెట్ నేను కొనుక్కుంటాను.
3: సరే, అయితే నువ్వు సెపరేట్ గా ఆటోలో వెళ్ళు.
2: నా ఒకరికి వేరే ఆటోనా? ఎందుకండి దండగా, వాళ్ళ ఆటోలోనే సర్దేసుకుంటాను.
3: అదే మరి, ఆ భార్యాభర్తలు వాళ్ళ ఫ్యామిలీకి ఆటో సరిగ్గా సరిపోతుంది. నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళకి ఇరుగు అయిపోతుందేమోనని.
2: అయ్యో, మీది మరీ చాదస్తుందండి, 10 నిమిషాల ప్రయాణానికి ఇరుకేమిటండి.
3: సరే మరి 2 గంటల సినిమా సంగతి ఏంటి? వాళ్ళేదో సరదాగా సినిమాకి వెళ్తుంటే నువ్వు కూడా వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది కాదంటావా?
2: ఏమిటి, నేనుంటే వాళ్ళకి ఇబ్బందా? సరే, అయితే నేను వెళ్ళనండి. ఏమండి, హాల్లో ఇంకెవరు ఉండరేమిటండి? అలా ఎవరు ఉండకూడదు అనుకుంటే ఎలా చెప్పండి? అలా అయితే ఏమండి, బజార్లో రిలీజ్ అయిన పాత సినిమా సీడీలన్నీ ఇంట్లో వేసుకొని చూసేసుకుంటే మంచిదేమో.
3: చాలా మంచిది.

ఆ రూపము గనిన యశోదకు తాపమునసి ఇంచి జన్మ ధన్యతగా చెన్ను.